ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మిడిమ్ వ్యూ మరియు 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5 గంటల 57 నిమిషాలు దాటి

0: నాతీయ కలాం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సూక్తి రత్నావళి. శ్రీ పి అబ్దుల్ ఖాదర్ గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు.
1: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అమిత దయామయుడు, అనంత కృపా సముద్రుడు, అపార కరుణా సాగరుడైన అల్లాహ్ పేర, సర్వలోకాధిపతి మరియు సర్వేశ్వరుడైన అల్లాహ్ నామముల మహత్యములు. అన్నసీర్, అన్నసీర్ అంటే విశ్వసనీయులైన దాసుల్ని ప్రతి ఆపదలో ఆదుకునేవాడు అని అర్థం. బహుదైవారాధకులు మరియు అవిశ్వాసులైన మక్కా ఖురేషులు అంతిమ దైవ ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి అయిన మహమ్మద్ ముస్తఫా సలల్లాహు అలీహి వసల్లంకు బలమైన ప్రాణశత్రువులుగా మారారు. ఆ సమయములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాను వీడి మదీనాకు వలస వెళ్లక తప్పలేదు. వలస వెళ్లే సమయంలో కూడా ప్రవక్తను, వారి అత్యంత సమీప సహచరులైన హజ్రత్ అబూబకర్ రజియల్లాహు తాలా అనుహును ఖురైషులు వెంటాడారు. ఆ సందర్భములో ఇరువురు వెళ్లి ఒక గుహలో తలదాచుకున్నారు. అప్పటికీ బలవద్విరోధులైన ఖురైషులు ఆ కొండ మొత్తాన్ని గాలించారు. చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూబక్ర రజియల్లాహు తాలా అలైహి వసల్లం దాగిన గుహ ముందే తిష్టవేశారు ఆ ఖురైషులు. కానీ అమిత దయామయుడైన అల్లాహ్ వారిరువురిని ఆ శత్రుముఖల నుండి కాపాడాడు. ఇదంతా సర్వేశ్వరుడైన అల్లాహ్ మహిమ. ఆయన కాపాడదలుచుకుంటే ఈ భూమిపైన ఎంతటి బలవంతుడైనను మనల్ని ఏమీ చేయలేడు. ఆయన్ని నమ్ముకుని ఆయనపైనే విశ్వాసం పెట్టుకున్న భక్తులను తప్పకుండా కాపాడుతాడు ఆ పరమోన్నత ప్రభువు. ఇలాంటి సంఘటనలు మనకు మన నిత్య జీవితంలో కూడా తరచూ కానవస్తూ ఉంటాయి. అలాగే ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం విషయంలో ఏం జరిగింది? సర్వ పూజలకు, సర్వస్తోత్రములకు, సర్వ ఆరాధనలకు అర్హుడైన ఆ ఏకేశ్వరుడే పూజనీయుడని, పరాత్పరుడైన ఆ ఏకేశ్వరుణ్ణే ఆరాధించి ఇహపరాలను సార్థకము చేసుకోవాలని బోధించినందులకు ఆనాటి రాజైన నమ్రూద్ వారిని అగ్నిగుండములో పడవేశాడు. అప్పుడు అల్లాహ్ అల్ నసీర్ ఆ అగ్నికి ఆరిపొమ్మని ఆజ్ఞాపించాడు. వెంటనే అగ్ని చల్లారి ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం సురక్షితంగా బయటపడగలిగారు. ఇదంతా దేవుని మహిమే కదా. ఈ మహిమను చూచిన ప్రజలకు తౌహీద్ అనగా దేవుని ఏకత్వము యొక్క గొప్పతనం ఏమిటో అర్థమయ్యింది. అంతేకాదు, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం దేవుని ప్రతి ఆజ్ఞను శిరస వహించారు. సంపూర్ణముగా దేవునికి స్వయం సమర్పణ చేసుకున్నారు.

0: చివరికి ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం దేవుని ఆజ్ఞ మేరకు తన కన్న కొడుకు ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని బలి ఇవ్వడానికి సంసిద్ధులయ్యారు. ఆ సందర్భంలో అల్లాహ్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని ఎలా రక్షించాడో లోకవిదితమే. అలాగే ప్రవక్త మూసా అలైహిస్సలాతు వస్సలాం దైవధిక్కారి అయిన ఫిరాఓన్ దర్బారులో దేవుని ఏకత్వాన్ని గురించి తెలిపినప్పుడు ఫిరాఓన్ మూసా అలైహిస్సలాతు వస్సలాంని అంతమొందించేందుకు తన సైన్యముతో వెంటపడ్డాడు. ప్రవక్త మూసా అలైహిస్సలాతు వస్సలాం దేవుని మహిమతో సముద్రాన్ని దాటి వెళ్లిపోగలిగారు. ఫిరాఓన్ మరియు అతని సైన్యాన్ని నడి సముద్రంలో ముంచివేశాడు దేవుడు. ఈ గాథలన్నీ మనకు దేవుని ఏకత్వ మహిమలని, ఇంకా ఆయనపై భరోసా పెట్టుకుని ఆయన్నే విశ్వసించిన దైవదాసులకు కష్టాల నుండి ఏ విధంగా రక్షిస్తాడో అనే విషయం తెలుస్తుంది. అల్లాహ్తో గట్టి సంబంధము కలిగి ఉండండి. ఆయన మీకు సంరక్షకుడు, ఎంతో మంచి సంరక్షకుడు, ఎంతో మంచి సహాయకుడు.
1: శ్రీ పి అబ్దుల్ ఖాదర్ గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం.

0: ఈనాటి కార్యక్రమంలో ధనియాల పంట కోత మరియు నాణ్యత పరిరక్షణ ఈ అంశం గురించి శ్రీ కె సురేష్ అందించే వివరాలు వింటారు. వినే ముందుగా వాణిజ్య ప్రకటన వింటారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఈరోజు కార్యక్రమంలో మనం ధనియాల పంట కోత పరిరక్షణ గురించి తెలుసుకుందాం. మన దేశంలో ధనియాలు, జీలకర్ర, వాము, మెంతి, సోంపు మొదలైన పంటలు వాణిజ్య సరళిలో సాగు చేయటం జరుగుతుంది. ధనియాలు ముఖ్యంగా మన రాష్ట్రంతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో సాగు చేస్తున్నారు. మన రాష్ట్రం ధనియాల సాగులోనూ ఉత్పత్తిలోనూ రాజస్థాన్ తర్వాత ద్వితీయ స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశంలో మన రాష్ట్రం ధనియాల సాగులో మొదటి స్థానంలో ఉంది. ధనియాలు రాష్ట్రంలో ఎక్కువగా అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. మన రాష్ట్రం దేశ సరాసరి ఉత్పాదకత హెక్టారుకు 609 కిలోగ్రాములను అధిగమించి సుమారుగా హెక్టారుకు 1200 కిలోగ్రాముల ఉత్పాదకతలో ముందుంది. ఈ ధనియాల పంటలో 60% గింజలు పక్వానికి వచ్చి గింజలు గడ్డి రంగుకి మారినప్పుడు మాత్రమే కోయాలి. నూర్చిన తరువాత వారం రోజులు నీడలో ఆరనిస్తే మంచి రంగు వాసన వస్తాయి. సరిగా ఎండకపోయినట్లయితే గింజలో ఉన్న అధిక తేమ వల్ల బూజు తెగులు ఆశిస్తుంది. ఎక్కువ ఎండలో ఆరితే వాసన, నాణ్యత తగ్గిపోతుంది. అందువల్ల గింజలలో తేమ 10% వచ్చే వరకు మాత్రమే నీడలో ఈ ధనియాలను ఆరవేయాలి. పేనుబంక, తామర పురుగుల ఉధృతి బెట్ట సమయంలో అధికంగా ఉంటుంది. ఇవి రసం పీల్చటం వలన ఎదుగుదల క్షీణిస్తుంది. వీటి నివారణకు డైమితో

2 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎర్రనల్లి ఆకులు అడుగు భాగాన చేరి రసం పీల్చటం వల్ల ఆకులు ఎర్రబారి, దిగుబడులు పూర్తిగా తగ్గిపోతాయి. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం లీటరు నీటికి 3 గ్రాములు లేదా డైకోఫాల్ 3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. లీఫ్ మైనర్ ఆకుల మీద మెలికలుగా పొడవలే కనబడుతుంది. దీని నివారణకు 5 మిల్లీలీటర్ల వేప నూనెను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పొగాకు లద్దె పురుగులు ఆకులను, పూతలను, గింజలను తిని నష్టం కలుగజేస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి 1 గ్రాము ఎసిఫేట్ కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తెల్లదోమ పిల్ల పెద్ద పురుగులు రసం పీల్చటం వల్ల మొక్క ఎదుగుదల పూర్తిగా తగ్గిపోతుంది. దీన్ని నివారించడానికి పిఫ్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే ఈ తెల్లదోమను నివారించవచ్చు. తెగుళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బూడిద తెగులు. ఈ తెగులు వల్ల ఆకులపై చిన్న చిన్న బూడిద వంటి మచ్చలు ఏర్పడి క్రమేపీ కాండాన్ని, పూతని, గింజలను కూడా ఆశిస్తాయి. చల్లని పొడి వాతావరణంలో ఈ బూడిద తెగులు ఎక్కువగా వస్తుంది. ఈ బూడిద తెగులు నివారణకు కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి లేదా గంధకం 3 గ్రాములు లీటర్ నీటికి లేదా కెరటిన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల బూడిద తెగులను మనం నివారించవచ్చు. ఎండు తెగులు. ఈ తెగులు ఆశించిన మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. తెగులు కలగజేసే శిలీంద్రం నేలలో ఉండటం వల్ల ఈ తెగులు నివారించటం కష్టంగా ఉంటుంది. అయితే సమగ్ర యాజమాన్య పద్ధతులను అవలంబించి తెగులు ఆశించకుండా మనం చేయవచ్చు. వేసవిలో లోతు దుక్కి దున్నాలి. తెగులు సోకని పంట నుండి మాత్రమే మనం విత్తనాన్ని సేకరించుకోవాలి. పంట మార్పిడి పాటించటం వల్ల ఈ తెగులును మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ ఎండు తెగులు నివారణకు మాంకోబేజ్ 2.5 గ్రాములు లేదా బావిస్టిన్ 1 గ్రాము కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాన్ని మనం పొందవచ్చు. బూజు తెగులు. ఈ తెగులు సోకితే గింజలు నలుపు తిరుగుతాయి. పంట కోత సమయంలో అధిక మంచు వల్ల లేదా ఇతర ప్రతికూల పరిస్థితులలో గింజలపై బూజు ఆశించి గింజలు నల్లబారుతాయి. గింజలు అభివృద్ధి చెందే దశలో మాంకోబేజ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఈ బూజు తెగులను మనం నివారించుకోవచ్చు. ఆల్టర్నేరియా ఆకుమాడు తెగులు. దీనివల్ల మొదట క్రింది ఆకులు వాడిపోతాయి. 2-3 రోజులలోనే పై ఆకులకు కూడా ఈ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు నివారణకు 1 గ్రాము కార్బండిజం 2.5 గ్రాముల మాంకోబేజ్ ను కలిపి పిచికారీ చేసుకోవాలి. రకాన్ని బట్టి 40 నుండి 45 రోజులకు పూత మొదలై 80 నుండి 110 రోజులకు ఈ ధనియాల పంట పక్వానికొస్తుంది. మొక్కలపై 60% గింజలు పక్వానికొచ్చినప్పుడు పంటను కోసుకోవాలి. ఈ పంటను ఉదయం పూట మాత్రమే కోయాలి. పంట కోసిన తరువాత 2-3 రోజులు పొలంలోనే ఆరనిచ్చి నూర్చుకోవాలి. విత్తనాన్ని అప్పుడప్పుడు ఎండబెట్టడం, అవసరాన్ని బట్టి నిల్వ ఉంచిన సంచులలో మాలాథియాన్ చల్లటం ద్వారా గింజను నిల్వలో ఆశించే పురుగుల నుండి మనం రక్షించుకోవచ్చు.

0: మనలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసాన్ని నింపి గమ్యం వైపు నడిపించే నిజమైన దిక్సూచి గురువు.
1: ఈ నెల 5వ తేదీ శనివారం ఉదయం 7:15 కాంతి రేఖలు కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీమతి జి నిఖిత, సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. తప్పక వినండి గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:45 కాస్తుంది. మరి కాసేపట్లో ముందుగా ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృత వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వెలువడతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100 ఇంద్రం మేళం నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో ఈరోజు జరుపుకుంటున్నారు. వార్తల వివరాలు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎఫ్ 05ను సబ్ జియో సింక్రోనస్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలు మరింత బలోపేతమవుతాయని, భూ పరిశీలన సేవల పంపిణీ మరింత మెరుగుపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలుపుతూ,
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the Geo Imaging Star Satellite, in the intended and required orbit. Today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized in the orbit, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: గోదావరి నదిలో డ్రైన్ల ద్వారా కలుస్తున్న కాలుష్యంపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు అన్ని ప్రధాన ఉప డ్రైన్లను నిరంతరం పర్యవేక్షించి నీటి నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించాలని సూచించారు. పరిమితికి మించిన కాలుష్యం గుర్తిస్తే తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు లక్ష్యంగా పుష్కరాల నాటికి నదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని సూచించారు. అమరావతిలో కొత్త భూ కేటాయింపులపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులు ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. రాష్టంలో పౌల్టీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకువచ్చిన పౌల్టీ అభివృద్ది విధానం 2025-29 ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. అమరావతిలోని శాఖమూరు వద్ద అమరావతి సంగమం నిర్మాణాన్ని 759 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు కూడా మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
2: అమరావతి రాజధాని నగరంలో

0: కొత్త భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల బృందం 29వ సమావేశంలో చేసిన సిఫార్సులను అలాగే ఏపీసీఆర్డి అథారిటీ తీర్మానం ఆమోదించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా రూరల్ మండలం తెనబండ గ్రామంలో 10.33 ఎకరాలు ఏపీఐసీకి సాధారణ నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ భీమవరం గ్రామంలో మొత్తం 10.12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ ఎకనామిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎపెట్కోకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
1: అలాగే ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటల విత్తనాల కోసం 90,000 కిలోల విత్తనాలను సిద్దం చేయడం, విత్తనాల రాయితీ కోసం 90 కోట్ల రూపాయల ఆర్థిక సాయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. హైదరాబాద్లో 100,000 ఇందిరమేళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో చెంచల్గూడ నుంచి ఐఎస్ సదన్ కూడలి వరకు 3.3 కిలోమీటర్ల పొడవున 4 లేన్ల వెడల్పుతో 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెంచల్గూడ సంతోష్ నగర్ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ హైదరాబాద్ పాతబస్తీ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మీరాలం ట్యాంకును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని, ఇందుకోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో పాతబస్తీలో ప్రతిపాదిత గౌలిగూడ చాంద్రాణిగుట్ట మెట్రో రైల్ విస్తరణ పనులను వచ్చే డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో, ప్రత్యేకించి మధురలోని శ్రీకృష్ణాలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీధుల్లో ఉట్టికొట్టడం ఈ పండుగలోని మరో ప్రత్యేక అంశం. శ్రీకృష్ణాష్టమిని పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ కమిటీ నిన్న ఆహ్వానించింది. చిత్తూరు జిల్లాలోని పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ చైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో వినియోగదారులపై భారం పడకుండా చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు మంత్రులు కె అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. నిత్యావసరాల ధరలు, నిల్వలు, సరఫరాను నిరంతరం పర్యవేక్షించి కృత్రిమ కొరతకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని సమావేశమనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వివరిస్తూ,
2: ఉల్లిపాయలు 35 రూపాయల కిలోకే సరఫరా చేసేటట్టు రాష్ట్రంలోని రైతు బజార్లు, అదే విధంగా స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసి ఇది ఎంత త్వరగా ఆ కార్యక్రమం మొదలు పెట్టగలితే అంత త్వరగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. రెండోది పామ్ ఆయిల్ ధర కూడా ప్రస్తుతం మార్కెట్ ధర కన్నా కనీసం 10 రూపాయలు తగ్గించే విధంగా ఒక కార్యాచరణ చేపట్టాం. తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి 350 అవుట్లెట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం సరఫరా చేయగలుగుతున్నాం.
1: రైతులు సమిష్టిగా, రైతు ఉత్పత్తి ధరల సంఘాలు ఎఫ్పీఓలుగా ఏర్పడితే మంచి లాభాలు పొందవచ్చునని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఎఫ్పీఓల ప్రతినిధులతో మంత్రి నిన్న మాట్లాడారు. రసాయనిక వ్యవసాయానికి బదులుగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. సరియైన సమయంలో పంటలను విక్రయించడంతో పాటు వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్దికి జిల్లా స్థాయి పర్యాటక ఉత్సవాలు, రోడ్ షోలు నిర్వహించాలని, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులు

లను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో జరిగిన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పలు అంశాలపై నిన్న సమీక్షించారు. ఈ సందర్బంగా ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, గోదావరి పుష్కరాలు 2027కు విస్తృత ప్రచారం కల్పించడంపై చర్చించారు. పుష్కరాల సందర్బంగా భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్టంలోనూ రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎఫ్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100 ఇంద్రమేళన్ నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు.

Gracias.

0: సమకాలిక ప్రకరణానాం విషయే విచార వినిమయాయ అవసరం ప్రదాస్యతి. భారతస్య ముఖ్య న్యాయాధీశ సూర్యకాంతః ఉద్ఘాటన దివసే విభిన్నానాం న్యాయిక ప్రతినిధి మండలానాం ప్రముఖైః సహ అనేకాని ద్వైపాక్షికోపవేశనాని కరిష్యతి. భారతేన నేపాల దేశస్య జలప్లావ ప్రభావితేషు క్షేత్రేషు ప్రచలితేషు సహాయోద్ధార కార్యేషు సహాయతాం కర్తుం ఆపదుద్ధార సామగ్రిః సమేత్య ద్వే విమానే పునః ప్రేషితే. ఆపదుద్ధార సామగ్రిః నేపాలస్య విజ్ఞాన ప్రౌద్యోగికీ నవోన్మేష మంత్రిణే మహావీర్ పున్ ఇత్యస్మై సమర్పితాః. భారతర్తు విజ్ఞాన విభాగేన అద్య మధ్యప్రదేశే అతివృష్టేః సంభావనాం దృష్ట్వా నారంగవర్ణపరా సంచేతనా ప్రసారితాస్తి. మహిళా క్రికెట్ క్రీడాయాం సంయుక్తారబామిరాతస్య దుబై అంతారాష్ట్రియ క్రీడాంగణే గ్రూప్ ఎ ఇత్యస్య ద్వితీయ స్పర్ధాయాం భారతం హాంకాంగ్ దళం సప్తత్రింశదిక ఏకశత ధావనాంకై పరాజిత్య ఉపాంత్యచక్రే ప్రవిష్టం ఇతి వార్తాః.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈ ఉదయం 7:15 కాంతిరేఖలో ఈ కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు వివరాలు, ఆ తర్వాత సమాచార వేదిక, అనంతరం భాగవత కథాసుధ 10వ స్కందం పూర్వ అధ్యాయం 7వ భాగం వింటారు. వ్యాఖ్యాత శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, చివరిగా గాంధీ మార్గం వింటారు. ఈ అంశాలన్నీ ఈ ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖల్లో. 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రమంజరి సినీ గీతాలు, 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం ఉంటుంది.

ఈ ఉదయం 10 గంటలకు నషాముక్త అభియాన్ ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం వెలువడుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 10:30కు వాట్సాప్ మనోరంజని, ఇందులో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వినిపించడం జరుగుతుంది. 11:00 చిత్రసీమ సినీ గీతాలు, 11:30 ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు. ఈ ప్రసారంలో 12:05 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ డి రవిశంకర్ బృందం వారిచే నాదస్వర వాయిద్యం వింటారు. 12:40 ఏకచిత్ర గానం ఈ శీర్షికన గోపాల గోపాల చిత్రం నుండి పాటలు వింటారు. ఈ మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క భేతాల కథలు ధారావాహిక వింటారు. నిర్వహణ శ్రీమతి భూమిరెడ్డి సృజనకుమారి. అనంతరం వంటా వార్పు వంటింటి చిట్కాలు వింటారు. ఇక ఈ సాయంత్రం ప్రసారం 5:00 చిత్రసీమ సినీ గీతాలతో ప్రారంభమవుతుంది. 5:15 యువవాణి యువతి యువకుల కార్యక్రమంలో క్రీడావాణి క్రీడా విశేషాలు వింటారు. ఈ సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాలు ఈ కార్యక్రమంలో శ్రీమతి ఎం లక్ష్మీదేవి పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి.

సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 పంట సీమలు. ఈ కార్యక్రమంలో ఖరీఫ్ నూనెగింజల సాగులో సమగ్ర ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ శివజ్యోతి గారి ప్రసంగం, అనంతరం రైతులకు సూచనలు ఈ అంశాలు ప్రసారమవుతాయి. రాత్రి 7:45 వికసిత్ భారత్, రాత్రి 8:00 తిరిగి 10:30 చిత్రసీమల్లో సినీ గీతాలు వినవచ్చు. 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ రెండు కార్యక్రమాలు

ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు వింటారు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున 2:55 విజయవంతంగా ప్రయోగించారు. అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక ఈఓఎస్ 05 ఉపగ్రహాన్ని సబ్ జియోసింక్రనైజ్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను సేవలందించడంలో ఉపకరిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేశారు.
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవ చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య భాగస్వామ్యాలు, పెరుగుతున్న దేశీయ మార్కెట్, తయారీ రంగంలో ప్రపంచ మార్పుల నుండి ఎదురవుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలను కోరారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్దిలో ఆటోమోటివ్ రంగం అత్యంత కీలకంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఈరోజు నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిరాభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను

ను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తుంది. సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సందీప్ రేవాజీ రాథోడ్ ఈ ప్రణాళికపై చర్చించడానికి నిన్న న్యూఢిల్లీలో 2 ఉన్నత స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. గ్రీన్ షిప్పింగ్ వైపు ప్రపంచం మారుతున్న తరుణంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని కేంద్ర షిప్పింగ్ జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. గురుగ్రామ్లోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ గ్వాల్ పహరీ క్యాంపస్ను మంత్రి సందర్శించి అనేక హరిత నౌకాయాన కార్యక్రమాలను సమీక్షించారు. ప్రతిపాదిత గ్రీన్ షిప్పింగ్ కారిడార్లు, ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం పోర్టుల సన్నద్దతను ఆయన పరిశీలించారు. భవిష్యత్తులో అవసరమయ్యే ఇంధనాల కోసం దేశంలోని పోర్టులు సిద్దం కావాలని, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడంలో టెరీ వంటి సంస్థలు కీలక భాగస్వాములుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర, బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబాహతో సమావేశం అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఉక్రెయిన్లో సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించింది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీర్ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియాజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన, అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన

0: రక్షాపత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈనాటి కాంతిరేఖల్లో ముందుగా చరిత్రలో ఈరోజు వివరాలు, ఆ తర్వాత సమాచార వేదిక, అనంతరం భాగవత కథాసుధ 10వ స్కందం పూర్వాధ్యాయం 7వ భాగం వింటారు. వ్యాఖ్యాత శ్రీ సముద్రాల లక్ష్మణయ్య. చివరిగా గాంధీ మార్గం వింటారు. ముందుగా చరిత్రలో ఈరోజు వివరాలు వినే ముందుగా కొందరు అజ్ఞాత స్వాతంత్ర్య సమర వీరుల వివరాలు వింటారు. శ్రీ దాదాబాయ్ నవరోజీ 1829వ సంవత్సరంలో ఇదే రోజున బ్రిటిష్ ఇండియాలోని బొంబాయి ప్రెసిడెన్సీలో జన్మించారు. వీరు భారతదేశపు వృద్ధ పితామహుడు, ఇంకా భారతదేశపు అనధికార రాయబారిగా కూడా ప్రసిద్ధి చెందారు. నవరోజీ గారు ఒక రాజకీయ నాయకుడు, వ్యాపారి, పండితుడు మరియు రచయిత. భారత జాతీయ కాంగ్రెస్ సహస్థాపకులలో ఒకరు వీరు. పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం భారతదేశ సంపద బ్రిటన్కు తరలిపోవటం గురించిన సిద్ధాంతంపై అందరి దృష్టిని ఆకర్షించింది. భారత జాతీయ కాంగ్రెస్కు 2వ అధ్యక్షుడిగా కూడా వీరు పనిచేశారు. శ్రీ భూపేంద్రనాథ్ దత్తా 1880వ సంవత్సరంలో ఇదే రోజున బ్రిటిష్ ఇండియాలోని పశ్చిమ బెంగాల్ ప్రాంతమైన కలకత్తాలో జన్మించారు. విప్లవాత్మక భావాలు మరియు దేశభక్తి కలిగిన వీరు స్వామి వివేకానందుని సోదరుడు. ప్రారంభంలో విప్లవ మార్గాన్ని అనుసరించిన వీరు యుగాంతర్ ఉద్యమంలో కీలక సభ్యుడిగా ఉన్నారు. 1907వ సంవత్సరంలో జైలు పాలయ్యారు. విడుదలైన తర్వాత భారత జాతీయ కాంగ్రెస్లో చేరి స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. శ్రీ అరవిందో ఘోష్ యొక్క తత్వశాస్త్రం ఇంకా సిద్ధాంతాలను అనుసరించేవారు భూపేంద్రనాథ్ దత్తా గారు. శ్రీరామ్ శంకర్ శుక్లా గారు 1923వ సంవత్సరంలో ఇదే రోజున బ్రిటిష్ ఇండియాలోని మధ్యప్రదేశ్లో జన్మించారు. వీరు గాంధీయవాది మరియు అహింసావాది. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా భారత స్వాతంత్ర్యోద్యమానికి మద్దతునిచ్చారు. క్విటిండియా ఉద్యమం మరియు శాంతియుత నిరసన ఉద్యమాల్లో పాల్గొన్నారు. బొంబాయిలో గాంధీజీ పిలుపు మేరకు చెయ్యండి లేదా చావండి, డూ ఆర్ డై అనే నినాదాన్ని వినిపించారు రామశంకర్ శుక్లా గారు. సందర్భం వచ్చినప్పుడల్లా గాంధీజీ చేపట్టిన సామాజిక ఉద్యమాలకు మద్దతు తెలిపారు. కొందరు అజ్ఞాత స్వాతంత్ర్య సమర వీరుల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం చరిత్రలో చోటు చేసుకున్న మరికొన్ని ముఖ్య సంఘటనలు. తెలుగు రచయిత, అనువాదకుడు, ఆధునిక కవులలో పేరొందిన శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ గారు 1918వ సంవత్సరంలో ఇదే రోజున జన్మించారు. వీరు స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుట

సినిమాలను రచించారు. లక్ష్మీనారాయణ్ గారు చలనచిత్ర రంగంలో ప్రవేశించి కొన్ని సినిమాలకు సంభాషణలు, పాటలు రాశారు. తెలుగు సినీ నేపథ్య గాయని కె రాణి గారు 1935 సంవత్సరంలో ఇదే రోజున జన్మించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలతో పాటు విదేశీ భాషలైన సింహళం, ఉజ్బెక్ భాషలలో పాడిన మొదటి మహిళా గాయని రాణిగారు. శ్రీలంక జాతీయ గీతాన్ని కూడా రాణిగారే పాడటం విశేషం. అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించడం, ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడం కోసం, అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన జాతీయ వన్యప్రాణి దినోత్సవంగా జరుపుకుంటున్నాం. చరిత్రలో ఈరోజు వివరాలు విన్నారు.

0: అక్షర రూపం ఇచ్చి విజ్ఞానాన్ని అందించి సమాజంలో గౌరవంగా బతికేలా చేసే ఏకైక శిల్పి ఉపాధ్యాయుడు.
1: మనలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసాన్ని నింపి గమ్యం వైపు నడిపించే నిజమైన దిక్సూచి గురువు.
0: ఈ నెల 5వ తేదీ శనివారం ఉదయం 7:15 కాంతి రేఖలు కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీమతి జి నిఖిత, సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. తప్పక వినండి గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం.

0: భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.
1: ఇప్పుడు విందాం కడప రైతు బజార్లోని కూరగాయల ధరలు. కిలో లెక్కన ఈ విధంగా ఉన్నాయి. బంగాళదుంప కిలో 40 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 60 రూపాయలు, బీన్స్ 80 రూపాయలు, బీట్రూట్ 40 రూపాయలు, కీరకాయ 40, దోసకాయ 40, దొండకాయలు 40 రూపాయలు, ముల్లంగి 35 రూపాయలు, అల్లం పాతదైతే 160 రూపాయలు, కొత్తది 100 రూపాయలు, కాలీఫ్లవర్ 40 రూపాయలు, క్యాప్సికం 60 రూపాయలు, టమోటా పండ్లు 20 రూపాయలు, మిరపకాయలు 30, వంకాయలు 25, బెండకాయలు కూడా 25 రూపాయలు, బీరకాయలు 35 రూపాయలు, మట్టికాయలు 30 రూపాయలు, చిక్కుడుకాయలు 50, అలసందలు 45, అనపకాయలు 50, ఉల్లిగడ్డలు 55 రూపాయలు, మునగకాయ 60 రూపాయలు. కడప రైతు బజార్లోని కూరగాయల ధరలు విన్నారు. కాంతిరేఖల్లో ఇప్పుడు విందాం భాగవత కథాసుధ 10వ స్కందం పూర్వ అధ్యాయం 7వ భాగం. వ్యాఖ్యాత శ్రీ సముద్రాల లక్ష్మణయ్య.

శుకయోగి పరీక్షిత్తుకు కాలయవనుని కథ వివరిస్తూ ఇలా అన్నాడు. తన్ను పట్టుకోవాలని తన వైపుకు మహోద్రేకంతో వస్తున్న కాలయవనుని చూచి కృష్ణుడు అతనికి చిక్కకుండా మహావేగంతో పరుగెత్తాడు.

వాడు వెంటబడ్డాడు. ఎదుకుల తిలక, పరుగిడకు పరుగిడకు, కంసాదులనే జయించావటగా, నీతో పోరాడాలని వచ్చాను. రాజులు ఇలా శత్రువులకు వెనుచూపి పరుగెడతారా? ఈరోజు నిన్ను పట్టి తీరుతాను, నీవు ఏ రూపంతో కనిపించిన వదలను అంటూ వాడు ఆ భగవానుని దశావతారాలను పేర్కొన్నాడు. మళ్లీ ఇలా అన్నాడు, కృష్ణ, నేను బాణప్రయోగం చేయలేదే, నా ధనుష్టంకారం వినిపించనేలేదు కదా, ఇంతలో ఎందుకలా పారిపోతావు? ఇలాంటి నీవు కంసాదులను ఎలా ఎదుర్కొన్నావు అంటూ అతడు కృష్ణుని వెన్నంటాడు. తొందరపడకు, నాతో రా రా అంటూ కృష్ణుడు ముందుకు సాగాడు. శ్రీకృష్ణుణ్ణి పట్టడానికి కాలయవనుడు పన్నిన ఉపాయాలన్నీ వ్యర్థమయ్యాయి. శ్రీహరి అతణ్ణి అలా చాలా దూరం తీసుకువెళ్లాడు. చివరికి ఒక పర్వత గుహలో దూరాడు. వాడు కూడా, ఇదో ఇప్పుడే నిన్ను పట్టుకుంటా అంటూ ఆ గుహలోకే ప్రవేశించాడు. అక్కడ ఒక పెద్ద పాన్పుపై గుర్రు పెట్టి నిద్రిస్తున్న ఒక మహాపురుషుడు కాలయవనుని కంటపడ్డాడు. అతడే శ్రీకృష్ణుడని తలంచి, ఓరీ పురుషాధమా, నాతో పోరాడలేక ఇలా పరుగెడతావా? ఇక్కడ నిద్రించిన వారిలా నటిస్తావా? ఎవ్వరికీ ఎక్కడా నీవు చిక్కవని నారదుడన్నాడు. ఇదిగో నాకు చిక్కావు గదా, ఇక ఎక్కడికి పోతావు? నిన్ను గుహలోనే దీర్ఘనిద్రకు పంపుతాను అంటూ వాడు అట్టహాసం చేశాడు. వజ్రం వంటి తన కాలితో ఆ మహాపురుషుణ్ణి తన్నాడు. నిద్రిస్తున్న మహానుభావుడు ఆ తన్నుకు లేచాడు, నీల్గినాడు, మెల్లగా కళ్ళు తెరచి చూచాడు. ఆ చూపులో నుంచి పుట్టిన అగ్నిజ్వాలలు కాలయవనుణ్ణి భస్మం చేశాయి అని శుకయోగి పరీక్షిత్తో అన్నాడు. అప్పుడు ఆ రాజు, మునీంద్ర, ఆ మహాపురుషుడెవరు? యవని కుమారుడు, ఎందుకలా నిద్రించాడు? యవనుణ్ణి కాల్చే శక్తి ఆయనకెలా వచ్చింది అని ప్రశ్నించాడు. అందుకు శుకయోగి ఇలా అన్నాడు, రాజేంద్ర, అతడు ఇక్ష్వాకు కులస్థుడైన మాంధాతపుత్రుడు. అతని పేరు ముచుకుందుడు. దేవతలకు అండగా నిలిచి రాక్షసుల వల్ల ప్రమాదం లేకుండా అమరలోకాన్ని రక్షించాడు. అందుకు దేవతలయ్యా, నీవు చాలా కాలం నీ రాజ్యాన్ని విస్మరించి మమ్మల్ని కాపాడావు. నీ భార్యలు, కొడుకులు, మిత్రులు, బంధువులు అందరూ కాలగతి చెందారు. ఇప్పుడు నీకెవ్వరూ లేరు. కాలో బలియో బలినాం భగవానీశ్వరో వ్యయ ప్రజా కాలయతే క్రీడన్ పశుపాలో యథా పశున్ వరం వృణీష్వ భద్రంతే ఋతే కైవల్య మధ్యనః ఏకయేవేశ్వరస్తస్య భగవాన్ విష్ణురవ్యయః. కాలం చాలా బలవత్తరమైనది. జనులందరూ కాలానికి వశపడేవారే. నీవు చేసిన మేలుకు ప్రతిఫలంగా నీకు వరమిస్తాము. మోక్షం తప్ప ఏమైనా కోరుకో. మోక్షమిచ్చే అధికారం శ్రీహరికి తప్ప ఇతరులకు లేదు అని చెప్పారు. అప్పుడు ముచుకుందుడు దేవతలకు నమస్కరించి నిద్రను వరంగా కోరుకున్నాడు. ఆ గుహలో శయనించాడు. కాలయవనుడు బూడిదైన తరువాత కృష్ణుడా మహానుభావుని ముందర నిలిచాడు. దివ్యమంగళ విగ్రహుడైన పరమాత్ముణ్ణి చూచి ముచుకుందుడు, శశివో ఇంద్రుడవో విభావసుడవో చండప్రభారాశివో శశిచూడామణివో పితామహుడవో చక్రాంకహస్తుండవో దిశలున్ భూమియుమిన్ను నిండెనిదని తేజంబుచూడంగ దుర్వశమయి ఎవ్వడవు ఎలవచ్చితి చటం వర్తించదే కాకివయ్యి. అయ్యా, నీవు చంద్రుడవా ఇంద్రుడవా అగ్నివా సూర్యుడవా త్రిమూర్తుల్లో ఒకడివా? నీ తేజస్సు లోకమంతటా వ్యాపించింది, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ అడవిలో ఎలా ప్రవేశించావు? నాకు నీ సేవ చేయాలనిపిస్తున్నదే. నేనిక్కడ నిద్రిస్తూ ఉంటే ఒక దుర్మార్గుడు వచ్చి నా ముందర కాలిపోయాడు. మనోహరాకారుడువైన నిన్ను నేను చూస్తున్నాను, నాపై దయజూడు అని అన్నాడు. అందుకు కృష్ణుడిలా అన్నాడు, భూమిలో ధూళికణాలనైనా లెక్కబెట్టవచ్చు గాని నా గుణాలను, జన్మలను, కర్మలను, నామాలను ఎవ్వరూ లెక్కించలేరు. రాక్షస నిగ్రహం కొరకై దేవతల కోరిక మేరకు నేను వసుదేవుని ఇంట పుట్టాను. కంసుడనే పేరుతో ఉన్న కాలనేమిని ఇతర దుర్మార్గులను చంపాను. నీ చూపు సోకి భస్మమైన వాడు కాలయవనుడు. నీవు ముందే నన్ను సేవించావు. నేను నిన్ను అనుగ్రహించడానికే ఇక్కడ వచ్చాను. ఏమి వరాలు కావాలో కోరుకో. అప్పుడు ముచుకుందుడు కృష్ణునికి నమస్కరించి అనేక విధాల ఆ దేవుణ్ణి వినుతించాడు. విమోహితోయంజన ఈశమాయయా త్వదీయయా త్వాం న భజత్యనర్థదృకు సుఖాయ దుఃఖ ప్రభవేషు సజ్జతే గృహేషు యోషిత్ పురుషశ్చ వంచితః లబ్ధ్వాజనో దుర్లభమత్ర మానుషం కథంచిదవ్యంగమయత్నతస్తవ పాదారవిందో న భజత్య సన్మతిః గృహాంధకూపే పతితో యథా పశుః. దేవా, నీ మాయలోపడి జనులు నిన్ను సేవింపరు.

మానవుడు అనేక జన్మలు దాల్చి పుణ్యం వల్ల కర్మభూమిలో మానవుడై జన్మిస్తాడు. అయినా నీ మీద భక్తి చేయుడు. మేక తృణం కోరి బావిలో పడినట్లు సంసారంలో పడతాడు. నేను రాజుననే గర్వంతో నిన్ను మరచి బహుకాలం ఇటు అటు తిరిగాను. నీ అనుగ్రహం వల్ల నేను ధన్యుడనయ్యాను. నిన్ను ఆశ్రయిస్తున్నాను, నన్ను కాపాడు అని వేడుకున్నాడు. అప్పుడు కృష్ణుడు, రాజవర్యా, నీది మంచి బుద్ధి. నీవు కోరికలు వీడి నాపై భక్తి నిలిపావు. నీకు బంధం లేదు. నువ్వు పూర్వం వేటాడి జంతువులను వధించావు. తపస్సుతో ఆ పాపం నుండి నీకు ముక్తి కలుగుతుంది. మరుజన్మలో ద్విజశ్రేష్ఠుడివై జన్మించి నన్ను చేరుకుంటావు అని చెప్పి అనుగ్రహం చూపాడు. ముచుకుందుడు హరికి నమస్కరించి గుహ నుండి వెలిగి వచ్చి ఉత్తరాభిముఖుడైపోయి గంధమాదన పర్వతం చేరి అక్కడ భదరికాశ్రమంలో భగవంతుణ్ణి ఆరాధిస్తూ కాలం గడిపాడు. పిదప కృష్ణుడు మధురకు తిరిగి వచ్చాడు. నగరంపై దండెత్తిన వారినందరినీ హతమార్చాడు. ఆ పట్టణంలోని ధనాన్ని ద్వారకా నగరానికి తరలిస్తూ ఉండగా జరాసంధుడు 23 అక్షుహిణుల సేనతో వచ్చి వారిని ముట్టడించాడు. వారి ధాటికి తట్టుకోలేక బలరామకృష్ణులు అడవుల్లోకి పారిపోయారు. అలా పరుగెత్తి బహుదూరం పోయి ప్రవర్షణమనే పర్వతాన్ని ఎక్కారు. జరాసంధుడు రోషంతో వారిని వెంబడించి ఆ కొండను చుట్టుముట్టాడు. రామకృష్ణుడు అతనికి కనిపించలేదు. అతడు కోపాతిశయంతో కట్టెలు పేర్చి ఆ కొండకు చిచ్చు పెట్టాడు. దావానలం పర్వతాన్ని దగ్ధం చేస్తూ నలుదెశలా వ్యాపించింది. రామకృష్ణుడు అక్కడ నుండి శత్రువుల కంటపడకుండా తప్పించుకుని ద్వారక చేరుకున్నారు. జరాసంధుడు వారు తగలబడిపోయారని తలంచి తన సైన్యంతో తిరిగి వెళ్లాడు అని శుకుడు పరీక్షిత్తుకు చెప్పి మళ్లీ ఇలా అన్నాడు. పరీక్షిణ్ నరేంద్ర, బ్రహ్మ నిర్దేశించినట్లు రైవతుడనే రాజు రేవతి అనే కన్యను బలరామునికిచ్చి వివాహం చేశాడు. ఆ తరువాత ఖగనాధుండమరేంద్రు గెల్చి సుధ మున్గై కొన్న చందంబునన్ జగతీనాథుల చైద్యపక్ష చెరులం సాల్వాదులం గెల్చి భద్రగుడై చక్రివరించే భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా భగవత్యం శభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్. గరుత్మంతుడు ఇంద్రుణ్ణి జయించి పూర్వం అమృతం గ్రహించినట్లే కృష్ణుడు శిశుపాలుణ్ణి అతని అనుచరులను జయించి రుక్మిణిని వరించాడు. అది విని పరీక్షిత్తు, మునీంద్ర, కృష్ణుడు రాక్షస వివాహ పద్ధతితో రుక్మిణిని అపహరించుకుపోయాడని పూర్వం చెప్పావు. ఒక్క కృష్ణుడు అంతమంది శత్రువులను ఎలా ఓడించాడు? రుక్మిణిని ఎలా తీసుకుపోగలిగాడు? అంతేకాదు, కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణించుచు ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవు అవి వినంగా క్రొత్తలవుచుండు సాకల్యం వేర్పడ భూసురోత్తమయరుంగం బల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలం బయ్యడున్. ఈ భగవంతుని కథలు శుభప్రదాలు. ఎంత విన్నా తృప్తి లేదు. నాకు చాలా కుతూహలంగా ఉన్నది. దయతో రుక్మిణీ కళ్యాణ కథ వివరించు. భగవత్కథలే చెవులకు భూషణాలు, పాప శోషణాలు కదా. అంతట శుకుడు రుక్మిణీ కళ్యాణ కథను ఈ విధంగా వివరించాడు. రాజేంద్ర, విదర్భ దేశానికి కుణ్య నగరం రాజధాని. భీష్మకుడు ఆ నగరాన్ని పరిపాలిస్తున్నాడు. అతనికి రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహుడు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు అనే 5 పుత్రులు పుట్టారు. ఆ తరువాత రుక్మిణి అనే ఒక కుమార్తె కలిగింది. చంద్రరేఖతో భాషించే పడమటి దిక్కులాగా ఆ బాలిక జన్మించడంతో రాజగృహం ప్రకాశించింది. చిలకత్తెలతో కూడి నానా విధాలైన బాల్య క్రీడలాడుతూ ఆ బాలిక శుక్లపక్షంలోని చంద్రరేఖలాగా వృద్ధి పొందింది. క్రమంగా ఆమెకు యౌవనం ప్రాప్తమైంది. వర్ణింపనలవిగాని సౌందర్యం కలిగి ఆ రుక్మిణి దివ్య దీప్తితో తేజరిల్లింది. ఆమె తండ్రి ఇంటికి నిత్యము ఎందరో అతిథులు వచ్చేవారు. వారిలో కొందరు కృష్ణుని రూపం, బలం, గుణం మొదలైన విశేషాలను వివరిస్తుండగా రుక్మిణి విన్నది. కృష్ణుడే తనకు తగిన వరుడని ఆమె భావించింది. ఆమె అందచందాలు, తెలివితేటలు, శీలం మొదలైన లక్షణాలను విన్న శ్రీకృష్ణుడు కూడా ఆమెనే ఇల్లాలుగా చేపట్టాలని నిశ్చయించుకున్నాడు. అలా కొంతకాలం జరిగింది. కృష్ణునికి రుక్మిణినిచ్చి వివాహం చేయాలని బంధువులందరూ అనుకున్నారు. కాని రుక్మికి కృష్ణుడంటే గిట్టదు. అతడు బంధువుల మాట కాదన్నాడు. మూఢుడై చెల్లెలిని శిశుపాలునికే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అది తెలిసి రుక్మిణి ఎంతో బాధపడింది. ఏకాంతంగా ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచింది. అయ్యా, మా అన్న నన్ను శిశుపాలునికివ్వాలని అనుకుంటున్నాడు. ఎలాగైనా నీవు వెళ్లి ఈ సంగతి కృష్ణునికి విన్నవించు. తన కొడుకు నిశ్చయాన్ని మా తండ్రి కూడా నివారించలేడు. అలా జరగనీయకుండా నీవు నా అనురాగం తెలియపరచి కృష్ణుణ్ణి తీసుకురా అని చెప్పింది. రహస్యంగా కొన్ని విషయాలను కూడా తెలియజేసింది. ఆ విప్రుడు ద్వారకానగరానికి వెళ్లాడు. తన రాక తెలియపరచి కృష్ణుడున్న సౌధం ప్రవేశించాడు. అక్కడ కృష్ణుణ్ణి చూచి పెళ్లి కొడుకు

అని దీవించాడు. కృష్ణుడు వెంటనే ముసిముసి నవ్వులు నవ్వుతూ సింహాసనం నుండి దిగి ఆ బ్రాహ్మణుణ్ణి కూర్చోబెట్టాడు. తగిన విధంగా అతన్ని పూజించాడు. భోజనానంతరం అతని చెంతజేరి పాదాలు ఒత్తుతూ మెల్లగా ఇలా అన్నాడు, విప్రోత్తమా, నీ ధర్మం మిక్కిలి శ్రేష్టమైనది. ఏది లభించినా బ్రాహ్మణుడు సంతసిస్తాడు, ధర్మం తప్పడు. ఆ ధర్మమే అతని కోరికలు తీరుస్తుంది. సంతోషం మనిషికి అవసరం, అది లేకుంటే ఇంద్రుడైనా నశిస్తాడు. విప్రాన్ స్వలాభ సంతుష్టాన్ సాధూన్ భూత సుహృత్తమాన్ నిరహంకారిణ శాంతాన్ నమస్యే శిరసా అసకృత్. లభించిన దానితో తృప్తిపడేవారికి, ప్రాణుల పట్ల మైత్రి కల వారికి, అహంకార రహితులై శాంతాత్ములైన సజ్జనులకు నేను నా వినయాంజలి సమర్పిస్తాను. మీది ఏ దేశం? మీ క్షేమం చూచేవారెవరు? ఎవని రాజ్యంలో ప్రజలంతా సుఖిస్తారో అతడు నాకు ప్రీతిపాత్రుడు. నీవి సముద్రంలోని దుర్గానికి ఎలా వచ్చావు? నీకు మేలు కలిగిస్తాను, విషయమంతా వివరించు అని అడిగాడు. అందుకా విప్రుడు వినయంతో ఇలా అన్నాడు, దేవా, విదర్భ దేశాన్ని భీష్మకుడనే రాజు పాలిస్తున్నాడు. అతనికి రుక్మిణి అనే ఒక కుమార్తె ఉన్నది. ఆ కన్యకామణి నీకు సేవ చేయాలని వివాహమంగళ ప్రశస్తమైన ఒక సందేశం నీకు పంపింది, అది విను. ఏనీ గుణములు కర్ణేంద్రియములు శోక దేహతాపములు తీరిపోవు, ఏనీ శుభాకారమిక్షింప కనులకిలార్థలభంబు కలుగుచుండు, ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏనీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు అట్టినియందు నా చిత్తమనవరతము.

కంసారా, కంసారి నీ గుణాలు వింటే శరీరతాపం తీరిపోతుంది, నీ శుభాకారం చూస్తే కళ్ళకు అఖిలార్థాలు లభిస్తాయి, నీ పాదసేవ వల్ల లోకోన్నతత్వం కలుగుతుంది, నీ పేరు స్మరిస్తే బంధాలన్నీ సడలిపోతాయి, నీ పైన నా మనస్సు లగ్నమైంది, మానని మనోహర నన్ను కృపజూడు. ధన్యుల్ లోకమను అభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితు నిన్ను ఏ కన్యల్ గొరరు కొరదే మును రమాకాంతాలలామంబు రాజన్యానేక సింహ నా వలననే జన్మించనే మోహముల్. నీవు సకల కళ్యాణ గుణనలయుడవు, నిన్ను ఏ కన్యలు కోరరు, మునుపు లక్ష్మీదేవి కోరలేదా, ఈ మోహం నేడు నాకొక్కతికే కలిగిందా? శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలిసుమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడితా కొనిపోయదనంచునున్నవాడు ఆయధమాధముండిరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్. ఓ పురుషోత్తమ, సింహానికి చెందవలసిన సొమ్మును నక్క కోరుకున్నట్లు నీ పాదపద్మాలనే స్మరిస్తున్న నన్ను శిశుపాలుడు సొంతం చేసుకోవాలంటున్నాడు. ఆ నీచుడికి అద్భుతమైన నీ శౌర్యం తెలియదు. నేను పూర్వజన్మలో వ్రతాలు, పెద్దల సేవలు, దానధర్మాదులు చేసి ఉంటే నీవు నా ప్రాణేశ్వరుడు అవుదువు కాక, శిశుపాలాదులు యుద్ధంలో ఓడిపోదురుగాక. నీవు చతురంగ బలాలతో వాళ్లను జయించి రాక్షస వివాహ విధితో నీ శౌర్యాన్ని ఉంకువుగా చేసి నన్ను తీసుకుపో, నీతో వస్తాను. నీవెక్కడో అంతఃపురంలో ఉంటావు, ద్వారపాలకులను చంపకుండా నిన్ను ఎలా తెచ్చేది అని అనుకుంటావేమో, అందుకు ఒక ఉపాయం చెబుతాను. మా వారు పెండ్లికి ముందు వధువును నగరం వెలుపల ఉండే పార్వతీదేవికి నమస్కరించడానికి పంపుతారు. నేను నగరము నుండి వచ్చి గౌరికి మృక్కేటప్పుడు నన్ను నువ్వు తీసుకుపోవచ్చు. ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద ఎవ్వని పాదాంబుజతోయమాదుమునుగా వాంఛంతురు ఏను అట్టిని అనుకంపా విలసిల్లనేని వ్రతచర్యన్ నూరు జన్మంబులన్ నిను జింతించుచు ప్రాణములు విడిచెదన్ నికంబు ప్రాణేశ్వర. ప్రాణనాథ, శివునిలాగా పెద్ద పెద్ద మునులు తమ అజ్ఞాన నివృత్తికై నీ పాదపద్మాలను ధ్యానిస్తారు. నీవు నన్ను కరుణించకుంటే 100 జన్మలలోనైనా నిన్నే చింతిస్తూ ప్రాణాలు వదలతాను. ఇది నిజం. నీ మాటలు వినలేని చెవులెందుకు, నీవు అనుభవింపలేని అందచందాలెందుకు, నిన్ను చూడలేని కనులెందుకు, నీ అధరామృతపానం చేయని నాలుక ఎందుకు, నీ వనమాలికా గంధమబ్బని ముక్కెందుకు, నీ దాస్యం లేని జన్మ వల్ల ప్రయోజనమేమి?

ఇలా బ్రాహ్మణుడు రుక్మిణీ సందేశం కృష్ణునికి వినిపించాడు. ఆమె అందచందాలను శీల సంపదను మనోహరంగా వర్ణించాడు. నీకామె తగిన వధువు, నీవామెకు తగిన వరుడవు, నీకు వివాహం తప్పదు, ఆమెను తీసుకురావడానికి వచ్చి శత్రువులను చీల్చి చెండాడు అని పలికాడు. అప్పుడు కృష్ణుడు తన చేతితో అతని చేయి పట్టుకుని, విజయోత్తమ, ఆ కన్యను నేను గాఢంగా ప్రేమిస్తున్నాను. రుక్మి మా పెళ్లిని సహించడు. నేను వచ్చి శత్రువులను వధించి ఆమెను చేపడతాను అని చెప్పి ఆమె పెళ్లి నక్షత్రాన్ని తెలుసుకున్నాడు. దారుకుడు రథాన్ని సిద్ధం చేసి తేగా ఆ బ్రాహ్మణునితో సహా రథమెక్కాడు. వేగంగా పయనించి ఒక్క రాత్రికే విదర్భ దేశం చేరుకున్నాడు. అక్కడ భీష్ముడు పెద్ద కొడుకు మాట కాదనలేక కుమార్తెను శిశుపాలునకిస్తామని ప్రకటించాడు. నగరమంతా పెళ్లి సంబరంతో కళకళలాడింది. రాజు మంగళాశీర్వాదాలు చదివించాడు. రుక్మిణికి స్నానం అలంకరణాదులు జరిగాయి. భూసురులు వేదమంత్రాలు పఠించారు. పురోహితులు హోమం చేశారు. ఇంతలో శిశుపాలుడు చతుర్విధ సైన్యాలతో బంధువులతో కూడి రుక్మిణిని వరిస్తానంటూ చాలా ఆటోపంగా నగరానికి విచ్చేశాడు. జరాసంధాదులు కూడా శిశుపాలుని పెళ్లికి వచ్చారు. భీష్ముడు శిశుపాలుని సత్కరించాడు. తగిన విడిదిలో అతన్ని నిలిపాడు. ఈ వృత్తాంతం లోకమంతటికీ తెలిసింది. బలరాముడు కృష్ణుడు కుండిన నగరానికి వెళ్లాడని తెలుసుకుని, కృష్ణుడు ఒక్కడే పోయాడే, శిశుపాలాదులు చాలామంది అక్కడికి వస్తారు, కన్యను తెచ్చేటప్పుడు పోరు తప్పదు, కృష్ణునికి తోడ్పడాలి అంటూ పెద్ద సేనతో కృష్ణుడు పోయిన మార్గంలోనే వెళ్లాడు. ఇంతలో రుక్మిణి ఏకాంతంలో ఇలా విచారించింది. పెళ్లి లగ్నం రేపే, కృష్ణుడు ఇంకా రాలేదే, మనస్సు వికలమవుతున్నది. ఈ వృత్తాంతం కృష్ణుడు విన్నాడో లేదో, బ్రాహ్మణుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, నా ప్రయత్నం సిద్ధిస్తుందో లేదో, విధివ్రాత ఎట్లున్నదో ఏమో. ఘనుడా భూసురుడే గెనో, నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండిది తప్పుగాదలచెనో, విచ్చేసెనో ఈశ్వరుండు అనుకూలింపదలంచునో, తలపడో ఆర్యా మహాదేవి నన్ను రక్షింపనెరుంగునో, ఎరుగదో నా భాగ్యమిట్లున్నదో. ఆ విప్రుడు పోయినాడో లేక మార్గాయాసంతో ఎక్కడైనా చిక్కుకున్నాడు, కృష్ణుడు దివిని తప్పనుకున్నాడేమో లేక వచ్చేశాడు, పరమశివుడు అనుకూలిస్తాడో లేదో, పార్వతి నన్ను కాపాడుతుందో లేదో, నా భాగ్యం ఎలా ఉన్నదో అని ఆమె పరిపర విధాల చింతాక్రాంతురాలైంది. ఆమె తల్లికి కూడా తన తలంపు చెప్పలేదు. కృష్ణుని మార్గం వైపే చూస్తూ ఉండిపోయింది. నిద్రాహారాలు మానింది, వినోద క్రీడలు విడిచింది, మదనతాపతప్తురాలై పరితపించింది. ఇంతలో ఆమెకు శుభశకునాలు కలిగాయి. అల్లంతలో బ్రాహ్మణుడు కనిపించాడు. అతని ముఖలక్షణం ఆమెకు చిరునగవు కలిగించింది. అతడామె దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, కుమారీ, కృష్ణుడు నీ గుణానికి మెచ్చుకున్నాడు, మన ఊరికి వచ్చేశాడు, దేవతలు రాక్షసులు అడ్డమైనా వాళ్ళని ఎదిరించి నిన్ను పరిగ్రహిస్తాడు, నీ పుణ్యం పండింది. అందుకు రుక్మిణి అతనితో, జలజాతి క్షణు దోడి తెచ్చితివి, నా సందేశము చెప్పి నన్నిలువం పెట్టితి, నీ కృపా ప్రతికితి నీ ఎంత పుణ్యాత్మకుల్ కలరే, దీనికి నీకు ప్రత్యుపకృతిన్ కావింపగానేర, అంజలిగా వించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటూ ప్రాణమెల్లింది. రామకృష్ణులు కూడా పెళ్లికి వచ్చినారని విని రాజువారికి తగిన మర్యాదలు చేశాడు. కృష్ణుడు వచ్చినారని తెలుసుకున్న పట్టణ ప్రజలు రుక్మిణీ కృష్ణులకు పెళ్లి జరగాలని, వారి దాంపత్యం అన్ని విధాలా ప్రశంసనీయమని చెప్పుకున్నారు. తరువాత రుక్మిణి పార్వతికి నమస్కరించడానికి నగరం నుండి వెలికి వచ్చింది. సాయుధులైన భటులు ఆమె చుట్టూ ఉన్నారు. బంధువులు చెలికత్తెలు తోడురాగా ఆమె మందగమనంతో కృష్ణుణ్ణి చిత్తంలో తలపోస్తూ పార్వతీ మందిరం చేరింది. అక్కడ పూజా కార్యక్రమం జరిపి ముత్తైదువులు రుక్మిణిని పార్వతీదేవికి మ్రొక్కించారు. అప్పుడు రుక్మిణి, నమ్మితి నామనమ్మున సనాతనులైన ఉమామహేశులన్ మేము పురాణ దంపతుల మేలు భజింతుగదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాసి విగదమ్మ, హరింపతి చేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మా ఈశ్వరీ అంటూ గౌరీదేవికి నమస్కరించి విప్రవనితల దేవనలు స్వీకరించింది. మందిరం నుండి వెలుపలికి వచ్చింది. ముందుకు నడుస్తూ శ్రీహరికి ఎదురు చూచింది. ఆ సౌందర్య నిధిని చూచి రాజులందరూ విభ్రాంతులయ్యారు. ఇంతలో ఆమెకు జగన్మోహనుడైన కృష్ణుడు కనిపించాడు. శత్రువులు చూస్తూ ఉండగానే మదగజంలాగా కృష్ణుడు మందగమనంతో ముందుకు నడిచి రుక్మిణిని తీర్చి తన రథంపై ఉంచాడు. శంఖం పూరిస్తూ ద్వారకా నగరం వైపు పయనించాడు. జరాసంధుని అనుయాయులు, మన శౌర్యమెందుకు, రుక్మిణిని విడిపించకపోతే ఈ శస్త్రాస్త్రాలు కాల్పన అని హెచ్చరించుకుని రోషంతో యాదవులను వెంబడించారు. శరవర్షం కురియించారు.

0: యదువీరులు వారిని ఎదిరించారు. భయంతో తన వైపు చూస్తున్న రుక్మిణికి ధైర్యం చెప్పి కృష్ణుడు శత్రువులపై కురికాడు. ఘోరమైన యుద్ధం జరిగింది. శత్రు సైన్యం ఛిన్నాభిన్నమైంది. రణరంగం నుండి మరలి జరాసంధాదులు పరిగెత్తారు. ఒకచోట దీనుడై పొక్కుతున్న శిశుపాలుడు వారికి కనిపించాడు. జరాసంధుడు అతన్ని ఓదార్చాడు. రాజులందరూ తమ తమ రాజ్యాలకు తిరిగి వెళ్లారు. కృష్ణుడు చెల్లెల్ని తీసుకుపోవడం సహించలేక రుక్మి ఒక అక్షోహిణి సేనతో అతన్ని వెన్నంటి వచ్చాడు. సారథితో ఇలా అన్నాడు, వీడు మా చెల్లెల్ని ఎత్తుకుపోతున్నాడు, మన రథం వాని వెంట పోని, నా ప్రతాపం చూపి వాడి మదం అనస్తాను అని చెప్పి వడివడిగా రథం తోలించాడు. కృష్ణుని సమీపించి నిలు నిలు అంటూ ధిక్కరించాడు. మూడు వాడిబాణాలు ప్రయోగించాడు. ఓరీ కృష్ణ, మా అమ్మాయిని తీసుకుపోవటానికి నీవు మాతో సమానుడవా? నీవెంత? నీ కులమేది? ఎక్కడ పుట్టావు? ఎక్కడ పెరిగావు? నీ నడవడి ఎటిదో ఎవరికి తెలుసు? మానవర్యాదలు లేని మాయావి నీవు. రాజవంశుడు కావు, రుక్మిణిని విడిచిపెట్టు, లేదా నీ మదం అనస్తాను. అంతట కృష్ణుడు నవ్వుతూ ఒక్క బాణంతో వాడి ధనుస్సు ఖండించాడు. ఆరు బాణాలు వాని శరీరంలో దూరేటట్లు ప్రయోగించాడు. ఎనిమిది శరాలతో అశ్వాలను నేలగొల్చాడు. రెండింటితో సారథుని చంపాడు. మూడు బాణాలతో టెక్కెం విరగ్గొట్టాడు. మళ్లీ వాడు ధనువందుకుంటే దానిని భగ్నం చేశాడు. వాడు చేపట్టిన ఆయుధాలన్నింటినీ ఖండించి వేశాడు. రుక్మి రథం దిగి కత్తి చేతబట్టి పైకురికాడు. కృష్ణుడు వాని ఖడ్గ కవచాలను పొడిపొడి చేశాడు. ఆపై కత్తి దూసి వాని తల తెగవేయబోయాడు. అప్పుడు రుక్మిణి హరిచరణాలు పట్టుకుని, దేవా, నీ తత్వం తెలుసుకోలేక మా యన్న నీ పట్ల మహాపరాధం చేశాడు. నన్ను మన్నించి ఇతన్ని రక్షించు. ఇప్పుడు ఇతన్ని వధిస్తే దేవదేవుడు మా కల్లుడయ్యాడని సంతసించిన మా తల్లిదండ్రులు పుత్రశోకంతో పొగిలిపోతారు అని వణుకుతూ కన్నీరు కారుస్తూ కృష్ణుని ప్రార్థించింది. కృష్ణుడు రుక్మిణి చంపడం మాని పట్టి బంధించి గడ్డం మీసంత అలా రేవులు వరగొరిగాడు. ఇంతలో వచ్చిన బలరాముడు రుక్మిణి చూచి దయతో బంధం నుండి విడిపించాడు. అతని తల మూతి గురిగినందుకు కృష్ణుణ్ణి మందలించాడు. శోకిస్తున్న రుక్మిణిని ఓదార్చాడు. కర్మ ప్రభావం వల్ల రుక్మికా గతి పట్టిందని, రాజులు రాజ్యకాంక్షతో క్రౌర్యానికి పాల్పడడం సహజమని చెప్పాడు. జనన మరణాలు ఆత్మకు లేవని బోధించాడు. అది విని రుక్మిణి శోకం వీడింది. రుక్మి అవమానానికి కృంగిపోతూ కృష్ణుణ్ణి గెలిచికానే నగరంలో ప్రవేశించనని నగరం వెలుపలే ఉండిపోయాడు. ఇలా కృష్ణుడు రాజులను గెలిచి రుక్మిణిని ద్వారకు తీర్చాడు. అందరూ అతని మహిమను కొనియాడారు. రుక్మిణీకృష్ణుల పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ జరిగాయి. ధ్రువకీర్తి హరి పెండ్లి ఆడే నిజ చేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్.
1: కృష్ణుడు సముచితమైన లగ్నంలో ఆ గుణవతిని వివాహమాడాడు. పురజనులు వారికి ఎన్నో కానుకలు సమర్పించారు. ఆ రుక్మిణి ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవియే. ఆ రమానారాయణులను రుక్మిణీకృష్ణ రూపంలో చూచి ప్రజలంతా ఎంతో సంతోషించారు. నిర్భయంగా జీవించారు. రుక్మిణీదేవి జీవునికి ప్రతీక. కృష్ణుడు సాక్షాత్తు పరమాత్ముడు. రుక్మిణిలాగే జీవుడు ఆర్తితో భగవంతుని చేరగోరితేనే భగవంతుడు అతనికి చేరువవుతాడు. జీవాత్ముణ్ణి పరమాత్మ చింతకు తీసుకుపోవడంలో ఆచార్యుని పాత్ర చాలా ఉపకరిస్తుంది. రుక్మిణీ సందేశాన్ని కృష్ణునికి అందజేసిన సుదేవుడనే విప్రుడే ఆచార్య స్థానంలో ఉండి ఆ పని నిర్వహించాడు. రుక్మిణీ కళ్యాణ కథలోని ఆంతర్యం ఇదే.

మీరింతవరకు భాగవత కథాసుధ పదవ స్కందం పూర్వాధ్యాయం 7వ భాగం విన్నారు. వ్యాఖ్యాత శ్రీ సముద్రాల లక్ష్మణయ్య. కాంత్రేఖల్లో గాంధీ మార్గం వినే ముందుగా ఇప్పుడు విందాం ఒక పాట.

పాండురంగ మహత్యం చిత్రం నుండి ఘంటసాల గానంలో టీవీ రాజు సాహిత్యం విన్నారు సంగీతం సముద్రాల జూనియర్. కాంతిరేఖల్లో చివరిగా వింటారు గాంధీ మార్గం.

ఆమె మాటలు నాకు సంతోషం కలిగించాయి. ఆమెను తీసుకువెళ్లడానికి భయం వేసింది, కాని గట్టి నిర్ణయానికి వచ్చి కస్తూరిబా అభిప్రాయం డాక్టరుకు చెప్పివేశాను. ఆయన మండిపడ్డాడు. మీరు కసాయి భర్తగా కనబడుతున్నారు, ఇంత జబ్బులో ఉన్న ఆమెకు ఈ విషయం చెప్పడానికి మనసు ఎలా ఒప్పింది? మీరు చేసింది సిగ్గుచేటు కాదా? ఇక చెబుతున్నా వినండి. ఇక్కడి నుంచి తీసుకువెళ్లడానికి ఆమె అనుకూల స్థితిలో లేదు. ఆమె శరీరం ఏమాత్రం ఒత్తిడి తగిలినా తట్టుకోదు. త్రోవలోనే ఆమె ప్రాణం పోవచ్చు. అయినా మీ మొండి పట్టు వదలకుండా ఆమెను తీసుకువెళతాను అని అంటే మీరు సర్వతంత్ర స్వతంత్రులు. నేను ఆమెకు మాంసం కలిపిన చారు పట్టకుండా ఒక్క రాత్రి అయినా నా ఇంట్లో ఉండనీయను, మీ ఇష్టం అని అన్నాడు. అప్పుడు చిటపట చిటపట చినుకులు పడుతున్నాయి. స్టేషన్ దూరాన ఉన్నది. డర్బను నుంచి ఫినిక్స్కు రైల్లో వెళ్లాలి. స్టేషన్ నుంచి ఆశ్రమానికి సుమారు 2.5 మైళ్ళు నడిచి వెళ్లాలి. ప్రమాదం పొంచి ఉన్నది. దేవుడి మీద భారం వేశాను. ఒక మనిషిని ఫినిక్స్కు ముందుగా పంపించాను. ఫినిక్స్లో మా దగ్గర హమక్ ఉన్నది. హమక్ అంటే చిన్న రంధ్రాలు గల బట్టతో తయారు చేయబడ్డ ఉయ్యాల.

లేక డోలీ అన్నమాట. హమక్ చివరి కొసలు వెదురుబద్దలతో కట్టివేస్తే రోగి హాయిగా అందు ఊగుతూ పడుకోవచ్చు. ఆ హమక్ ఒక సీసా వేడిపాలు, ఒక సీసా వేడి నీళ్లు, ఆరుగురు మనుష్యులను స్టేషన్కు పంపమని ఫెస్టుకు కబురు పంపాను. రైలు కదిలే సమయం సమీపిస్తున్నందున రిక్షా తెమ్మని మనిషిని పంపాను. భయంకరమైన స్థితిలో ఉన్న కస్తూరిబాయిని ఆ రిక్షాలో ఎక్కించుకుని బయలుదేరాను. భార్యకు ధైర్యం చెప్పవలసిన అవసరం నాకు కలగలేదు. నాకు ఆమె ధైర్యం చెప్పడమే కాక ఏం పర్వాలేదు, మీరు భయపడకండి అని ప్రోత్సహించింది. ఆమె అస్థిపంజరం అసలు బరువీలేదు. ఆమె ఏమీ తినలేదు, గుటక దిగడం లేదు. రైలు పెట్టేదాకా వెళ్లాలంటే ప్లాట్ఫారం మీద చాలా దూరం నడిచి వెళ్లాలి. లోపలికి రిక్షా పోనీయరు. నేను ఆమెను ఎత్తుకుని పెట్టేదాకా తీసుకువెళ్లాను. ఫినిక్స్కు ఉయ్యాల తీసుకువచ్చారు. దానిలో రోగిని పడుకోబెట్టాము. ఒత్తిడి తగలకుండా ఆమెను ఫినిక్స్ చేర్చాం. జలచికిత్స ప్రారంభించాను. నెమ్మదిగా ఆమె శరీరం పుంజుకోసాగింది. ఫినిక్స్ చేరుకున్న 2-3 రోజులకు ఒక స్వామీజీ వచ్చాడు. నా పట్టుదలను గురించి ఆయన విన్నాడు. మా ఇద్దరికీ నచ్చజెప్పడం ప్రారంభించాడు. మణిలాలు, రామదాసులు ఇద్దరూ స్వామీజీ వచ్చినప్పుడు అక్కడే ఉన్నారని నాకు గుర్తు. మాంసాహారం తప్పు కాదని స్వామీజీ లెక్చరు ప్రారంభించాడు. మనుస్మృతి ఎందలి కొన్ని శ్లోకాలు వినిపించాడు. జబ్బులో ఉన్న భార్య ముందు ఈ రకమైన మాటలు మాట్లాడటం నాకు నచ్చలేదు. అయినా సభ్యతను దృష్టిలో పెట్టుకుని ఊరుకున్నాను. మాంసాహారం సరియైనదేనని చెప్పడానికి మనుస్మృతి ఎందలి శ్లోకాలు వల్లించవలసిన అవసరం లేదు. ఆ శ్లోకాలు నాకు తెలుసు. అవి ప్రక్షిప్తాలు అనే వాదనను గురించి కూడా నాకు తెలుసు. అవి ప్రక్షిప్తాలు అయినా కాకపోయినా మాంసరహిత ఆహారం విషయమై నేను దృఢమైన నిర్ణయానికి వచ్చివేశాను. దానికి తిరుగులేదు. పైగా కస్తూరిబాయి దృఢచిత్తత నాకు స్ఫూర్తినిచ్చింది. పాపం, ఆమెకు శాస్త్రాల గొడవ ఏం తెలుసు. ఆమె దృష్టిలో తండ్రి తాతల ప్రవర్తనే ధర్మం. అదే ఆమెకు ప్రమాణం. మా పిల్లలకు తన తండ్రి అభిప్రాయాలు బాగా తెలుసు. అందువల్ల వాళ్ళు స్వామీజీని ఆటలు పట్టించసాగారు. చివరికి కస్తూరిబాయి అందుకుని, స్వామీజీ, మీరు ఏమి చెప్పినా సరే నేను మాత్రం మాంసం ముట్టను. మాంసం తిని జబ్బు నయం చేసుకోవడానికి ఇష్టపడను. ఇక నా మెదడు కొరక్కండి, దయవుంచి నన్ను వదలండి. మిగతా విషయం నా బిడ్డల తండ్రితో తర్వాత మాట్లాడండి అని ఖరాఖండిగా చెప్పివేసింది.

ఈనాటి కాంతిరేకుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 8 గంటలు. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: Morning News. Have a nice day.
1: ఆకాశవాణి అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పి సూర్యారావు.
2: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన, సంజీవని ప్రాజెక్టు ప్రారంభం, ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు, గంజాయికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు వంటి విశేషాలతో కూడిన ఆగస్టు నెల అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను మీరు ఇప్పుడు వింటారు. భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 1వ తేదీన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థులు ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడంతో గిరిజనుల్లో ఆనందం వ్యక్తమైంది. అల్లూరి సీతారామరాజు పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గిరిజన సంప్రదాయ నృత్యానికి అంతర్జాతీయ అవార్డు దక్కడం ప్రశంసనీయమని ముఖ్యమంత్రి కొనియాడారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అరకు వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జీసీసీ నూతన ఉత్పత్తులు వెబ్సైట్ను మంత్రి ప్రారంభించారు. గంజాయి నివారణకు ఈగల బృందం చేపడుతున్న చర్యలను సమీక్షించారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంతో పాటు గిరిజన హక్కులు చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆదివాసులు సృష్టికి మూలమని, ప్రకృతిని కాపాడేవారే ఆదివాసులని ఆమె పేర్కొన్నారు. అరకులోయ మండలం గన్నెల గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంజీవని హెల్త్ వెల్త్ హ్యాపీ ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 10 ఆరోగ్య రథాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు నేరుగా వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. సంజీవని యాప్తో ఆరోగ్య సమాచారం మొబైల్లోనే అందుబాటులో ఉంటుందని చెప్పారు. 3 నెలల్లో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరుస్తామని, సెల్ టవర్లు ఏర్పాటు చేసి గిరిజన ప్రాంతాల్లో అనుసంధానం పెంచుతామని హామీ ఇచ్చారు. గంజాయి రహిత ఏజెన్సీని లక్ష్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గంజాయికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి గంజాయి నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. ఏజెన్సీలో గంజాయి సాగును దాదాపు పూర్తిగా నిర్మూలించామని, ఒడిషా సహా ఇతర ప్రాంతాల నుంచి జరుగుతున్న అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామని అదనపు ఎస్పీ తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాఫీ పంటను ఆశిస్తున్న కాఫీ బెర్రీ బోరర్ తెగులు నియంత్రణకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. అరకు వ్యాలీ, డుంబ్రిగూడ మండలాల్లోని 35 గ్రామాల్లో సుమారు 2500 ఎకరాల్లో ప్రత్యేక సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం 50 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తెగులు తీవ్రతను గుర్తించి అవసరమైన ప్రాంతాల్లో బ్రోకర్ ట్రాప్స్, ల్యూర్స్, బ్యువేరియా, బాసియానా వంటి జీవ నియంత్రణ పద్దతులను అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతులకు నిరంతర సాంకేతిక అవగాహన కల్పించి కాఫీ పంటను రక్షించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వీరపాండ్యన్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలను ఆయన సందర్శించారు. కళాశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు అవసరమైన మౌలిక వసతులపై ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. జీజీహెచ్, ఎంసీహెచ్ ఆసుపత్రులను వైద్య కళాశాల ప్రాంగణానికి తరలించే అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతులు, విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఆరోగ్య పరిరక్షణపై జిల్లా కలెక్టర్ టి నిశాంతి సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, సీసీ రోడ్ల వంటి సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. 10వ తరగతి విద్యార్థుల ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రతిభ ఆధారంగా 60 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రతి సమస్య పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితి విధించాలని కలెక్టర్ ఆదేశించారు. మీరింతవరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన పి సూర్యారావు, ఆకాశవాణి ప్రతినిధి, అల్లూరి సీతారామరాజు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

చిత్రమంజరి తెలుగు సినీ గీతాలు. నేడు శ్రీకృష్ణాష్టమి. ఇది శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినం. భాద్రపద మాసం కృష్ణపక్ష అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుని జీవితం ధర్మం, ప్రేమ, సత్యం, కర్తవ్యనిష్ట వంటి విలువలను మనకు నేర్పుతుంది. భగవద్గీత ద్వారా కృష్ణుడు కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేయాలని బోధించాడు. అందువల్ల శ్రీకృష్ణాష్టమి కేవలం పండుగ మాత్రమే కాకుండా ధర్మాన్ని పాటిస్తూ మంచి మార్గంలో జీవించమని సందేశమిచ్చే పవిత్రమైన పండుగ. ఆ పండుగను పురస్కరించుకొని

తర్వాత స్వరాభిషేకం చిత్రం కోసం శంకర్ మహాదేవన్ సుజాత పాడిన వేటూరి సాహిత్యం వినండి. సంగీతం విద్యాసాగర్.

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు, ముందుగా పొదుపు.
0: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: చిత్రమంజరిలో తర్వాత వినండి. దశావతారం చిత్రం కోసం సాధనా సర్గం కమల్ హాసన్ పడిన వేటూరి సాహిత్యం, సంగీతం హిమేష్ రేష్మియా.

0: అక్షర రూపమిచ్చి విజ్ఞానాన్ని అందించి సమాజంలో గౌరవంగా బతికేలా చేసే ఏకైక శిల్పి ఉపాధ్యాయుడు.
1: మనలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసాన్ని నింపి గమ్యం వైపు నడిపించే నిజమైన దిక్సూచి గురువు.
0: ఈ నెల 5వ తేదీ

శనివారం ఉదయం 7:15 కాంతి రేఖలు కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీమతి జి నిఖిత, సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. తప్పక వినండి గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం.

చిత్రమంజరి సినీ గీతాలు వింటున్నారు. చివరిగా గోకులంలో సీత చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానంలో సిరివెన్నెల సాహిత్యం వినండి. సంగీతం కోటి.

హలో అభిరుచి, ప్రత్యక్ష ఫోనిన్ సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. మీకిష్టమైన పాటలను ఆకాశవాణి ద్వారా విని ఆనందించాలంటే వెంటనే ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197.

0: హలో,
1: హలో,
0: స్వాగతం అండి కార్యక్రమానికి. మీ పేరు?
1: నా పేరు డాక్టర్ గుణశెట్టి శ్రీనివాసులు అండి.
0: శ్రీనివాసులు గారు, స్వాగతం కార్యక్రమానికి. ఏ సినిమా, ఏ పాట?
1: రాక్షసుడు చిత్రంలో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.
0: సూపర్, ఫస్ట్ పాటే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే పాట చెప్పండి.
1: గుణశెట్టి సాయి కుమారు, డాక్టర్ రంగనాథ రెడ్డి, మహమ్మద్ బాషా గారు.
0: మీ మిత్ర బృందమా?
1: అవునండి, లయన్స్ క్లబ్ మిత్ర బృందం.
0: మంచిదండి. మరి ఉన్నారా మీతో పాటి?
1: ఉన్నారు.
0: సరే, మీ అందరి కోసం కూడా ఈ పాట వినిపిస్తాం. ఇంకేం చెప్పదలుచుకున్నారా?
1: అంతే అండి.
0: అంతే అంటారా?
1: ఇళయరాజా గారి మ్యూజిక్ వినసొంపుగా ఉంటుంది, వినలేదుగా. మరి అలాంటి సంగీతాన్ని మరొకసారి ప్రాతకాలంలో ఈ రోజు పండగ రోజున వినాలని చెప్పి
0: మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.
1: మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట. అవునండి.
0: సరే, మరి విందామండి. మళ్ళీ మళ్ళీ వింటుండండి కార్యక్రమాలు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుండండి.
1: ఆల్ ఇండియా రేడియోకు తప్పకుండా మేము మంచి శ్రోతలుగా మళ్ళీ మళ్ళీ పాటలు వినిపించాలని మిమ్మల్ని కోరుకుంటూ.
0: మంచిదండి, మీకోసం, మీ మిత్రుల కోసం, అలాగే వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట వినేద్దాం.
1: తప్పక. థ్యాంక్ యూ.
0: వెల్కమ్ వెల్కమ్ అండి.

0: ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా మీరు వింటున్నారు హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం. హలో,
1: హలో,
0: స్వాగతం అండి కార్యక్రమానికి. మీ పేరు?
1: సార్, నా పేరు లావణ్య అండి.
0: లావణ్య గారు ఎక్కడి నుంచి?
1: అలవల్పాడు నుంచి అండి, వేంపల్లి మండలం అలవల్పాడు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: ఏ సినిమా నుండి పాట వినాలనుకుంటున్నారు
1: సార్? తప్పు చేసి పప్పుకోడు సినిమాల్లో బృందావన మాలి సాంగ్ ఉంది కదా,
0: అవునండి,
1: ఆ సాంగ్ కావాలి సార్.
0: పండుగ
1: కృష్ణాష్టమి. అవును సార్, కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి సాంగ్ కోరుతున్నాము.
0: ఏం చేస్తుంటారు లావణ్య గారు?
1: సార్, నేను బ్యాంక్ ఎంప్లాయీ సార్.
0: ఇదివరకు చేశారా కార్యక్రమానికి? ఫస్ట్ టైమా
1: సార్? ఇదివరకు చేశాను సార్, 3 వీక్స్ బ్యాక్ చేశాను.
0: మంచిదండి, మరి పాట సిద్ధంగా ఉంది, విందామా
1: సార్? మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు సార్.
0: థ్యాంక్ యూ అండి, మీకు కూడా శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ సార్,
0: వినేద్దాం పాట.
1: ఓకే సార్, థ్యాంక్ యూ,
0: వెల్కమ్ అండి.

0: హలో
1: సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: నా పేరు అరుణ సార్.
0: అరుణ గారు ఎక్కడి నుంచండి?
1: నేను రాజంపేట నుండి సార్.
0: చెప్పండి, ఏ సినిమా, ఏ పాట?
1: శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సార్.
0: థ్యాంక్ యూ అండి, మీకు కూడా శుభాకాంక్షలు. మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: చిరుజల్లు సార్.
0: చిరుజల్లు, ఏ సినిమాలో ఏ పాట?
1: రాధిక రావేల వంశీ మోహన్ సాంగ్ ఉంది కదా సార్,
0: రాధే రాధే అనే పాట.
1: రాధే రాధే
0: సార్. అండి
1: సార్,
0: ఇంకేంటి విషయాలు వింటుంటారా మహిళా భారతి కార్యక్రమాలు?
1: వింటుంటాను సార్, టైం దొరికినప్పుడల్లా. పొద్దున్నే మార్నింగ్ 6 కు స్టార్ట్ చేస్తే 12 వరకు కంటిన్యూగా ఉంటుంది.
0: సరిగ్గా మహిళా భారతి టైం కి కట్ చేస్తారా?
1: చేస్తాం సార్, మహిళా భారతి కూడా కాల్ చేస్తా ఉంటాను.
0: కాల్ చేస్తారా? అదే ప్రోగ్రామ్స్ వింటూ ఉంటారా అంటున్నాను.
1: వింటుంటాను సార్.
0: మంచిదండి. మరి అలాగే లెటర్స్ గానీ వాట్సాప్ ద్వారా కూడా, ఇప్పుడు మీరు చేసిన నెంబర్ కు వాట్సాప్ ఉంది,
1: పంపిస్తాను సార్. అది ఇంతవరకు చేయలేదు,
0: మెసేజ్ చేసి ఇచ్చండి.

0: మీకు వచ్చిన ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, మీకు వచ్చిన పదాలతోనే మీరు విన్న కార్యక్రమం గురించి, పలాన్ టైంలో పలాన్ ప్రోగ్రామ్ విన్నాను, నచ్చిందా నచ్చలేదా ఇవన్నీ రాసేయచ్చు. మీ పేరు మీ చిరునామా రాస్తే ప్రతి ఆదివారం మీ ఉత్తరాలు శీర్షికన వినిపిస్తారన్నమాట. మరి అరుణ గారు మీరు అడిగిన పాట సిద్ధంగా ఉంది, వినేద్దామా?
1: ఓకే సార్. థ్యాంక్ యూ సార్.
0: వెల్కమ్ అండి.
1: థ్యాంక్ యూ.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో,
2: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
2: నా పేరు శశిరేఖ సార్.
1: శశిరేఖ గారు ఎక్కడి నుంచి?
2: కడప నాగరాజుపేట సార్.
1: అడగండి, ఏ సినిమా, ఏ పాట?
2: నేనున్నానో వేణు మాధవ పాట.
1: అన్ని కృష్ణుడి పాటలు ఇవాళ?
2: అవును సార్, ఆయన కృష్ణాష్టమి దేవుడు పరమాత్మ,
1: అందుకోసమే ట్రై చేశారా లైన్ కలపాలి పాట అడగాలని?
2: అవును సార్, తగలేదని ట్రై చేస్తున్నాను. ఇంటా అంటాం సార్, తగలవు కానీ.
1: అని వాట్సాప్ కూడా చేయించండి మీకు కావాల్సిన పాట కోసం. ఇదే నెంబర్ కు వాట్సాప్ ఉంటుంది, ఆ నెంబర్ కు మీరు మీకు కావాల్సిన పాట, సినిమా పేరు, మీ పేరు, మీ చిరునామా మెసేజ్ చేస్తే ఈ వారంలో మీ పాట తప్పగా వినిపించడం జరుగుతుంది. ఇంకేంటి శశిరేఖ గారు, మరి పాట విందామా? చెప్పేసేయండి.
2: ఒక అమ్మాయి పేరు అన్విక, అస్మిత, అనుష, అశోక్, అకుల్
1: సార్. సరేనండి,
2: సరేనండి,
1: మీరు చెప్పిన వారి కోసం, వింటున్న మన ప్రియమైన శ్రోతలందరి కోసం ఈ పాట వినేద్దాం.
2: థ్యాంక్ యూ,
1: వెల్కమ్ అండి.

0: అక్షరరూపం ఇచ్చి విజ్ఞానాన్ని అందించి సమాజంలో గౌరవంగా బతికేలా చేసే ఏకైక శిల్పి ఉపాధ్యాయుడు.
1: మనలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసాన్ని నింపి గమ్యం వైపు నడిపించే నిజమైన దిక్సూచి గురువు.
0: ఈ నెల 5వ తేదీ శనివారం ఉదయం 7:15 కాంతి రేఖలు కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీమతి జి నిఖిత, సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. తప్పక వినండి గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం.

0: హలో
1: హలో హలో నమస్తే సార్.
0: నమస్తే అండి, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: సార్ నా పేరు రామలక్ష్మి సార్. చిన్న పొలం నుండి చేస్తున్నాను.
0: చిన్న
1: పొలమడ.
0: చిన్న పొలమడ?
1: అవును సార్.
0: ఎక్కడండి అది? ఏ మండలం, ఏ జిల్లా?
1: అనంతపురం జిల్లా తాడపత్రి మండలం సార్.
0: ఆహా, చెప్పండి.
1: తాడపత్రి మండలం చిన్న పొలంలో గ్రామం సార్. మాకు 5 కిలోమీటర్లో ఉంటుంది అన్నట్టు తాడపత్రి.
0: ఆహా, ఏ సినిమా ఏ పాట వినాలనుకుంటున్నారు రామలక్ష్మి గారు?
1: దాన వీర సూరకర్ణ.
0: ఆహా, భలే చెప్పారు టైటిల్. ఏ పాట అందులో?
1: అందరి వాడవులే అనే పాట ఉంది చూడు సార్.
0: అందరి వాడవులేనా?
1: అవును సార్.
0: పద్యమా పాట?
1: పాట సార్, పాట ఉంది. అందరి వాడవులే కృష్ణ అనే పాట ఉంది సార్.
0: అలా లేదు ఇందులో?
1: ఉంది సార్.
0: జయీ భవ అనే ఒక పాట ఉంది. చిత్రం పలారే చిత్రం, ఏ తల్లి నేను కన్నదో, కలగంటినో స్వామి.
1: అందరి వాడవుని కాని కొందరి వాడవులే కృష్ణయ్య అనే పాట ఉంది సార్.
0: అందులో అయితే లేదండి, అది వేరే సినిమా ఏంటది మీరు అడిగే పాట.
1: అవునా సార్?
0: ఏం చేస్తుంటారు మీరు?
1: దాంతోనే ఉంది సార్. నేను ఛాన్స్ ఆల్ ఇన్నాను సినిమా కూడా.
0: అందరి వాడే కృష్ణయ్య?
1: అవును సార్. అదే 3 ఐటమ్లకు వస్తుంది సార్. కృష్ణుడు, రుక్మిణి, ఆయన దగ్గర ఉందా సార్?
0: లేదండి అందులో.
1: లేదా? ఇద్దరు కథలు నల్లనయ్య ఎవరని అడిగావా నన్ను అనే పాట వినిపించండి సార్.
0: దేంట్లో అండి?
1: మా ఇద్దరి కథ.
0: ఇందులో ఏ పాట?
1: నల్లనయ్య ఎవరని అడిగావా నన్ను
0: ఉందండి పాట. ఇంకేంటి మరి?
1: దానవీర సూర్యకర్ణలో ఉంది. ఒకసారి చూడండి.
0: ఒకసారి గమనిస్తామండి.
1: సరే సార్,
0: తప్పకుండా గమనిస్తాం.
1: ఆకాశవాణి సిబ్బందికి, వింటున్న శ్రోతలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు సార్.
0: థ్యాంక్ యూ అండి. మీకు కూడా శుభాకాంక్షలు ఆకాశవాణి తరఫున.
1: థ్యాంక్ యూ.
0: మరి వినేద్దాం పాట.
1: థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.
0: నమస్తే అండి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: సార్, నా పేరు ఐషా సార్, కడప నుంచి మాట్లాడుతున్నాను.
0: ఐషా గారు?
1: సార్,
0: ఏ సినిమా చెప్పాట
1: సార్? రౌడీ బాయ్స్ మూవీ నుంచి, బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడు.
0: ఏం చేస్తుంటారు ఐషా గారు?
1: సార్, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ సార్, అన్నమాచార్య కాలేజ్.
0: రౌడీ బాయ్సా?
1: అవును సార్.
0: ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తుంటారు ఐషా గారు?
1: క్వాంటమ్ టెక్నాలజీ సార్.
0: క్వాంటమ్ టెక్నాలజీ, ఆహా, సూపర్ అండి. మరి ఇంకేంటి, మరి ఈ పాట విందామా?
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: వెల్కమ్ అండి.

0: ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా మీరు వింటున్నారు హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం. హలో, మీ పేరండి? చిన్నరామరెడ్డి గారు. ఎక్కడి నుంచి? నేదరపట్నమా?
1: నేదరపేట.
0: ఎక్కడది?
1: కడప జిల్లానే సార్, కొండాపురం.
0: కొండాపురం దగ్గర?
1: కొండాపురం మండలం.
0: హలో, లైన్ కట్ అయింది. హలో
2: హలో,
0: స్వాగతం అండి కార్యక్రమానికి. మీ పేరు?
2: నమస్తే సార్.
0: నమస్తే.
2: అలగడ్డ నుంచి మైత్రి మాట్లాడుతున్నాను.
0: మైత్రి గారు గడువు పాటిస్తున్నారా?
2: ఆగస్టు 1 చేశాను.
0: కంప్యూటర్ వెతుకుతుందండి మీ పేర్లు. కంప్యూటర్ పసిగడుతుంది చేసిన వాళ్ళే చేస్తే.
2: అవునవును.
0: తమాషలేండి, చెప్పండి. ఏ సినిమా చెప్పాట?
2: ఆగస్ట్ 1 చేశాను, అప్పుడు రవి కుమార్ రెడ్డి సార్ తో మాట్లాడాను.
0: మంచిదండి, ఎందుకంటే కొందరు చేసిన వాళ్ళే చేసి ఇబ్బంది పెడుతున్నారు అన్నమాట.
2: అవును, వింటుంటాను. వాయిస్ కూడా మిమిక్రీ చేస్తూ ఉంటారు.
0: అభిరుచి మరి మిమిక్రీ కళను కూడా బయటకు తెస్తుంది. చెప్పండి, ఏ సినిమా చెప్పాట?
2: శ్రీకృష్ణ సత్యలో ఏటులో దాటగలడు నాయన.
0: ఏ పాట మళ్ళొక్కసారి చెప్పండి?
2: ఎటుల దాటగలడు నా యాన తీవ్రత విధాన మహిమ.
0: పద్యమా?
2: పద్యమా సార్, అది కూడా కొంచెం చిన్నది. అంత మూడు నిమిషాలు కూడా ఉండి ఉండక
0: ఎటులానే సాగుతుందా?
2: అవును సార్.
0: శ్రీకృష్ణ సత్య, అలా సాగే పల్లవి అయితే లేదు.
2: సరే, శ్రీకృష్ణ సత్యలో మంచి సాంగ్ ఏంటి సార్?
0: మంచి సాంగ్. సరే, వింటామండి పాట. ఏది
2: మీకు, రేడియో స్టాఫ్ కి, వింటున్న వాళ్ళకందరికీ శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు.
0: మీకు కూడా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.
2: ఓకే సార్, ఉంటాం.
0: నమస్తే అండి, పాట విందాం.

0: అక్షర రూపమిచ్చి విజ్ఞానాన్ని అందించి సమాజంలో గౌరవంగా బతికేలా చేసే ఏకైక శిల్పి ఉపాధ్యాయుడు.
1: మనలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసాన్ని నింపి గమ్యం వైపు నడిపించే నిజమైన దిక్సూచి గురువు.
0: ఈ నెల 5వ తేదీ శనివారం ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీమతి జి నిఖిత, సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. తప్పక వినండి గురుదేవో భవ ప్రత్యేక

0: నా పేరు పద్మ సార్.
1: పద్మ గారు ఎక్కడి నుంచి అండి?
0: మాధవరం నుంచి సార్.
1: అడగండి, ఏ సినిమా, ఏ పాట
0: సార్? బాహుబలి 2లో కృష్ణన్ పాట ఉందా సార్? అదేం సార్?
1: ఏం చేస్తుంటారు పద్మ గారు?
0: నేను హౌస్ వైఫ్ సార్.
1: ఎన్నోసారి ఇది ఫోన్ చేయడం కార్యక్రమానికి?
0: మూడోసారా నాలుగో సారా సార్.
1: ముందు ఎప్పుడు చేశారండి?
0: ముందు జనవరిలో చేసినాం సార్. ఇప్పుడు చేయడం లేదు సార్.
1: ఏమది?
0: ఏం లేదు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామని.
1: అవునా అండి, నిజమేనా?
0: నిజమే సార్.
1: మంచిదండి. అవునండి,
0: అందరూ
1: తెలియాలి ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి ఎలాంటి శ్రోతలు చేస్తూ ఉన్నారు తెలిసిపోతుంది.
0: అందుకే సార్ చేయడం.
1: అప్పుడు మనకు ఎంతమంది శ్రోతలు ఎక్కడి నుంచి, ఎన్ని మూలాల నుంచి అని తెలుస్తుంది. బాగుంటుంది, వాళ్ళ అభిరుచి తెలుస్తుంది.
0: శుభాకాంక్షలు సార్.
1: మీకు కూడా శుభాకాంక్షలు అండి పద్మ గారు. వినేద్దామా పాట?
0: వినేద్దాం సార్.

0: హలో,
1: హలో,
0: స్వాగతం అండి కార్యక్రమానికి. మీ పేరు?
1: నా పేరు కొండారెడ్డి.
0: కొండారెడ్డి గారు ఎక్కడి నుంచండి?
1: మాది ఏమో కొత్తపల్లి మండలం.
0: వేముల మండలం, కొత్తపల్లి.
1: అవును,
0: అడగండి, ఏ సినిమా, ఏ పాట?
1: అది రక్త సంబంధం పాట, బంగారు బొమ్మరాయని పాట.
0: రక్త సంబంధమా? సరేనండి.
1: ఓకే ఓకే.
0: ఏంటి విషయాలు కొండారెడ్డి గారు? ఏంటి మీ ఊరి విశేషాలు?
1: మా ఊరు ఏం మామూలు ఏమని మా ఊరు మామూలుగా ఈ వ్యవసాయం చేస్తా అంటారు. వ్యవసాయం పచ్చి ఏదో ఏదో చామంతి పెడతారు.
0: చామంతి పంట
1: నాటా, కొంతమంది కొంతమంది నాట్లే.
0: ఇంకా మైనింగ్ కూడా ఉంటుంది కదా మీ వేముల మండలంలో?
1: ఉన్నాయి కానీ ఇప్పుడు చాలా మంది మైనింగ్ చేయడంలే
0: ముగ్గురాయి.
1: ముగ్గురు, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో కొంత చేయలేదు కాబట్టి.
0: టైం తక్కువ ఉంది కొండారెడ్డి గారు, వినేద్దాం పాట. మీరు అడిగిన పాట సిద్ధంగా ఉంది.
1: మంచి సంతోషం.

మీరు ఇంతవరకు హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 10 గంటలు ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఎడ్యుకేషన్ సెంటర్ గా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తోన్న గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్పర్సన్ గా ఉండి ప్రభుత్వ పథకమైన నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ స్కీమ్ లో ప్రముఖ పాత్ర పోషిస్తూ నషాముక్త్ భారత్ అభియాన్ పై ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ఉమా మహేంద్ర రాజ్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ నమస్తే మేడం.
1: నమస్తే అమ్మ.
0: భారత ప్రభుత్వం నషాముక్త్ భారత్, డ్రగ్ ఫ్రీ ఇండియా అంటూ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మీరు కూడా ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ డ్రగ్ ఫ్రీ ఇండియా, నషాముక్త్ భారత్ అభియాన్ ఏమిటి అనేది శ్రోతలకు వివరిస్తారా?
1: మనకి యాక్చువల్లీ 2018-19 లో మన భారత ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించారు, నేషనల్ అసెస్మెంట్ సర్వే. దానిలో మనకి తెలిసింది ఏంటి అని అంటే, ఈ నషా అనేది, ఈ మత్తు పదార్థాలు, ఈ వ్యసనాలు, ఈ మత్తు అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అట్లానే మన యువత దానికి అలవాటు అవటం మూలంగా వాటి బారిన పడి వ్యసన పరులు అయిపోతే మన దేశం వీక్ అయిపోతుంది. మన బోర్డర్స్ లో మనకి టెర్రరిజం అనేది ముప్పు. అదేవిధంగా మన దేశం లోపల మనకి ఇది తెలియకుండానే మనకి రక్షణ లేని పరిస్థితులు కనిపించినాయి. అందుమూలంగా మన భారత ప్రభుత్వం కొన్ని స్ట్రాటజీస్ తీసుకున్నారు. అదే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్. దానిలో వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటంటే, ఫస్ట్ సప్లై రిడక్షన్, సప్లైని తగ్గిద్దాం, సప్లైని అరికడదాం, సప్లై మీద దృష్టి పెట్టారు. దానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ దాన్ని చూస్తున్నాయి. మీరు చూస్తూనే ఉంటారు చాలా వరకు ఎక్కడెక్కడ గంజాయి పండింది, లేకపోతే మత్తు పదార్థాలు, ఇల్లీగల్ మత్తు పదార్థాలను మనం నాశనం చేయటం, వీటన్నిటి మీద దృష్టి పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి హామ్ రిడక్షన్. హామ్ రిడక్షన్ అంటే ఆల్రెడీ దాని బారిన పడిపోయారు. దేర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యూజ్, అబ్యూజ్ అండ్ ఎడిక్షన్. చాలా రకాల మందుల్లో ఇవన్నీ కూడా, నొప్పి మందుల్లో, పెద్ద పెద్ద జబ్బులకి సంబంధించిన మెడికేషన్ లో వాటిలో యూజ్ అవుతుంది. కానీ వాడకూడని విధంగా వాడటం అనేది అబ్యూస్. నెక్స్ట్ ఎడిక్షన్ అంటే అది వ్యసనం. ఇప్పుడు ఎవరైనా ఎలా స్టార్ట్ చేస్తారు, మొదట అసలు దానిలో ఏముందో తెలుసుకుందాం అనే క్యూరియాసిటీ పనిచేస్తుంది. మనం ఎవరో చెడగొట్టారు, ఫ్రెండ్స్ చెడగొట్టారు, వాళ్ళు చెడగొట్టారు అంటారు. కానీ మనలో ఎక్కడో ఏదో ఒక మూల అసలు దానిలో ఏదో అసలు ఏంటో తెలుసుకుందాం అనే కుతూహలం అటువైపు నడిపిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, అప్పుడప్పుడు ఎవరన్నా పిలిచారు, ఏదైనా ఒకేషన్, ఒకేషన్ లో చేసేది ఒకేషనల్ అబ్యూస్. ఆ తర్వాత నిదానంగా ఒకేషన్ నుంచి జాయ్ఫుల్ లోకి వెళ్తుంది. ఇది వరకు ఎవరో పిలిచే చోట్ల ఇప్పుడు మనమే పిలుస్తాం. ఆ తర్వాత నిదానంగా అది సోషల్ లోకి వెళ్తుంది. సోషల్ అంటే చాలా మంది అనుకుంటారు ఏంటంటే, అందరూ కలిసి గ్రూప్ గా చేసేది సోషల్ కాదు, స్వచ్ఛందంగా. స్వచ్ఛందంగా ఎవరు పిలవక్కర్లేదు, మనము ఎవరిని పిలవక్కర్లేదు, సొంతంగానే అబ్యూస్ చేస్తారు. ఏదో ఒక టైంలో ఇంత క్వాంటిటీ అనేది మెయింటైన్ చేస్తూ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేయగలుగుతారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయగలరు. ఎవరైతే డ్రగ్ అబ్యూస్ అనేది చేస్తారో, లీగల్ కానివ్వండి, ఇల్లీగల్ కా, డ్రగ్స్ ఆర్ లీగల్ అండ్ ఇల్లీగల్ కా, ఏదైనప్పటికీ కూడా ఎవరైతే అబ్యూస్ చేస్తున్నారో, వాళ్ళల్లో ఒక 80-85% పీపుల్ ఇక్కడ వరకే వస్తారు. మిగిలిన 15-20% పీపుల్, కరెక్ట్ గా పర్సంటేజ్ చెప్పలేము, ఇప్పుడు అడిక్షన్ లోకి వెళ్తారు. వ్యసనం అంటే ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు సడన్ గా ఆపినప్పుడు వీళ్ళకి విత్డ్రావల్స్ వస్తాయి. వాళ్ళకి శారీరకంగాను మానసికంగాను ఆ పర్టిక్యులర్ కెమికల్ మీద ఆధారపడిపోయారు. అది సడన్ గా ఆపినప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చేతులది వణికిపోవటం, పరాకు మాటలు, ఎక్కడో ఉన్నట్లు ప్రవర్తించటం, సమ్టైమ్స్ పిచ్చివాడి లాగా ప్రవర్తించడం, ఓరియంటేషన్ ఉండదు, హెలోసినేషన్స్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ జరుగుతాయి, భ్రమలు, భ్రాంతులు. వ్యసనంలో మూడు స్టేజెస్ ఉంటాయి. దానిలో ఫస్ట్ స్టేజ్ లో నార్మల్లీ వీళ్ళని మనం గమనిస్తే, చాలా వరకు ఎడిక్టెడ్ పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, ఆర్టిస్టిక్ గా లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ గా చాలా మంచి టాలెంట్స్ ఉన్నవాళ్ళు, కానీ ఎక్కడ స్థిరత్వం ఉండదు. ఈ విషయం ఎవరన్నా మాట్లాడితే చిరాకు పట్టడం, లేకపోతే దాన్ని దాటేయటం, కొన్ని కేసెస్ లో ఎదురు తిరగటం అంతా కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒంటరిగా ఉండాలని, ఫ్యామిలీలోనే ఉంటారు కానీ వాళ్ళ మనిషి అయి ఉండరు. అబద్ధాలు, మానిపులేషన్, తనకు కావలసిన దానికోసం ఇతరులను నమ్మించడం, ముఖ్యంగా ఫ్యామిలీ

0: ఏంటంటే ఇలా జరిగిన తర్వాత తను తనే మారిపోవాలని ట్రై చేస్తారు, కానీ 72 అవర్స్ ఆగగలుగుతారు. 72 అవర్స్ తర్వాత విడ్రావల్స్ మొదలవుతాయి. ఏదో ఒక విధంగా ఒక 4 రోజులు 2 నెలలు 6 నెలలు మానేశారు అనుకోండి, మళ్ళీ మొదలు పెట్టినప్పుడు మత్తులో నుంచి బయటకు వస్తే మళ్ళీ మత్తులోకి వెళ్ళిపోయే లాంటి అబ్సెషన్ వస్తుంది. ఇది థర్డ్ స్టేజ్కి వచ్చేసరి డబ్బులు ఉంటే సరే సరే, డబ్బులు లేకపోతే బెగ్ బారో ఆర్ స్టీల్ అనేలాగా ఉంటారు. బోన్ చేయరు, నిద్రపోరు, ఎవరిని నిద్రపోనివ్వరు. ఇప్పుడు ఆల్కహాల్ అనుకోండి, బోన్ చేయరు. అదే కెనబిస్ అనుకోండి, గంజాయి లాంటి ఎక్కువ తింటారు. ఇంట్లో వాళ్ళకి ఉందా లేదా కూడా గమనించకుండా అంత ఆకలిస్తుంది. ఈ టైంలో చాలా డిప్రెషన్, దే ఎక్స్ప్రెస్ దేర్ లోన్లీనెస్, అనుమానం, ఇద్దరు మాట్లాడుకుంటున్నా నా గురించే మాట్లాడుకుంటున్నారు, అలాంటి ఆలోచనలు, భ్రమలు. అట్లాని ఈ టైం వచ్చేసరికి చేతులు వణకటం, క్రాంప్స్ అట్లాంటివన్నీ కనిపిస్తాయి. సో దీన్ని బట్టి మనం సింప్టమాటికల్లీ ఏ టెస్ట్ చేయకుండా కూడా ఈ సింప్టమ్స్ తెలిసి ఉంటే మనం అతను ఏ స్టేజ్ లో ఉన్నాడు, అతను యూజ్ అబ్యూజ్ లో ఉన్నాడా, ఎడిక్షన్ లో ఉన్నాడా, ఎడిక్షన్ లో ఏ స్టేజ్ లో ఉన్నాడు అనేది చాలా ఈజీగా గమనించి వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతాం. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళ కోసం హార్మ్ రిడక్షన్ లో గవర్నమెంట్ ఏం చేశారంటే, ఇది వరకటి కంటే చాలా ఎక్కువ డిడిఏసీస్, డిస్ట్రిక్ట్ ఎడిక్షన్ సెంటర్స్, ఏటీఎఫ్స్ అంటే ఎడిక్షన్ ట్రీట్మెంట్ సెంటర్స్, అట్లానే ఇర్కాస్ అంటే ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్, కమ్యూనిటీ పీర్ లెడ్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్. చిన్న పిల్లలు అప్పటి నుంచి వాళ్ళకి ఒక కమ్యూనిటీలో పిల్లల్ని మనం తీసుకుని ఆ పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పించి వాళ్ళ ద్వారా అవగాహన కల్పించటం, అది చాలా బాగుంటుంది ఆ ప్రోగ్రామ్. ఎందుకంటే మన బోటి వాళ్ళు లేకపోతే స్కూల్లో టీచర్స్ చెప్పిన దానికంటే ఫ్రెండ్స్ చెప్పింది, వాళ్ళ పేర్స్ చెప్పింది ఎక్కువ తీసుకుంటారు ఆ విధంగా ఆ ప్రాజెక్టు. అట్లానే ఓడిఐసి అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్ అంటే ముందుగానే వాళ్ళు ఎడిక్షన్ దాకా వెళ్లకుండా అబ్యూజ్ లో ఉన్నప్పుడే యంగ్ పీపుల్ కి కౌన్సిలింగ్ ఇచ్చి సరైన మార్గం చూపిస్తారు. అట్లానే వాళ్ళకి రిఫరల్స్ కూడా ఇస్తారు. సపోజ్ ఏదైనా అదర్ హెల్త్ ఇష్యూ ఉంది, లేదా వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కి రిఫర్ చేయాలి, ఇట్లాంటి హెల్ప్ కూడా చేస్తారు. ఓడిఐసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇర్కా అంటే ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్ లో ఆల్రెడీ ఎడిక్టెడ్ పీపుల్ ని ట్రీట్ చేస్తారు. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ డిఎడిక్షన్ సెంటర్స్, ఈ మూడు ప్రోగ్రామ్స్ కూడా ఒకే చోట ఉండేలాగా గవర్నమెంట్ మనకి చాలా సెంటర్స్ ని పెంచారు. హార్మ్ రిడక్షన్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో 52 సెంటర్స్ ఉన్నాయి మొత్తం అన్ని కలిపి. ఎన్జిఓస్ 31 ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నాయి, ఒక ఏటీఎఫ్ ఉంది. అట్లానే 25 స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తున్న డిఎడిక్షన్స్, ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డిఎడిక్షన్ సెంటర్ ఉంది. ఈ విధంగా ఆల్ ఓవర్ కంట్రీ మనకి చాలా వరకు దీన్ని స్ట్రెంగ్తన్ చేశారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు సెంటర్స్ పెట్టడమే కాకుండా ఇంతకు ముందు మనకి 4 రీజనల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంది. మనది సౌత్ జోన్ కు వచ్చేది, తమిళనాడులో ఉండేది రీజనల్ రిసోర్స్ సెంటర్. ఇప్పుడు అలా కాకుండా ఎవరి భాషకి వాళ్ళకి స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీస్ ని ఏర్పాటు చేశారు. మనకి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళని కూడా బాగా ట్రైన్ చేసి మంచి క్వాలిటీ తోటి మనం సేవలు అందించేలాగా స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మన గ్రీన్ వ్యాలీ కూడా మన ఆంధ్రప్రదేశ్ కి స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండర్ లో గ్రాంటీ నైడ్ వస్తున్న సంస్థలకి, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నిటికీ కూడా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ద్వారా మనతోటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పిస్తున్నారు.
1: మీరు చెప్పిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నషాముక్త్ భారత్ అభియాన్ కిందకే వస్తాయి.
0: దాని తర్వాత మనకి ఇప్పుడు మధ్యలో వచ్చింది డిమాండ్ రిడక్షన్, సప్లై రిడక్షన్ గురించి మాట్లాడాం, అట్లానే హార్మ్ రిడక్షన్ గురించి మాట్లాడాం. మధ్యలో ఉంది డిమాండ్ రిడక్షన్. అసలు డిమాండ్ లేకపోతే సప్లై అవసరం లేదు, సప్లై లేకపోతే హార్మ్ ఉండదు. అందుకని ఇప్పుడు మనం డిమాండ్ తగ్గించాలి అని అంటే ఒక మినిస్ట్రీ ద్వారాను, 10 మినిస్ట్రీస్ ద్వారాను, 10 డిఎడిక్షన్ సెంటర్స్ ద్వారాను అవుతు మనందరం కూడా ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మాట్లాడటం, ఆలోచింపు చేయటం, దాని మీద పని చేయటం, సరైన నిర్ణయం తీసుకునే శక్తిని ఇవన్నీ చేయాల్సి ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే అవేర్నెస్ క్రియేట్ చేయటం. మనం అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఏది మంచి చెడు అసలు దీని గురించి పూర్తిగా తెలియచేసి, పిల్లలు ఆ క్యూరియాసిటీ ఉండదు కదా అదేంటో తెలుసుకుందాం అనే దానికోసం వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసే ముందే అది ఏంటో తెలియచేసి దాని వల్ల వచ్చే మంచి చెడు గురించి మనం అందరం మాట్లాడు, మనందరం కూడా వి మస్ట్ జాయిన్ హ్యాండ్ దాని గురించి.

0: 2020 ఆగస్ట్ 15 నషా ముక్త్ భారత్ అభియాన్ ని మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ దాన్ని లాంచ్ చేశారు. అప్పటి నుంచి కూడా అన్ని జిల్లాల్లోనూ జిల్లా కలెక్టర్స్ ద్వారా అక్కడ మొదలు పెట్టారు. ఇప్పుడు మన దేశం అంతా కూడా నషా ముక్త్ భారత్ అభియాన్ మీద పనిచేస్తుంది. దానికోసం ప్రతి జిల్లాలోనూ కూడా జిల్లా కలెక్టర్ ద్వారా 50 మంది మాస్టర్ వాలంటీర్స్ ని తయారు చేసి మళ్ళీ వాళ్ళ వాళ్ళ అండర్ లో కొంతమంది వాలంటీర్స్ ని తయారు చేసి దీని మీద అవగాహన కార్యక్రమాలు కలెక్ట్ చేస్తుంది. దాని మూలంగా ఏమవుతుందంటే డిమాండ్ తక్కువ, ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో మనకి సప్లై తగ్గుతుంది, ఆటోమేటిక్ గా దుష్పరిణామాలు ఏదైతే ఉందో అవి కూడా తగ్గిపోతాయి. అదే యాక్చువల్ మోటివ్.
1: ఇటీవల కాలంలోనే ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఇంతగా పెరిగిపోవడానికి కారణాలు ఏంటంటారు మేడం?
0: ఫస్ట్ థింగ్, నాలెడ్జ్ లేకపోతే, తెలియచేయకపోవటం, దానికి వల్ల వచ్చే చెడు విషయాలు చెప్పలేకపోతారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనకి పూర్వం పిల్లలకి ఆడుకోవటం పాడుకోవటం లేకపోతే ప్రతి ఇంట్లోనూ కూడా కౌన్సిలర్ అనేది, ప్రొఫెషనల్ కౌన్సిలర్ అవసరమైన పరిస్థితి కాదు. ప్రతి ఒక్కళ్ళు కౌన్సిలర్, జాయింట్ ఫ్యామిలీ, అందరూ అందరిని గమనించేవారు, వాళ్ళ వాళ్ళ డ్యూటీస్. మన ఫ్యామిలీ వాల్యూస్ అనేది ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ ఆ బాండింగ్ తగ్గినప్పుడు, ఆ రెస్పెక్ట్ తగ్గినప్పుడు కూడా మన పిల్లలు కొన్ని హద్దులు మీరే పరిస్థితులు కనిపిస్తుంది. అట్లానే వాళ్ళకి బోర్డమ్, ఏదో కొత్తదనం కావాలి, ఈజీ అవైలబిలిటీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫన్ కోసం, అసలు అదేంటో తెలుసుకుందాం అనే దానికోసం ఆ బుర్రవళ్ళలోకి వెళ్ళిపోతున్నారు.
1: ఇప్పుడు ప్రస్తుతం మాదక ద్రవ్యాల వినియోగం కావచ్చు, దుర్వినియోగం కావచ్చు, లేదంటే అక్రమ రవాణా కావచ్చు, వీటిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు ఎటువంటివండి, ఎలా ఉన్నాయి?
0: మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ అండి. మన రాష్ట్రంలో అయితే గనక మన ప్రభుత్వం ఇప్పుడు స్పెషల్లీ ఒక డిపార్ట్మెంట్ వచ్చింది కదా, అది ఇలైట్ నార్కోటిక్ కంట్రోల్ టాస్క్ ఫోర్స్, ఈగల్ అని. వాళ్ళు చాలా బాగా దీని మీద ఫోకస్ చేస్తున్నారు. పిల్లల్ని, కాలేజెస్ ని, మిగిలిన మన సొసైటీలో చాలా భాగాల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. అలానే వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మనకి నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1-444-6. 1-444-6 కి ఫోన్ చేస్తే వాళ్ళకి ఎక్కడెక్కడ డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, ఓడిఐసీస్ ఉన్నాయి, అన్ని కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు ఆల్ ఓవర్ ద నేషన్. అట్లానే మనకి అంటే 1-444-6 నేషనల్ వైడ్ పనిచేస్తుంది. అట్లానే 1-972 మన స్టేట్ లో పనిచేస్తుంది, వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకున్న లిస్ట్ ఆఫ్ డిఅడిక్షన్ సెంటర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళకి రిఫర్ చేయటం, సమ్ టైమ్స్ పక్కన వచ్చి తీసుకొచ్చి జాయిన్ చేయటం లాంటిది కూడా చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది, ఇప్పుడు 1972 ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా వాళ్ళు కూడా దే ఆర్ టేకింగ్ స్టెప్స్. వాళ్ళు చాలా బాగా స్టేట్ గవర్నమెంట్ తరఫున ఈగల్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు. అట్లానే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా పనిచేస్తుంది, ఒక టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళు కూడా రిఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ సప్లై రిడక్షన్.
1: ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఎక్కువగా కనిపిస్తున్న పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, వీటి ద్వారా ఎక్కువగా ఇది వినియోగం అనేది వస్తుంది.
0: ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు అనేది లేదు. చాలా ఇంటీరియర్ ప్లేసెస్ నుంచి కూడా వస్తుంది, పెద్ద పెద్ద కాలేజెస్ నుంచి, మంచి యూనివర్సిటీస్ నుంచి, ఈవెన్ చిన్నపిల్లల్ని తీసుకొస్తున్నారు కొన్నిసార్లు, జస్ట్ 13-14 ఇయర్స్ ఓల్డ్ బాయ్స్.
1: పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ ఎటువంటి అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని మీరు అంటారండి?
0: దానికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక నవచేతన మాడ్యూల్ అని ఒక పుస్తకం తయారు చేశారు, అది షార్ట్లీ మన పాఠశాలల్లోకి వచ్చేయచ్చు. ఇప్పుడు డైట్ ద్వారా ఒక 1 మిలియన్ టీచర్స్ ని ట్రైనింగ్ చే కార్యక్రమం ఉంది. ఆ విధంగా వాళ్ళు దాన్ని స్కూల్లో ఒక పాఠ్యాంశంగా తీసుకురావాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే, ఈవెన్ టీచర్స్ కూడా మేము చాలా ట్రైనింగ్స్ ఇచ్చాం చాలా స్కూల్ టీచర్స్ కి, లెట్ దెమ్ నో ద ఫ్యాక్ట్స్ అండ్ లెట్ దెమ్ డిసైడ్, గివ్ దెమ్ స్ట్రెంగ్త్ టు డిసైడ్, దట్ ఈస్ ద కాన్సెప్ట్. అట్లానే వాళ్ళకి ఫన్ అనే దాని చోట్ల ఆల్టర్నేటివ్ ఫన్ మెథడ్స్, గేమ్స్, స్పోర్ట్స్, ఇంకా ఏదైతే వాళ్ళల్లో టాలెంట్ ఉందో వాటి గురించి

0: ఇంట్రెస్ట్ ఉందో. ఒక ఎడ్యుకేషనే కాకుండా ఇఫ్ యు ఇంట్రడ్యూస్ ఆల్టర్నేటివ్ ఫన్ థింగ్స్ దట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్. అంతేకాకుండా మనకి ఇప్పుడు పిల్లలకి లైఫ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఒక సమస్య ఉంది, వాళ్ళకి ఎవరిని అడగాలో తెలియదు. మనం ఫస్ట్ పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పించడం చాలా అవసరం. లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ లోనే ఒక భాగంగా హౌ టు సే నో, ఎస్ అని చెప్పడం ఎంత హక్కు ఉందో నో అని చెప్పడం కూడా మనకు అంతే హక్కు ఉంది. అది ఎలా చెప్పాలి, అటు ఫ్రెండ్షిప్ పోకుండా ఇటు మనము బాధపడకుండా వాళ్ళు బాధపడకుండా హౌ టు హ్యాండిల్ థింగ్స్ అనేది ఒక ఈ లైఫ్ స్కిల్ సెషన్స్ లో మన స్కూల్స్ లో కూడా టీచర్స్ ద్వారా వాళ్ళు నేర్చుకోగలిగితే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. చాలా వరకు నో అని చెప్పలేనప్పుడే ఆ మొహమాటంలోనే ప్రాబ్లం మొదలు. అందుకని లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ హెల్ప్.
1: సో ఇటువంటివన్నీ కూడా పాఠశాలలు కళాశాలలు నేర్పించాలి అని
0: కూడా మనం వితౌట్ ఎనీ హెసిటేషన్ స్టిగ్మా లేకుండా మాట్లాడతాం. మాట్లాడటమే కాకుండా వాళ్ళ దాని గురించి మనం ఆలోచింపచేద్దాం. వీ కెన్ బి నోవర్ ఇట్. ఇప్పుడు ఎడిక్షన్ అనేది ఒక జబ్బు అనేది తెలియదు. ఎడిక్షన్ ఈజ్ ఎ డిసీజ్. అది సరిచేసుకోగలిగితే మామూలు మనుషుల కంటే కూడా బాగా బతికే అవకాశాలు. అట్లానే ఇది ఒక తిరగబెట్టే గుణమున్న వ్యాధి, రిలాప్స్ అయ్యే ఛాన్సెస్. అయితే రిలాప్స్ ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ గా తీసుకోకూడదు. ఒకసారి ట్రీట్మెంట్ ఇప్పించేసాం మళ్ళీ ఎట్లా అనేది లేకుండా రిలాప్సెస్ లో కూడా వాళ్ళని మళ్ళీ వెంటనే తీసుకొచ్చి వైద్యం చేయించుకుంటే బెటర్ అయిపోతుంది. మన రీహాబిలిటేషన్ సెంటర్స్ లో చెప్పిన సెషన్స్ కానివ్వండి, ఇవి కానివ్వండి, అప్పుడు అవగాహనలోకి వస్తుంది. అవును అని యాక్సెప్ట్ చేయగలుగుతాయి. ఒకసారి యాక్సెప్టెన్స్ వచ్చింది, ఆ డినైల్ మినిమైజ్ అయ్యి ఎస్ ఇట్ ఈస్ ఎ డిసీజ్, నేను సఫర్ అవుతున్నాను, ఐఎమ్ ఎన్ విక్టిమ్ అని వచ్చింది అనుకోండి, వెంటనే హీ విల్ వర్కౌట్ కదా, దాని మీద పని చేస్తారు అండ్ సక్సెస్. అట్లనే ఇది 40-60% వల్నరబిలిటీ బై జీన్స్, 40-60% వంశ పారంపర్యంగా వస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది తెలుసుకోవటం చాలా అవసరం. మనం ఒక ఎడిక్టెడ్ పర్సన్ ని సేవ్ చేయటం అనేది, ఒక అబ్యూజర్ ని సేవ్ చేయటం అనేది వాళ్ళ తరాలని రక్షించడం.
1: డిఅడిక్షన్ సెంటర్స్ లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే చికిత్స ద్వారా ఈ వ్యసనం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా?
0: తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెన్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. అది ఎవరైనా ఇంటర్వ్యూ చేయొచ్చు. ఒక డాక్టరే చేయాలి అనేది కాదు, లేదా ఒక సోషల్ వర్కర్ చేయాలనేది కాదు. ఎనీ వెల్ విషర్ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫస్ట్ మాట్లాడండి. ఎందుకంటే చాలా సార్లు పేషెంట్ నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు. అందుకని కొన్నిసార్లు ఎస్ అంటారు, మళ్ళీ లాస్ట్ మినిట్ లో నో అంటారు. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ ని స్ట్రెంగ్తన్ చేయి. ఆ తర్వాత మంచిగా మీరు సెలెక్ట్ చేసుకునే రీహాబిలిటేషన్ సెంటర్ ని కూడా కరెక్ట్ గా గవర్నమెంట్ రికగ్నైజ్డా కాదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదా, పూర్తిగా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ట్రైన్డ్ పీపుల్ ఉన్నారా లేదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే విత్డ్రావల్స్ లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చిన కేసెస్ మనం చూస్తాం. సో అలాంటి చేసుకుని మీరు డిఅడిక్షన్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు అక్కడ మళ్ళీ ఇంటేక్ కౌన్సిలర్ ఇంటర్వెన్షన్ చేస్తారు, మళ్ళీ మాట్లాడతారు, మోటివేషనల్ కౌన్సిలింగ్ అది ఇస్తారు, వివరాలు తీసుకుంటారు, ధైర్యం చెప్తారు. ఆ తర్వాత వాళ్ళని డీటాక్సిఫికేషన్ లో పెడతారు. డీటాక్సిఫికేషన్ అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ అలాంటిది ఏమి ఉండదు అక్కడ. అదేంటంటే సడన్ గా ఆపేసినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, విత్డ్రావల్స్ రాకుండా డాక్టర్స్ మీకు మెడికేషన్ ఇస్తారు. ఒకవేళ ఏదన్నా అట్లాంటిది వస్తే కూడా మేనేజ్ చేయగలిగే డాక్టర్స్ ఉంటారు, స్పెషల్లీ ట్రైన్ డాక్టర్స్. నెక్స్ట్ ఒక 5-6 డేస్ అయిపోయిన తర్వాత సైకోథెరపీ సెషన్స్ కూడా అటెండ్ అవటం మొదలెడతారు. ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఉంచుతారు, ఎందుకంటే ఏదైనా విత్డ్రావల్ అది వచ్చినా సేఫ్ గా ఉంటుంది అనే దానికోసం. ఆ తర్వాత సైకోథెరపీ సెషన్స్ లో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. రోజు క్లాస్ రూమ్ సెషన్స్ ఉంటాయి, లైక్ యాంగర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, డిసీజ్ కాన్సెప్ట్, ట్రీట్మెంట్ ప్రొసీజర్, రిలేషన్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, పేరెంటింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ అసర్టివ్నెస్, ఇట్లాంటి మంచి మంచి సెషన్స్ ఉంటాయి. చక్కటి స్టోరీస్ చెప్పి మరీ క్లాసెస్ ఉంటాయి, రోల్ ప్లేస్ ఉంటాయి, గ్రూప్ థెరపీ ఉంటుంది. ఇలా 30 డేస్ లో వాళ్ళకి అయిపోయేసరికి వాళ్ళు ఒక కొత్త లైఫ్ ఉంటుంది. రిలాప్స్ ప్రివెన్షన్, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఎట్లా చూసుకోవాలి, ఇట్లాంటి వాటి మీద వాళ్ళకు కూడా సెషన్స్. ఉంటాయి. తర్వాత వీళ్ళకి డిశ్చార్జ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ కౌన్సిలింగ్, అప్పుడు సమ్ టైమ్స్ ఎంప్లాయీస్ ని జాయిన్ చేశారు అనుకోండి, ఎంప్లాయర్ ని కూడా పిలుస్తారు. ఫాలో అప్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్

0: ల్యాప్స్ ప్రివెన్షన్.
1: ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ, మీలాంటి ఆర్గనైజేషన్స్ ఎన్ని రకాలుగా పాటుపడుతున్నప్పటికీ కూడా ప్రజల సహకారం, తల్లిదండ్రుల సహకారం లేకపోతే దీంట్లో ముందుకు వెళ్ళడం కష్టం కదండి. ఈ విషయంలో తల్లిదండ్రులు, సమాజం బాధ్యత ఎంత ఉంటుందండి?
0: ఇది మన అందరి బాధ్యత. ఇట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దానిలో డెప్త్ తెలియాలి. తెలిసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తారు. అట్లానే మన సమాజం కూడా వాళ్ళని అర్థం చేసుకోదు. అంటే ఈ మాట మాట్లాడొచ్చు, ఈ మాట మాట్లాడకూడదు. ఇప్పుడు రీసెంట్లీ ఒక క్లయింట్ ఏదో నాకు థ్యాంక్స్ చెప్పడానికి వస్తే నేను చెప్పాను, మీరు ఇటువైపు వచ్చేసే అవకాశం ఏదన్నా ఉందా అంటే, లేదు మేడం రాను, ఎందుకంటే మా ఫాదర్ మారిపోయి ఇప్పుడు 18 ఏళ్ళు అయింది. నేను గనక ఇటు వచ్చినప్పుడల్లా నాకు వాళ్ళు పొగుడుతున్నారో తెలీదు, లేకపోతే బాధ పెడుతున్నారో తెలీదు. ప్రతి ఒక్కళ్ళు మీ నాన్న అప్పుడు అది చేశారా, మీ నాన్న ఇప్పుడు బాగానే ఉన్నాడు కానీ అప్పుడు ఎంత నష్టపరిచాడు, కానీ అది కష్టంగా ఉంటుంది ఎందుకంటే మేము మర్చిపోయాము. అప్పుడు నేను చెప్పాను, మీరు కూడా అది బాధపడాల్సిన అవసరం ఏముంది, ఓ మీకు గుర్తుందా, నాకు నేనైతే మర్చిపోయాను అంటే ఒక మాటతో అయిపోతుంది అయ్యా అని చెప్పాం. మనకు చెప్పడానికి ఈజీగానే ఉంటుంది కానీ
1: అనుభవిస్తున్న
0: వాళ్ళకి అంటే ఏంటంటే, ఈ పిల్లల మీద ఆఖరికి వాళ్ళ నాన్నగారు బాగోనప్పుడే కాదు, వాళ్ళ నాన్నగారు బాగైనా కూడా ఆ షాడో ఆ పిల్లల మీద ఉంటుంది. అంటే ఆ పిల్లలు ఎంతగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఏదైతే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం, ఇది ఒకళ్ళు సరిచేసేది, ఒక గవర్నమెంట్ సరిచేసేది కాదు. మనందరం కూడా ఈ ప్రాబ్లమ్ ని ఇది ఒక జబ్బుగా తీసుకుని, జబ్బు ఎవరికైనా రావచ్చు, ఆ జబ్బుని జబ్బుగా తీసుకుని మనం వైద్యంతో దీన్ని సరిచేసుకోవచ్చు. అలానే మనందరం కూడా అలాంటి ప్రాబ్లమ్ ని ఎక్కడైనా ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళకి ఫలానా చోట వైద్యం దొరుకుతుంది అనే ఒక మాటతోటి మనం చాలా మందిని రక్షించగలుగుతాం. అట్లానే మనకి ఇప్పుడు ఓన్లీ 25% ఆఫ్ పీపుల్ కే వైద్యం దొరుకుతుంది, వైద్యానికి వెళ్ళిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు. అందుకని మనం ఇక్కడ అక్కడ అనేది లేకుండా ఈ విషయం గురించి మాట్లాడటమే ఒక పెద్ద ఎఫర్ట్. స్కూల్స్ లో, కాలేజెస్ లో, లేదా మన విలేజ్ మీటింగ్స్, యా ఎనీ ప్లేస్. నేనైతే ట్రైన్ లో, ఫ్లైట్ లో, ఆటోలో ఎక్కడ అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాను లాస్ట్ 25 ఇయర్స్.
1: అవగాహన అనేది ముఖ్యం అంటారు.
0: అవగాహన అనేది చాలా ముఖ్యం.
1: నషాముక్త భారత్ లక్ష్యం చేరుకోవడానికి ఈ అభియాన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఇంకా ఎటువంటివి చేపడితే అతి త్వరగా మనం నషాముక్త భారత్, డ్రగ్ ఫ్రీ ఇండియా లక్ష్యాన్ని చేరుకోగలుగుతామండి?
0: ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మనందరం సోషల్ సోల్జర్స్ గా ఉన్నప్పుడు తప్పకుండా చేరగలుగుతాం డ్రగ్ ఫ్రీ ఇండియా.
1: ఆకాశవాణి శ్రోతలకి ఈ సందర్భంగా మీరిచ్చే సూచన, సలహా, సందేశం?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దూరంగా ఉండాలి, మత్తు పదార్థాలకి మనం దూరంగా ఉండాలి. అలానే ఎవరన్నా ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి మనం మార్గం చూపించే వాళ్ళుగా ఉండాలి. అలానే మనం పిల్లలకి ఫన్ రకరకాలుగా, మనం ఎట్లయితే చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, పాడుకునేవాళ్ళం, అట్లాంటివన్నీ ఉండాలి. ఫ్యామిలీ బాండింగ్స్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. మన ఇంట్లో అందరం మనం హ్యాపీగా ఉన్నప్పుడు పిల్లలు తప్పకుండా ఇంటికి ఎంత త్వరగా వెళ్దాం అనేలాగా ఉంటుంది. అట్లానే ఏదైనా పరిస్థితి, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది స్టిగ్మా అనేది ఉంచుకోకుండా మనం మాట్లాడగలగాలి, మనం హెల్ప్ చేయగలగాలి, హెల్ప్ తీసుకోగలగాలి. మన ఫ్యామిలీ బాండింగ్స్ ఎంత బాగుంటే మనం పిల్లల్ని అంతే బాగా రక్షించుకోగలుగుతాం.
1: డిఅడిక్షన్ సెంటర్స్ లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే చికిత్స ద్వారా ఈ వ్యసనం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా?
0: తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెన్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. అది ఎవరైనా ఇంటర్వ్యూన్ చేయొచ్చు. ఒక డాక్టరే చేయాలి అనేది కాదు, లేదా ఒక సోషల్ వర్కర్ చేయాలనేది కాదు. ఎనీ వెల్ విషర్ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫస్ట్ మాట్లాడండి. ఎందుకంటే చాలా సార్లు పేషెంట్ నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు. అందుకని కొన్ని సార్లు ఎస్ అంటారు, మళ్ళీ లాస్ట్ మినిట్ లో నో అంటారు. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ ని స్ట్రెంగ్తన్ చేయి. ఆ తర్వాత మంచిగా మీరు సెలెక్ట్ చేసుకునే రీహాబిలిటేషన్ సెంటర్ ని కూడా కరెక్ట్ గా గవర్నమెంట్ రికగ్నైజ్డా కాదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదా, పూర్తిగా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ట్రైన్డ్ పీపుల్ ఉన్నారా లేదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే విత్డ్రావల్స్ లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చిన కేసెస్ మనం చూస్తాం. సో అలాంటివి చేసుకుని మీరు డైరెక్షన్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు అక్కడ మళ్ళీ ఇంటేక్ కౌన్సిలర్ ఇంటర్వెన్షన్ చేస్తారు, మళ్ళీ మాట్లాడతారు, మోటివేషనల్ కౌన్సిలింగ్ అది ఇస్తారు, వివరాలు తీసుకుంటారు, ధైర్యం చెప్తారు. ఆ తర్వాత వాళ్ళు

0: వాటిని డీటాక్సిఫికేషన్ లో పెడతారు. డీటాక్సిఫికేషన్ అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ అలాంటిది ఏమి ఉండదు అక్కడ. అదేంటంటే సడన్ గా ఆపేసినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, విత్డ్రావల్స్ రాకుండా డాక్టర్స్ మీకు మెడికేషన్ ఇస్తారు. ఒకవేళ ఏదన్నా అట్లాంటిది వస్తే కూడా మేనేజ్ చేయగలిగే డాక్టర్స్ ఉంటారు, స్పెషల్లీ ట్రైన్ డాక్టర్స్. నెక్స్ట్ ఒక 5 డేస్ 6 డేస్ అయిపోయిన తర్వాత సైకోథెరపీ సెషన్స్ కూడా అటెండ్ అవటం మొదలెడతారు. ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఉంచుతారు, ఎందుకంటే ఏదైనా విత్డ్రావల్ అది వచ్చినా సేఫ్ గా ఉంటుంది అనే దానికోసం. అతర సైకోథెరపీ సెషన్స్ లో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. రోజు క్లాస్ రూమ్ సెషన్స్ ఉంటాయి, లైక్ యాంగర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, డిసీజ్ కాన్సెప్ట్, ట్రీట్మెంట్ ప్రొసీజర్, రిలేషన్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, పేరెంటింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ అసర్టివ్నెస్, ఇట్లాంటి మంచి మంచి సెషన్స్ ఉంటాయి. చక్కటి స్టోరీస్ చెప్పి మరీ క్లాసెస్ ఉంటాయి, రోల్ ప్లేస్ ఉంటాయి, గ్రూప్ థెరపీ ఉంటుంది. ఇలా 30 డేస్ లో వాళ్ళకి అయిపోయేసరికి వాళ్ళ ఒక కొత్త లైఫ్ ఉంటుంది. రిలాప్స్ ప్రివెన్షన్, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఎట్లా చూసుకోవాలి, ఇట్లాంటి వాటి మీద వాళ్ళకి కూడా సెషన్స్ ఉంటాయి. తర్వాత వీళ్ళకి డిశ్చార్జ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ కౌన్సిలింగ్, అప్పుడు సమ్ టైమ్స్ ఎంప్లాయీస్ ని జాయిన్ చేశారు అనుకోండి, ఎంప్లాయర్ ని కూడా పిలుస్తారు. ఫాలో అప్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ రిలాప్స్ ప్రివెన్షన్.
1: మాదక ద్రవ్య దుర్వినియోగం గురించి కావచ్చు, అలాగే వాటి ద్వారా వచ్చే మానసిక, శారీరక, సామాజిక సమస్యల గురించి, వాటి చికిత్స గురించి, ప్రజల భాగస్వామ్యం, తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అనేది విపులంగా విశదీకరించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే మేడం. ఇంతవరకు నషా ముక్త్ భారత్ అభియాన్ ఈ అంశంపై ముఖాముఖి విన్నారు అతిథి ఉమా మహేంద్ర రాజ్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి కడప కేంద్రం. వాట్సాప్ మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు. ముందుగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి రమణ గోగుల సంగీతం నిర్వహించి, క్షమించాలి, రమణ గోగుల మధుప్రియ కలిసి పాడిన పాట. సాహిత్యం భాస్కర్ భట్ల, సంగీతం భీమ్స శిశిరోలియో. ఈ పాటను వినిపించమని వాట్సాప్ ద్వారా కోరుతున్న శ్రోతలు కడప భాగ్యనగర్ కాలనీ నుండి శోభన, శ్రావణి, నందిని, మేఘన, విశాలాక్ష, పద్మిని వీరందరి కోసం ఈ పాట.

వాట్సప్ మనోరంజన వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత చిలిపి కృష్ణుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహదేవన్. ఈ పాటను వినిపించమని వాట్సప్ ద్వారా కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తరువాత పులివెందుల నుండి సుబ్బలక్ష్మి వారి కుటుంబ సభ్యులు వాట్సాప్ ద్వారా కోరుతున్న పాట గోకులంలో సీత చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల గీతం సంగీతం కోటి వీరందరి కోసం ఈ పాట.

0: అక్షర రూపం ఇచ్చి విజ్ఞానాన్ని అందించి సమాజంలో గౌరవంగా బతికేలా చేసే ఏకైక శిల్పి ఉపాధ్యాయుడు.
1: మనలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసాన్ని నింపి గమ్యం వైపు నడిపించే నిజమైన దిక్సూచి గురువు.
0: ఈ నెల 5వ తేదీ శనివారం ఉదయం 7:15 కాంతి రేఖలు కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీమతి జి నిఖిత, సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. తప్పక వినండి గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం.

వాట్సప్ మనోరంజన వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత దువ్వూరు నుండి వెంకటేశ్వర్లు, గంగరాజు, చెంచయ్య, సుబ్బయ్య వీరంతా వాట్సప్ ద్వారా కోరుతున్న పాట సీతారాముల కళ్యాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి శ్రీనివాసరావు గంగాభవాని వారి కుటుంబ సభ్యులు వాట్సప్ ద్వారా కోరుతున్న పాట అమ్మ దొంగ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రా పాడిన వేటూరి గీతం, సంగీతం రాజ్ కోటి, వీరందరి కోసం ఈ పాట.

0: మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కని విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతీ నెల 1, 2, 3 శుక్రవారాల్లో 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క భేతాల కథలు.
1: వాట్సాప్ మనోరంజన వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా పులివెందుల నుండి నీలిమ వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట వాట్సాప్ ద్వారా. ద్వారక చిత్రం కోసం సమీర భరద్వాజ్ పాడిన రెహమాన్ సాహిత్యం, సంగీతం సాయి కార్తీక్ వారి కోసం ఈ పాట.

భాగవత కథాసుధా మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధా.

0: ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852-2444-197, మరొక నంబర్ 2441-19. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30.
1: మీరు ఇంతవరకు వాట్సాప్ మనోరంజన విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా ఢమరుకం చిత్రం నుండి పాటను విందాం.

0: భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.
1: ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852-2444-197, మరొక నంబర్ 2441-19. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం 1:30
2: మీరు విన్న ఆ పాట దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినది. చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంల తర్వాత దేవీపుత్రుడు చిత్రం కోసం చిత్ర పాడిన పాట సాహిత్యం జొన్నవితుల, సంగీతం మణిశర్మ.

చిత్రసీమలో చివరిగా విందాం. లీడర్ చిత్రం కోసం నరేష్ అయ్యర్, శ్వేతా పండిట్ పాడిన పాట, సాహిత్యం వేటూరి సుందర్రామ్మూర్తి, సంగీతం మిక్కీ జేమేయర్.

మీరింతవరకు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. ఫిల్మీ గానే ఇప్పుడు విందాం హిందీ చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా కభీ ఖుషీ కభీ గమ్ చిత్రం నుండి పాటను విందాం.

0: మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కని విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతీ నెల 1, 2, 3 శుక్రవారాల్లో 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క భేతాల కథలు.
1: ఫిల్మీగానే వింటున్నారు కార్యక్రమంలో తర్వాత హమ్ దిల్ దే చుకే సనం చిత్రం నుండి అల్కా యాగ్నిక్ కుమార్ సాను పాడిన పాటను విందాం.

మీరింతవరకు ఫిల్మీ గానే హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గృహమంత్రి అమిత్ షా, రక్షామంత్రి రాజ్నాథ్ సింగ్ ఔర్ లోక్సభ అధ్యక్ష ఓం బిర్లా నే ఇస్ అవసర్ పర్ దేశవాసియో కో శుభకామనాయే దీ హై. ఇస్కే సాథ్ హీ యే సమాచార్ బులెటిన్ సమాప్త్ హువా.

ఆకాశవాణి కడప కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ డి రవిశంకర్ వారి బృందంచే నాదస్వరం వాయిద్యం వింటారు. ముందుగా వరములొసగి కీరవాణి రాగం రూపక తాళం పట్నం సుబ్రహ్మణ్యం అయ్యార్ రచనా.

కార్యక్రమంలో తర్వాత సర్వం బ్రహ్మమయం మధుమతి రాగం ఆదితాళం సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ డి రవిశంకర్ వారి బృందంచే నాదస్వరం వాయిద్యం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల నుండి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధుల బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. పరస్పర న్యాయపరమైన అంశాలపై ప్రత్యక్ష సంభాషణలు జరపడానికి, పాల్గొనే దేశాల న్యాయ వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశాలు దోహదపడతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేదికలో న్యాయం అందించే విధానం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత, సుస్థిర అభివృద్దికి సంబంధించిన సమకాలీన అంశాలపై చర్చించుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి లోక్సభ ఎంపీ సంజయ్

0: జైస్వాల్ నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీలో లోక్సభ నుండి భర్తృహరి మహతాబ్, తేజస్వి సూర్య, నిశికాంత్ దుబే, ఏ రాజా, సుప్రియా సూలే ఉన్నారు. రాజ్యసభ నుండి హర్షవర్ధన్ శ్రింగ్లా, సంజయ్ కుమార్ ఝా, ప్రఫుల్ పటేల్, మేనకా గురుస్వామి ఉన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేయడానికి పార్లమెంటు ఉభయ సభలు 12 ఆగస్టున ఆమోదం తెలిపాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని దాని నిర్దేశిత సబ్ జియో సింక్రనైజ్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. EOS-05 అనేది ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక. జియో సింక్రనైజ్ కక్షలో ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం అందించే డేటా వ్యవసాయం, సహజ వనరుల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో అనువర్తనాలకు తోడ్పడుతుంది. ఇది విపత్తుల సమయంలో సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది, అత్యవసర పరిస్థితులను ప్లాన్ చేయడానికి, స్పందించడానికి అధికారులకు దోహదపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను ఈ మిషన్ మరింత బలపరుస్తుందని, భూ పరిశీలన సేవలందించడంలో మెరుగుదల తీసుకొస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
1: We have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయవంతమైన ప్రయోగం భారతదేశ అంతరిక్ష రంగానికి ప్రత్యేకత తీసుకొచ్చి పెట్టిందని, నైపుణ్యం, ఆవిష్కరణలు పెరుగుతున్న సామర్థ్యాలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇది ఇస్రో సాధించిన అద్భుత విజయం, దేశానికి ఒక గర్వకారణమైన క్షణమని అన్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఇది విజబుల్, మల్టీస్పెక్ట్రల్, హైపవర్ స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన ఇమేజింగ్ ను అందజేస్తుందని తెలిపారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ ఉపగ్రహం భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలపరుస్తుందని, దేశ అంతరిక్ష కార్యక్రమ పెరుగుతున్న ఆధునికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని రాష్టపతి పేర్కొన్నారు. సత్యం, ధర్మం, కర్తవ్యం, సత్ప్రవర్తన మార్గంలో నడవడానికి శ్రీకృష్ణుని జీవితం, ఆయన సందేశాలు మానవాళికి స్ఫూర్తినిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుని దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించి స్ఫూర్తి నిక్షిప్తమై ఉందని, ఇది నిరంతరం మానవాళికి మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులు

0: ను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవలు చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. షెంజిల్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీర్ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అసోం, మేఘాలయ, బీహార్, రాజస్థాన్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో కూడా ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం ఏకచిత్రగానం. ఈరోజు ఏకచిత్రగానం శీర్షికన సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వారి గోపాల గోపాల చిత్రగీతాలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు అనూప్ రూబెన్స్, సాహిత్యం అనంత శ్రీరామ్, చంద్రబోస్, సిరివెనెల సీతారామశాస్త్రి, పాడినవారు హరిచరణ్, కైలాష్ కేర్, సోను నిగమ్. ఇప్పుడు విందాం ఏకచిత్రగానం శీర్షికన గోపాల గోపాల చిత్రగీతాలు.

ఏకచిత్రగానం శీర్షికన సురేష్ ప్రొడక్షన్స్ అండ్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వారి గోపాల గోపాల చిత్రగీతాలు వింటున్నారు.

ఈ యొక్క చిత్రగానం శీర్షికన గోపాల గోపాల చిత్రగీతాలు వింటున్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు అనూప్ రూపెన్స్, సాహిత్యం అనంత శ్రీరామ్, చంద్రబోస్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, పాడినవారు హరిచరణ్, కైలాష్ కేర్, సోను నిగమ్.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన సురేష్ ప్రొడక్షన్స్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వారి గోపాల గోపాల చిత్ర గీతాలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు అనూప్ రూబెన్స్, సాహిత్యం అనంత శ్రీరామ్ చంద్రబోస్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, పాడినవారు హరిచరణ్, కైలాష్ ఖేర్, సోనూ నిగమ్.

0: మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కని విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలు పెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతి నెల 1, 2, 3 శుక్రవారాల్లో భట్టి విక్రమార్క భేతాల కథలు.
1: చిత్రసీమ విందాం కార్యక్రమంలో ముందుగా గౌతమ్ ఎస్ఎస్సి చిత్రం కోసం సునీత కార్తిక్ పాడిన సిరివెన్నెల గీతం సంగీతం అనూప్ రూబెన్స్.
2: గగనము నీలే మహారాజు, తర్వాత

0: అక్షర రూపం ఇచ్చి విజ్ఞానాన్ని అందించి సమాజంలో గౌరవంగా బతికేలా చేసే ఏకైక శిల్పి ఉపాధ్యాయుడు.
1: మనలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసాన్ని నింపి గమ్యం వైపు నడిపించే నిజమైన దిక్సూచి గురువు.
0: ఈ నెల 5వ తేదీ శనివారం ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీమతి జి నిఖిత, సమర్పణ శ్రీ ఎస్ రవికుమారెడ్డి. తప్పక వినండి గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం.

కార్యక్రమంలో తర్వాత యువరాజు చిత్రం నుండి పాటను విందాం.

కార్యక్రమంలో తర్వాత వీధి చిత్రం కోసం చిత్ర పాడిన పాట విందాం. సాహిత్యం చైతన్య ప్రసాద్, సంగీతం అనూప్ రూబెన్స్.

మీరు ఇంతవరకు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు: జీఎస్ఎల్వీ F-17 ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో గొప్ప మైలురాయిగా నిలిచిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పీఆర్సీ ఏర్పాటు, కరువు భత్యం, బకాయిలు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లాలోని నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తుందని వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రాష్టంలోని శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ EOS-05 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను వారు అభినందించారు. ఈ ఉపగ్రహం దేశ రక్షణ, నిరంతర నిఘా, భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. జీఎస్ఎల్వీ F-17 విజయం భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్త పే రివిజన్ కమిషన్, పీఆర్సీ ఏర్పాటు అమలుతో పాటు కరువు భత్యం బకాయిలు తదితర అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. అలాగే రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగే రాష్టస్థాయి కార్యక్రమంలో రాష్ట వ్యాప్తంగా విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన 173 మంది ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవార్డులను ప్రదానం చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. వినతుల్లో పేర్కొన్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పార్లమెంటు సభ్యులు అప్ప

0: అప్పన్నాయుడు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం జరిగిన స్వామివారి అభిషేక సేవలో రాష్ట హైకోర్టు న్యాయమూర్తి డి రమేష్, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనమనంతరం సీఎం రమేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు రావడం శుభ పరిణామమన్నారు. ఈ జలాల ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత ఉపయోగపడనున్నాయని తెలుపుతూ,
1: మొన్న రోజు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా అనకాపల్లి జిల్లాకి గోదావరి జలాలు తీసుకురావడం ఆ వెంకటేశ్వరుని ఆశీర్వాదం. అందుకే అది అయిన తర్వాతనే తిరుమలకు వచ్చి ఆ మొక్కు తీర్చుకున్నామని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. గోదావరి జలాలు ఉత్తరాంధ్ర అంతా కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలి, ఈ కూటమి ప్రభుత్వానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కావాలని చెప్పేసి ఈరోజు కోరుకోవడం జరిగింది.
0: గుంటూరు నగర సమీపంలో ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో 100 పడకల ఆసుపత్రులతో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారని ఒక ప్రకటనలో వెల్లడించారు. మధుమేహం, రక్తపోటు, ఉబకాయం, దీర్ఘకాలిక నొప్పులు, శ్వాసకోశ సమస్యల వంటి వాటికి యోగా ప్రకృతి వైద్య విధానాల్లో చికిత్స అందించనున్నారని తెలిపారు. ఈ సంస్థ ద్వారా సుమారు 100 నుంచి 120 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి టెక్ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన గనులు భూగర్భ వనరుల శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన రసాయన ప్రయోగశాల, కమాండ్ కంట్రోల్ రూమ్, రికార్డు రూమ్, గనుల నమూనా ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. అనంతరం అన్ని జిల్లాల నుంచి హాజరైన గనుల అధికారులతో మంత్రి సమావేశమై శాఖ పనితీరు, ఇసుక నిర్వహణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానంగా ఇసుక గనుల తవ్వకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజలకు మేలు జరిగే విధంగా శాఖలో పారదర్శకతను పాటించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ రామలింగేశ్వర నగర్లోని ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, శ్రీకృష్ణుని బోధనలు నేటికీ మార్గదర్శకమని కృష్ణాష్టమి వంటి పండుగలు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్టంలో ఆలయ పర్యాటక అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ,
2: ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక ఇక్కడ జరుపుకుంటాం. అందరూ కూడా ఈ కృష్ణ జన్మాష్టమి వేడుకను ఘనంగా జరుపుకుని, ముఖ్యంగా విజయవాడ నగరంలో అయితే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా అన్ని పండుగలు జరుపుకునే విధంగా ఇక్కడ కూడా జరుపుకుని మరింత ప్రతిష్టను జరిపే విధంగా కోరుతుంది. ఈ స్పిరిచువల్ టూరిజం పెరిగే కార్యక్రమాల్లో భాగంగా రేపు రాబోయే కాలంలో టూరిజం అనే దానికి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాం. తప్పకుండా ఇటువంటి ఆధ్యాత్మిక
0: అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అక్షరాస్యత రేటు పెరిగిందని చెబుతున్నప్పటికీ 2026 సంవత్సరానికి సంబంధించిన అధికారిక గణాంకాలు ఇంకా వెలువడలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో 2026లో అక్షరాస్యత రేటు 82.1% చేరిందని ప్రభుత్వం ఎలా ప్రకటించిందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గణాంకాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలు తగ్గుతున్న అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని జగన్మోహన్రెడ్డి సూచించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్లోని జలసౌదలో జరిగింది. బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్చీఫ్ నరసింహమూర్తి, తెలంగాణ ఇంజనీర్ ఇన్చీఫ్ రమేష్ బాబు పాల్గొన్నారు. శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై కమిటీ సమీక్షించింది. 2 తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నిర్వహణ, రానున్న రోజుల్లో నీటి వినియోగం, జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితిపై అధికారులు ప్రధానంగా చర్చించారు. మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలనలో భాగంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్

డిపార్ట్మెంట్ ఈగల్ విభాగం ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి వ్యసనానికి బానిసైన ఏడుగురిని గుర్తించగా వారికి ఈగల్ ఆర్ఎస్ఐ బి విజయభాస్కర్ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాలు వినియోగంపై సమాచారాన్ని ఈగల్ హెల్ప్ లైన్ 1972 లేదా పోలీసులకు తెలియచేయాలని కోరారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు ముఖ్యంగా యువత పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్టంలో లాజిస్టిక్స్ విమానయాన రంగాల్లో పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శ్రీక్షేత్ర లాజిస్టిక్స్ సంస్థ ప్రతినిధులు మంత్రిని రాష్ట సచివాలయంలో కలిసి పెట్టుబడుల అవకాశాలపై నిన్న చర్చించారు. భోగాపురం, కర్నూలు, విజయవాడ విమానాశ్రయంలో ఎంఆర్ఓ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సంస్థ ఆసక్తి చూపింది. విజయవాడలో ఏఎంఈ శిక్షణ, కర్నూలులో పైలట్ శిక్షణా కేంద్రాల ఏర్పాటుపై చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విమానయాన లాజిస్టిక్స్ రంగాల అభివృద్దితో స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీఎస్ఎల్వీ F-17 ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో గొప్ప మైలురాయిగా నిలిచిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పీఆర్సీ ఏర్పాటు, కరువు, భత్యం బకాయిలు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లాలోని నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి మహిళా భారతి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా బట్టి విక్రమార్క బేతాళ కథలు ధారావాహిక వింటారు. అందిస్తున్నవారు శ్రీమతి బి సృజనకుమారి. అనంతరం వంటావార్పు ప్రసారమవుతుంది. ముందుగా బట్టి విక్రమార్క బేతాళ కథలు ధారావాహిక వింటారు. అందిస్తున్నవారు శ్రీమతి బి సృజనకుమారి.
1: ఈనాటి భట్టి విక్రమార్క భేతాల కథలు ధారావాహిక కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. గతంలో జరిగిన కథ భూగర్భంలోని 32 సోపానాలు, ప్రతి సోపానానికి దివ్య సుందరి సాలభంజిక ప్రతిమాగల సింహాసనాన్ని భోజమహారాజు వెలికి తీసి అధిష్ఠించబోగా ప్రతిమలు నవ్వి, విక్రమార్కుడంతటి గొప్ప వ్యక్తి మాత్రమే ఇంద్రుడిచే బహుమతిగా పొందిన సింహాసనాన్ని అధిష్ఠించాలని భట్టి విక్రమార్క భేతాల కథలను ఒక్కో సాలభంజిక చెబుతూ, మొదటి సాలభంజిక వినోదరంజిత భట్టి విక్రమార్కుల జన్మ వృత్తాంతాన్ని, రెండవ సాలభంజిక మదనాభిషేక భేతాల జన్మ వృత్తాంతాన్ని, భేతాళుడు విక్రమార్కుడి వశమైన విధానాన్ని, మూడవ సాలభంజిక కోమలవల్లి విక్రమార్క వివాహ విధానాన్ని, నాలుగవ సాలభంజిక మంగళ కళ్యాణి విక్రమార్కుడు పురుషద్వేషి అయిన చందనగంధిని వివాహం చేసుకున్న విధానాన్ని, ఐదవ సాలభంజిక మంత్ర మనోరమ విక్రమార్కుడు పలకని పడతిని వివాహం చేసుకున్న విధానాన్ని, ఆరవ సాలభంజిక శృంగార మోహిని విక్రమార్కుడు విక్రమాంబగా మారి అమరావతిని వివాహం చేసుకున్న వైనాన్ని, ఏడవ సాలభంజిక మదన మోహిని విక్రమార్కుడికి పట్టిన ఏలిన నాటి శని ప్రభావాన్ని గురించి తెలియజేసి మౌనం దాల్చింది.

8వ నాడు భోజరాజు యథావిధిగా రాగానే 8వ సాల భంజిక కిలకిలా నవ్వి, స్వాగతం భోజరాజా. నా పేరు సుందరవల్లి. నిన్న జరిగిన కథ చివరిలో ముత్యమాంబ నవ్వితే ముత్యాలు ఎందుకు రాలలేదంటే, ప్రస్తుతం ముత్యమాంబ విక్రమార్కుని అర్ధాంగి కాబట్టి భర్త కోరినప్పుడు నవ్వితేనే ఆమె నోటి వెంట ముత్యాలు రాలతాయి. ఇప్పుడు నీ సందేహం నివృత్తి అయిందిగా భోజరాజా అనగానే భోజరాజు అర్థం అయింది అన్నట్లు తల ఊపాడు. అప్పుడు సాలభంజిక సుందరవల్లి, భోజరాజా, నేడు నీకో కథ చెబుతాను. అది ఏమిటంటే విక్రమార్కుడి పరకాయ ప్రవేశ ఉదంతం. వినుమరి అంటూ కథను చెప్పడం ప్రారంభించింది. ఉజ్జయిని నగరంలో తిప్పడు అనే క్షురకుడు ఉండేవాడు. అతడు విక్రమార్కుడు రాజ్యంలో ఉండే కాలంలో ప్రతి ఉదయం వచ్చి రాజుకు క్షవరం చేసేవాడు. అతడికి కొన్ని ఇంద్రజాల విద్యలు వచ్చు. క్షురకర్మ చేసే సమయంలో తన విద్యలను ప్రదర్శించి విక్రమార్క మహారాజును సంతోషపెట్టేవాడు. అతడు చేసే సేవకు సంతసించిన విక్రమార్కుడు ఆ క్షురకుడికి పరకాయ ప్రవేశ విద్యను ఉపదేశించాడు. పరకాయ ప్రవేశ విద్య క్షురకుడికి నేర్పాడన్న విషయం ఎవరికీ తెలియదు, ఒక్క భట్టీకి తప్ప. ఇలా రోజులు గడుస్తూ ఉండగా మళ్లీ 6 మాసాల దేశాటన కాలం రావడం చేత విక్రమార్కుడు భేతాళుడిని కూడా వద్దని తానొక్కడే ప్రయాణమయ్యాడు. విక్రమార్క మహారాజు నగరంలో ఉండడు కాబట్టి తిప్పడు కూడా తన బంధువులను చూసి రావడానికి పొరుగూరు బయలుదేరాడు. ప్రయాణం మధ్యలో అడవిలో విక్రముడు తిప్పడు తారసపడ్డారు. విక్రమార్క మహారాజు ఒక చెట్టు నీడన విశ్రమించారు. విక్రమార్కుడి దాహం తీర్చడం కోసం నీటికోసం వెతుక్కుంటూ వెళ్లాడు తిప్పడు. విక్రమార్కుడు విశ్రమించిన చెట్టు సమీపంలో విధివశాత్తు మరణించిన అందమైన రామచిలుక దేహం పడి ఉంది. విక్రమార్కుడికి ఒక చిలిపి కోరిక బయలుదేరింది ఆ రామచిలకను చూస్తూనే. అదేంటంటే ఆ అడవి ప్రాంతమంతటా సరదాగా విహరిద్దామన్న బుద్ధి పుట్టి పరకాయ ప్రవేశ విద్య ద్వారా తన దేహాన్ని వదిలిపెట్టి రామచిలుక దేహంలోనికి ప్రవేశించి ఎగురుకుంటూ వెళ్లిపోయాడు ఆ అడవిలో ఉన్న సుందర ప్రదేశాలన్నీ చూడడానికి. మంచినీళ్లు తెస్తున్న తిప్పడు చాటు నుంచి ఇదంతా చూశాడు. తాను రాజు కావాలన్న దుర్బుద్ధి తిప్పడికి బయలుదేరింది. తక్షణం వాడు విక్రమార్కుడి శరీరంలో తన ఆత్మను ప్రవేశపెట్టాడు. తన నిజదేహాన్ని అక్కడే కాల్చి భస్మం చేశాడు. ఆ భస్మాన్ని పట్టుకెళ్లి నదిలో కలిపేశాడు. విక్రమార్కుడిలా ఉజ్జయినికి తిరిగి వెళ్లాడు. 6 నెలల తరువాత తిరిగి రావాల్సిన మహారాజు వెళ్లిన మరునాడే తిరిగి వచ్చేసరికి భట్టీకి అనుమానం కలిగింది. భేతాళుడితో, "భేతాలా, అసలు ఏం జరిగిందో నీ దివ్యదృష్టితో విషయం గ్రహించి చెప్పవా" అని అడిగాడు. భేతాళుడు తన దివ్యదృష్టితో జరిగిన విషయమంతా గ్రహించి, "మహారాజా భట్టి, విక్రమార్క మహారాజు వినోదం కోసం చేసిన పని ఈ తిప్పడికి అవకాశంగా మారింది. 6 మాసాల అనంతరం రాజు తిరిగి రాగానే వీడి భరతం పడదాం. అంతవరకు ఏమీ తెలియనట్టే ఉందాం" అని చెప్పాడు భేతాళుడు.

0: సరేనని భేతాళుడు భట్టి మౌనం వహించి విక్రమార్కుడి శరీరంలో ప్రవేశించిన తిప్పడినే మహారాజుగా నమ్మినట్టు నటించారు. ఇక అడవిలో రామచిలకల కాసేపు విహరించి తిరిగి వచ్చిన విక్రమార్కుడికి తన శరీరం కనిపించలేదు. చుట్టుపక్కల వెతికాడు. ఆ ప్రదేశం దగ్గరలోనే శవాన్ని తగలేసిన ఆనవాళ్లు కనిపించేసరికి తిప్పడు చేసిన ద్రోహాన్ని గ్రహించాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఓ వేటగాడు అటువైపు వచ్చి అందమైన ఆ రామచిలుక మీద బల విసిరి పట్టుకున్నాడు. చిలుకని పంజరంలో బంధించి, ఆహా, బలే చిలుక దొరికింది ఈరోజు. చిలుక మాంసం తిని చాలా రోజులైంది. ఇవాళ దీన్ని వండుకు తినేస్తా. చాలా రుచికరంగా ఉంటుంది. ఈ చిలుక కూడా చాలా అందంగా పుష్టిగా ఉంది అని అన్నాడు. ఆ మాట విని చిలుక పకపకా నవ్వింది. నన్ను వండుకు తింటావా? నన్ను వండుకు తినేస్తే నీ దరిద్రం ఎలా తీరుతుంది చెప్పు అని అడిగింది. వేటగాడు ఉలిక్కి పడ్డాడు. అరే, నువ్వు మాట్లాడే చిలుకవా అని అడిగాడు. చిలుక నవ్వి, అవును, నేను మాట్లాడే చిలుకనే, అలాగే తెలివైన దాన్ని కూడా. నీ దరిద్రం తీరాలంటే నన్ను తీసుకెళ్లి నగరంలోని ఏ శ్రీమంతుడికో 1000 వరహాలకు అమ్ము. అప్పుడు నువ్వు జీవితాంతం సుఖంగా బ్రతకవచ్చు. నన్ను వండుకు తింటే ఏమొస్తుంది? ఒకరోజు ఆకలి తీరడం తప్ప అని సలహా ఇచ్చింది. వేటగాడికి ఆ సలహా నచ్చింది. చిలుకని తీసుకుని దూరంగా ఉన్న మరో రాజ్యానికి వెళ్లి ఒక పెద్ద రత్నాల వ్యాపారికి ఆ మాట్లాడే చిలుకను 1000 వరహాలకు అమ్మి ధనం తీసుకుని సంతోషంగా వెళ్లిపోయాడు. ఆ రత్నాల వ్యాపారి తన అంగడి ముందు పంజరంలో చిలుకను పెట్టి వ్రేలాడగట్టాడు. ఆ రామచిలుక దారిన పోయేవారందరినీ తన మధురమైన మాటలతో పలకరిస్తూ,
1: అయ్యలారా అమ్మలారా, అటూ ఇటూ దిక్కులు చూడకండి. విలువైన నాణ్యమైన రత్నాలు కావాలంటే మా అంగడికే రండి. మా దగ్గర అన్ని మేలుజాతి రత్నాలే లభిస్తాయి. రండి రండి
0: అంటూ జనాలని ఆకర్షిస్తూ ఉంది. ఆ రామచిలుక వల్ల ఆ వ్యాపారికి వ్యాపారం రోజురోజుకి పెరిగిపోసాగింది. మాట్లాడే రామచిలుకని సరదాగా చూద్దామని వచ్చిన వాళ్లు సైతం చిలుక పలుకులకి ముగ్ధులై ఏదో ఒకటి కొనకుండా వెళ్లేవారు కాదు. అలా అలా ఆ చిలుక గురించి రూపసుందరి అనే వేశ్యకు తెలిసింది. రూపసుందరి అందగత్య మాత్రమే కాదు, అత్యాశాపరురాలు కూడా. ఆ నగరపు రాజు, మంత్రి, రత్నాల వ్యాపారి ఆమె మోజులో పడి ఆమె మాటకు ఎదురు చెప్పకుండా ఉండసాగారు. రూపసుందరి కూడా మాటకారితనంతో ఆ ముగ్గుర్ని లోబరుచుకుని తానేం చేసినా చెల్లుతుందనే పొగరుతో ఊరంతా ఒక వార్తను చాటింపు వేయించింది. రూపసుందరి కలలోకి రాజు, మంత్రి, వ్యాపారి ఈ ముగ్గురు తప్ప వేరెవరైనా కలలోకొస్తే 1000 వరహాలు జరిమానా చెల్లించాలి. చెల్లించని వాళ్లకి గుండు కొట్టించి, సున్నం బొట్లు పెట్టించి, గాడిద మీద ఎక్కించి నగరమంతా ఊరేగించి రాజ్య బహిష్కరణ చేస్తారు అని. ఈ చాటింపు విన్న రాజు, మంత్రి, వ్యాపారి కూడా ఆ మాటలకు తానా తందానా అనడంతో ఇక రూపసుందరి ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. అలా గడుస్తూ ఉంది కాలం. ప్రజలంతా రూపసుందరిని ఆడిపోసుకోసాగారు. ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు రూపసుందరి కలలోకి వచ్చినట్లు రాజభటులు బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లారు. 1000 వరహాలు కట్టమన్నారు. అంతే, ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ,
2: అయ్యో, నా కర్మకాలి ఆ రూపసుందరి కలలోకి నేనే వెళ్లాలా? ఆ రూపసుందరి కన్ను నామీద పడిందా? ముక్కు మొహం తెలియని ఆ రూపసుందరి కలలో నేనెందుకు కనిపించానో? 1000 వరహాలు ఎందుకు జరిమానా కట్టాలో, ఎలా కట్టాలో నాకు తెలియదు.

0: లేదు. భార్య బిడ్డల్ని పోషించుకోవడానికే నానా గడ్డి కరుస్తున్న వాణ్ణి. 1000 వరహాలు, అమ్మో 1000 వరహాలు, ఎక్కడి నుంచి తేను దేవుడా
1: అని వాపోతూ అంగడి ముందు నుంచి వెళ్తుంటే, రామచిలుక అతడి ఆర్తిని విని అతన్ని పలకరించి, ఓ బాపడా, ఇలారా అసలు ఏం జరిగింది అని అడిగింది. ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. ఓస్, ఇంతేనా? 1000 వరహాలు నేను చెల్లిస్తా. ఈ మాట ఆ రూపసుందరికి చెప్పి ఆమెను ఇక్కడికి తీసుకురా అని చెప్పింది. సంతోషంతో ఆ బాపడు అలాగే చేశాడు. మాట్లాడే చిలుక తనకు ధనం చెల్లిస్తానన్న విషయం విన్న రూపసుందరి విస్తుబోయింది. ఆ తమాషా ఏమిటో చూడాలని చిలుక దగ్గరికి వడివడిగా బయలుదేరింది. ఈ వింత ఏమిటో చూద్దామని దేశ ప్రజలు కూడా తండోపతండాలుగా చిలుక వద్దకు వచ్చారు. రూపసుందరిని చూస్తూనే ఆ రామచిలుక, రావే రూపసుందరి, బ్రాహ్మణుడు నీకు ఇవ్వాల్సిన 1000 వరహాలు సిద్ధంగా ఉన్నాయి. ఇవిగో ఈ అద్దంలో కనిపిస్తున్నాయి కదా, తీసుకో అని చెప్పింది. రూపసుందరి అద్దంలోని ప్రతిబింబం వైపు, అద్దానికి ఎదురుగా పెట్టిన వరహాల వైపు మార్చి మార్చి చూస్తూ, నేనేమన్నా తెలివి తక్కువ దాన్ని అనుకున్నావా? అందుకే నీవు పక్షిలా ఉన్నావు, నేను మనిషిలా ఉన్నాను. అద్దంలో వరహాలు ఎలా చేతికి వస్తాయి అని అడిగింది కోపంగా. చిలుక నవ్వి, నీ కలలో కనిపించిన వాడు అద్దంలో కాక ఇంకెలా ఇస్తాడమ్మా అని పరిహసించింది. రామచిలుక మాట్లాడిన ఆ మాటలకు చుట్టూ ఉన్న ఆ దేశ ప్రజలు రూపవతికి ఆ రామచిలుక సరిగ్గా బుద్ధి చెప్పిందని నవ్వుకున్నారు. ఇదండి ఈనాటి భట్టి విక్రమార్క భేతాల కథలు ధారావాహిక కార్యక్రమం. వచ్చేవారం ఇదే సమయానికి మళ్లీ కలుసుకుందాం. అంతవరకు శ్రోతల వద్ద సెలవు తీసుకుంటోంది సృజనకుమారి భూమిరెడ్డి. నమస్తే. శ్రోతలు, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను తెలపాలి అనుకుంటే ప్రతి శనివారం 1:30 నుండి 2 గంటల వరకు కొనసాగే ప్రతిస్పందన కార్యక్రమానికి ఫోన్ చేసి తెలపవచ్చు. ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0852-2444-119, మరో నెంబర్ 0852-2444-197. ఆకాశవాణి కడప కేంద్ర ప్రసారాలపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలను ఉత్తరాల ద్వారా తెలియజేయాలి అనుకుంటే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కడప 516-001 ఈ చిరునామాకు కానీ, వాట్సాప్ ద్వారా తెలియజేయాలి అనుకుంటే 8562-2444-119 ఈ నెంబర్కు కానీ, మెయిల్స్ ద్వారా అయితే kadaparadio@gmail.com చిరునామాకు తెలపవచ్చు.
2: మీరింతవరకు భట్టి విక్రమార్క భేతాల కథలు ధారావాహిక విన్నారు. అందించిన వారు శ్రీమతి బి. సృజనకుమారి.

మీరు విన్న పాట శ్రీరామరాజ్యం చిత్రంలోనిది. కార్యక్రమంలో తర్వాత వంటా వార్పు వింటారు.

ఈనాటి వంటావార్పు కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. మనకి కమ్మని కూరలు ఎన్ని ఉన్నా రోటి పచ్చళ్ళు కారం పొడులతో తినే ఒక్క ముద్ద అన్నం ఎంతో తృప్తిని కలిగిస్తుంది కాదంటారా? మరి అలా నోరూరించే వెల్లుల్లి కారం, టొమాటో కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈనాటి వంటావార్పు కార్యక్రమంలో వినేద్దామా? ముందుగా వెల్లుల్లి కారం. తయారీకి కావలసిన పదార్థాలు: 1/4 కేజీ వెల్లుల్లి రెబ్బలు, పచ్చికారం 4 చెంచాలు, ఉప్పు సరిపడా, జీలకర్ర 4 చెంచాలు, నూనె తగినంత, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు. వెల్లుల్లి కారం తయారీ విధానం: ముందుగా వెల్లుల్లి రెబ్బలు పొట్టు వలచి శుభ్రం చేసుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, జీలకర్రను మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత వెడల్పాటి మందపు కడాయిని స్టవ్ మీద పెట్టి వేడయ్యాక నూనెను వేసుకుని, నూనె కాస్త కాగాక పోపు దినుసులను వేసి బాగా వేగనివ్వాలి. తరువాత మిక్సీలో బరకగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కడాయిలో వేసి నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వాలి. అంతే, ఎంతో గుమగుమలాడే ఘాటైన వెల్లుల్లి కారం సిద్ధమవుతుంది. వెల్లుల్లి కారం తయారీకి కావలసిన పదార్థాలు మరొకసారి: 1/4 కేజీ వెల్లుల్లి రెబ్బలు, పచ్చికారం 4 చెంచాలు, ఉప్పు సరిపడా, జీలకర్ర 4 చెంచాలు, నూనె తగినంత, పోపు దినుసులు 2 చెంచాలు. వంటావార్పు కార్యక్రమంలో 2వ వంటకం టొమాటో కొత్తిమీర పచ్చడి. మరి ఈ పచ్చడికి కావలసిన పదార్థాలేమిటో వినేద్దామా? టొమాటో కొత్తిమీర పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు: టొమాటోలు 6, కొత్తిమీర 1 కట్ట, పచ్చిమిర్చి 10, వెల్లుల్లి 10 రెబ్బలు, చింతపండు తగినంత, జీలకర్ర 4 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడా, నూనె తగినంత, పోపు దినుసులు 2 చెంచాలు. కొత్తిమీర టొమాటో పచ్చడి తయారీ విధానం: ముందుగా కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని టొమాటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు అన్ని వేసి మగ్గనివ్వాలి. అవి నూనెలో మగ్గిన తర్వాత చల్లార్చి మిక్సీ జార్లో బరకగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయి పెట్టి నూనెను వేసి వేడయ్యాక పోపు దినుసులను వేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక మనం బరకగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేడి నూనెలో వేసి నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. అంతే, ఎంతో గుమగుమలాడి టొమాటో కొత్తిమీర పచ్చడి సిద్ధమవుతుంది. ఈనాటి వంటావార్పు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చేవారం మరిన్ని కొత్త వంటలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మీరింతవరకు వంటావార్పు విన్నారు.

భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరు విన్న ఆ పాట ఆ చిత్రం కోసం చిత్ర, అభయ్ జోధ్పూర్, అంజన సౌమ్య, సాయి శివాని పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం మిక్కీ జేమేయర్.

0: చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక టీచర్ అంటే ఒక ప్రత్యేకమైన అభిప్రాయం. అది ఎవరైనా కానీ వాళ్ళు మా 1వ తరగతి టీచర్, మా 2వ తరగతి టీచర్ అంటే మనం చదువుకుంటున్న ప్రతి స్టేజ్ లో మన మీద ఒక ముద్ర ఉంటుంది. మా దగ్గర చదువుకున్న పిల్లలు ఆ కాలంలో 10th అయిన తర్వాత AAAT వెళ్ళడం, అప్పట్లో కడపరత్నాలు అని ఉండేవాళ్ళు, దానికి సెలెక్ట్ అవ్వడం, వాళ్ళు ఇప్పుడు మంచి స్థానాలలో ఉండడం, ఇలాంటివన్నీ చాలా గుర్తించుకోదగ్గ జ్ఞాపకాలు అన్నమాట.
1: ఈ నెల 5వ తేదీ శనివారం ఉదయం 7:15 కాంతి రేఖలు కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీమతి జి నిఖిత, సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. తప్పక వినండి గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం.
2: కార్యక్రమంలో తర్వాత ఆది చిత్రం నుండి పాటను విందాం.

మీరింతవరకు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం శ్రీ డి రవికుమార్ వారి బృందంచే నాదస్వరం వాయిద్యం వింటారు. ముందుగా గణనాయకం భజేహం రుద్రప్రియరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితార్ కృతి.

కార్యక్రమం తర్వాత నీ పాదమే గతి, నల్లిని కాంతి రాగం, రూపకతాళం, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ డి రవిశంకర్ వారి బృందంచే నాదస్వరం వాయిద్యం విన్నారు. సమయం 3 గంటలు దాటి 15 సెకన్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై తిరిగి 2వ ప్రసారం సాయంత్రం 5 గంటలకు చిత్రగీతాలతో ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎంపై సాయంకాల 2వ ప్రసారానికి స్వాగతం. సినీ గీతాల చిత్రసీమతో ఎప్పటిలాగే ఈనాటి ప్రసారాన్ని ప్రారంభిద్దాం.

చిత్రసీమల చివరగా అన్వేషణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన వేటూరు సాహిత్యాన్ని విందాం. సంగీతం ఇళయరాజా.

యువవాణి ఈనాటి యువవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. క్రీడావాణి కార్యక్రమం ముందుగా శ్రోతలందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. అలాగే ముఖ్యంగా ఈరోజు ఒక పండుగను జరుపుకుంటున్నామండి మనం. అదేంటంటే శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి ఈరోజున మనం జరుపుకుంటున్నాం. అసలు ఈ కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటాం, ఎలా జరుపుకుంటాం అనేది మనం ముందుగా ఈ కార్యక్రమంలో విందాం.

ఈ రోజున మనమందరం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న శ్రీకృష్ణాష్టమి పర్వదినం గురించి కొన్ని మాటలు మాట్లాడే అవకాశం నాకు లభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. శ్రీకృష్ణుడు భాద్రపద మాసంలోని కృష్ణపక్షల అష్టమి తిథి రోజున రోహిణి నక్షత్రంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజును కృష్ణాష్టమి, జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి, వసుదేవులకు జన్మించి గోకులంలో యశోదమ్మ అలాగే నందుడి ప్రేమలో పెరిగాడు. చిన్నతనంలోనే కృష్ణుడు తన చిలిపి చేష్టలతో అందరినీ ఆనందింపజేశాడు. వెన్న దొంగిలించడం, గోపికలతో ఆటలాడటం వంటి బాలలీలలు మనందరికీ ఎంతో ఇష్టం.

అయితే శ్రీకృష్ణుడు కేవలం చిలిపి బాలుడే కాదు, ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మాన్ని నాశనం చేయటానికి అవతరించిన మహానుభావుడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి భగవద్గీతను బోధించి కర్తవ్యాన్ని నిస్వార్థంగా చేయాలని ప్రపంచానికి గొప్ప సందేశాన్ని అందించారు. కర్మన్నే వాధికారస్తే మా ఫలేషు కదాచన అనే గీతవాక్యం మనకు ఫలితం గురించి ఆలోచించకుండా మన కర్తవ్యాన్ని నిజాయితీగా చేయాలని నేర్పుతుంది. శ్రీకృష్ణాష్టమి రోజున భక్తులు ఉపవాసాలు ఉండి శ్రీకృష్ణుని పూజిస్తారు. ఇళ్లను అందంగా అలంకరించి చిన్నపిల్లలను కృష్ణుడు, రాధ వేషధారణలో అలంకరిస్తారు. ఆలయాల్లో భజనలు, కీర్తనలు, అలాగే ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ పండగ మనకు ప్రేమ, ధర్మం, సత్యం, ధైర్యం, కర్తవ్య నిష్ట వంటి గొప్ప విలువలను నేర్పుతుంది. శ్రీకృష్ణుని బోధనలను మన జీవితంలో ఆచరించడం ద్వారా మంచి మనుషులుగా ఎదుగుతాము. ఈ పవిత్రమైన శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆనందం, ఆరోగ్యం, విజయాలు కలగాలని ఆ కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ నేను ప్రార్థిస్తున్నాను. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని పాట ఒక పాట విందాం ఇప్పుడు.

0: పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్ అయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది.
1: నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా, బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగి ఇస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
3: ఈరోజుటి కార్యక్రమంలో, క్రీడావాణి కార్యక్రమంలో వాలీబాల్ ఆట గురించి విషయాలు తెలుసుకుందాం. వాలీబాల్ ఒక ప్రసిద్ధమైన బహిరంగ జట్టు ఆట. ఈ ఆటను సాధారణంగా రెండు జట్లు ఆడతాయి. ప్రతి జట్టులో 6 ఆటగాళ్లు మైదానంలో ఉంటారు. మధ్యలో ఒక నెట్ ఉంటుంది. బంతిని నెట్టుకు అవతల ప్రత్యర్థి కోర్టులో పడేలా చేయడం ఈ ఆట యొక్క ప్రధాన లక్ష్యం. వాలీబాల్ ఆటలో సర్వీస్, పాస్, సెట్టింగ్, స్ట్రైక్, బ్లాక్ వంటి ముఖ్యమైన నైపుణ్యాలు ఉంటాయి. ఆటగాళ్ళ

మధ్య మంచి సమన్వయం, వేగం, చురుకుతనం అలాగే ఏకాగ్రత చాలా అవసరం. ఈ ఆట వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుంది. కాళ్ళు చేతులు బలపడటంతో పాటు వేగం, సమతుల్యత, ప్రతిస్పందన సామర్థ్యం మెరుగుపడతాయి. అంతేకాకుండా జట్టుగా కలిసి పనిచేయటం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలాగే క్రీడాస్ఫూర్తి అభివృద్ధి చెందుతాయి. వాలీబాల్ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది. అది విజయం ఒక్కరి వల్ల కాదు, అందరి సమిష్టి కృషి వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొని ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలి. ఆడుదాం, గెలుద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం.

వాలీబాల్కి ఒక చరిత్ర ఉంది. అదేంటంటే, వాలీబాల్ ఆటను విలియం జిమ్ మర్గాన్ 1895 అమెరికాలో రూపొందించారు. మొదట ఈ ఆటకు మింటో నెట్ అనే పేరు ఉండేది. తర్వాత దీనికి వాలీబాల్ అనే పేరు వచ్చింది. ఈ వాలీబాల్ ఆటలో ముఖ్యమైన నైపుణ్యాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే, ఆ నైపుణ్యాలు ఈ గేమ్లో ఎవరైతే ఆటగాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రదర్శించాలి. సర్వీస్, ఈ సర్వీస్ని ఆటను ప్రారంభించడానికి బంతిని ప్రత్యర్థి కోర్టులోకి పంపడం. పాస్, సహచరణ ఆటగాడికి బంతిని నియంత్రణతో అందించడం. సెట్, స్ట్రైక్ చేయడానికి సహచరుడికి బంతిని సరైన స్థానంలో ఉంచడం. స్ట్రైక్, బంతిని బలంగా ప్రత్యర్థి కోర్టులోకి కొట్టడం. బ్లాక్, ప్రత్యర్థి స్ట్రైక్ను నెట్ దగ్గర అడ్డుకోవటం. ఇక చివరిది డిఫెన్స్, ప్రత్యర్థి

దాడిని అడ్డుకొని బంతిని ఆటలో ఉంచటం. ముఖ్యంగా ఈ వాలీబాల్ ఆటలో వ్యక్తిగత ప్రతిభతో పాటు జట్టు సమన్వయం చాలా ముఖ్యమైనది. ప్రతి ఆటగాడు తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సహకరించుకుంటూ ఆడితేనే జట్టు విజయం సాధిస్తుంది.

0: అక్షర రూపం ఇచ్చి విజ్ఞానాన్ని అందించి సమాజంలో గౌరవంగా బతికేలా చేసే ఏకైక శిల్పి ఉపాధ్యాయుడు.
1: మనలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసాన్ని నింపి గమ్యం వైపు నడిపించే నిజమైన దిక్సూచి గురువు.
0: ఈ నెల 5వ తేదీ శనివారం ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురుదేవోభవ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీమతి జి నిఖిత, సమర్పణ శ్రీ ఎస్ రవికుమారెడ్డి. తప్పక వినండి గురుదేవోభవ ప్రత్యేక కార్యక్రమం.

వాలీబాల్ వల్ల ఈ ఆట వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటంటే, శారీరక దృఢత్వం పెరుగుతుంది, కండరాలు బలపడతాయి, వేగం చురుకుదనం పెరుగుతుంది, అలాగే ఏకాగ్రత మెరుగుపడుతుంది, శరీర సమతుల్యత పెరుగుతుంది, సహకార భావన, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి ఎంతగానో పెరుగుతాయి, ఒత్తిడి తగ్గి ఉల్లాసంగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ ఆటలో మనకు నేర్పే విలువలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే, వాలీబాల్ కేవలం గెలుపు కోసం ఆడే ఆట మాత్రం కాదు. ఇది మనకు క్రమశిక్షణ, సహనం, పట్టుదల, సమయపాలన, నాయకత్వం, జట్టు భావన వంటి మంచి లక్షణాలను నేర్పుతుంది. కొన్నిసార్లు మనం ఓడిపోవచ్చు, కానీ ఓటమి మనకు మరింత కష్టపడి ప్రయత్నించాలని నేర్పుతుంది. ఓటమి అంతం కాదు, విజయానికి అదొక తొలి మెట్టు. అందుకే విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమయం కేటాయించాలి. క్రీడలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం, క్రీడలే ఆరోగ్యానికి పునాది. ఆడుదాం, ఆరోగ్యంగా ఉందాం, జట్టుగా ముందుకు సాగుతాం, విజయాన్ని సాధిద్దాం. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మరొక చిత్రగీతం విందాం.

యువతకు వాలీబాల్ యొక్క ఆట యొక్క ప్రాముఖ్యత ఉంది. నేటి యువత మొబైల్ ఫోన్లు, టెలివిజన్, ఇంకా ఇతర సాంకేతిక పరికరాల వల్ల శారీరక కదలిక తగ్గిస్తున్నారు. ఇటువంటి సమయంలో వాలీబాల్ ఆట వంటి ఆటల్లో పాల్గొనడం ద్వారా శారీరకంగా చురుగ్గా, మానసికంగా ఉల్లాసంగా ఉండవచ్చు. క్రీడలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి చెడు అలవాట్లకు దూరంగా ఉండేందుకు కూడా సహాయపడతాయి. క్రీడారంగంలో ప్రతిభ చూపటం ద్వారా భవిష్యత్తులో మంచి అవకాశాలను కూడా పొందవచ్చు. ప్రతి ఆటలో గెలుపు ఓటమి సహజం. గెలిచినప్పుడు వినయంగా ఉండాలి, ఓడినప్పుడు నిరుత్సాహపడకూడదు. మన తప్పులను గుర్తించి మరింత కష్టపడి తదుపరి విజయానికి ప్రయత్నించాలి. నిజమైన క్రీడాకారుడు ఎల్లప్పుడూ క్రీడాస్ఫూర్తితో ఉండాలి. వాలీబాల్ ఒక వినోదాత్మకమైన ఆట మాత్రమే కాదు, అది ఆరోగ్యం, క్రమశిక్షణ, సహకారం, ఇంకా పట్టుదల నేర్పే గొప్ప క్రీడ. ఒకరి ప్రతిభ జట్టును బలపరుస్తుంది, అందరి ఐక్యత జట్టును గెలిపిస్తుంది. అందరం క్రీడల్లో పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. జట్టు భావనతో కలిసి ముందుకు సాగుదాం. గెలుపు కోసం కష్టపడదాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుందాం. క్రీడిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. కలిసి ఆడుదాం, కలిసి గెలుద్దాం.

వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రభుత్వ అలాగే ప్రైవేట్ ఐటీఐలలో మిగిలి ఉన్న సీట్లకై దరఖాస్తుల స్వీకరణ గడువు 7వ తేదీ సెప్టెంబర్ 2026 మధ్యాహ్నం 1 గంట వరకు కలదు. స్థానిక కడపలోని ప్రభుత్వ ఐటీఐ మైనారిటీలో 2026 నుండి 2027 విద్యా సంవత్సరానికి మోటార్ మెకానిక్ వెహికల్ కంప్యూటర్ వెల్డింగ్ అలాగే ఫిట్టర్ ట్రేడులలో మిగిలి ఉన్న సీట్లకు ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు 2026 సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోగా ఆన్లైన్ ద్వారా https://itiadmissions.ap.gov.in రిజిస్టర్ చేసుకుని తప్పక వెరిఫై చేసుకోవాలను. శిక్షణా కాలం పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రాంగణ ఎంపికల ద్వారా వివిధ పారిశ్రమాలలో ఉద్యోగ అవకాశం కల్పించబడును. అభ్యర్థులు 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినా, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్, ఆపై విద్యార్హత కలిగిన వారు ఐటీఐలో చేరుటకు అర్హులు. అభ్యర్థులు తాము చేరదలుచుకున్న ఐటీఐలను సంప్రదించి నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకుని వెరిఫై చేయించుకోగలరు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ సమయమును 10వ తరగతి మార్కుల జాబితా, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఫోటో, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తీసుకుని తమకు దగ్గరలోని ఐటీఐలను సంప్రదించగలరు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు, రిజిస్ట్రేషన్ అలాగే వెరిఫై చేయించుకున్న అభ్యర్థులు సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1 గంటలకు తాము చేరదలుచుకున్న ఐటీఐల వద్ద అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని అడ్మిషన్ కౌన్సిలింగ్కై హాజరు కావాలను. వివరాలకు ఫోన్ నెంబర్స్ 9949805688, మరో నెంబర్ 9642637455, ఇంకో నెంబర్ 7330965183 ఈ నెంబర్లను సంప్రదించగలరు.

ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం విందాం. పోస్టల్ సర్క్యులర్లో గ్రామీణ డాక్ సేవకు పోస్టులు దరఖాస్తులు కోరుతోంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టుల సర్క్యులర్లో గ్రామీణ డాక్ సేవక్, జీడిఎస్ బ్రాంచ్ పోస్టులు మాస్టర్, బీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్, ఏబీపీఎం ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీనికి అర్హత వచ్చేసి 10వ తరగతి ఉత్తీర్ణులు అవ్వాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారు తెలుగు సబ్జెక్ట్ 10వ తరగతి వరకు చదవటం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి. వయస్సు వచ్చేసి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీనిని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్ 31/8/2026 నుంచి 19/9/2026 వరకు టైం ఉంది. ఆన్లైన్ దరఖాస్తులతో పాటు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 2వ తేదీ 9వ నెల 2026 నుంచి 21వ తేదీ 9వ నెల 2026

26 వరకు ఉంది. దరఖాస్తు సవరణ తేదీలు 23/9/2026 నుంచి 24/9/2026 వరకు సవరణకు టైం ఉంది. మరిన్ని వివరాలకై వెబ్సైట్ చిరునామా https://indiapost.gov.in. వెబ్సైట్ చిరునామా మరోసారి https://indiapost.gov.in.

ఇంతవరకు క్రీడావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో క్రీడావాణి కార్యక్రమం ముగిస్తున్నానండి. నమస్తే అందరికీ. నా పేరు శ్రీలత. నమస్తే.

యువవాణి యువతి యువకుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 5:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

మట్టిని కూడా బంగారంగా మార్చగల శక్తి గురువుకు ఉంది. మన జీవితాలను తీర్చిదిద్దే శిల్పి గురువు. గురువే మనకు ప్రత్యక్ష దైవం. ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో పల్లె ప్రాంతాల్లో 6:30 శ్రీమతి ఎం లక్ష్మీదేవి గారు పడిన జానపద గీతాలు వినవచ్చు. అనంతరం వ్యవసాయ సూచనలు 6:50 విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతాయి. పంట సీమలో 7:15 ఖరీఫ్ కాలంలో నూనెగింజల సాగు, సమగ్ర ఎరువుల యాజమాన్యం, ఈ అంశం గురించి అనంతపురం జిల్లా రెడ్డిపల్లి శాస్త్రవేత్త డాక్టర్ వి శివజ్యోతి గారి ప్రసంగం. అనంతరం రైతులకు సూచనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో వికసిత్ భారత్ 7:45 ప్రసారమవుతుంది. 8:00 చిత్రసీమ, తెలుగులో జాతీయ వార్తలు 8:30 వినవచ్చు. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ వార్తా ప్రసారాలన్నీ ఢిల్లీ కేంద్ర సమర్పణలో వెలువడతాయి. ఈ రాత్రి 10:00 సిహెచ్ కృష్ణమాధవి గారిచే శ్రీకృష్ణ జననం హరికథ వింటారు. వయలిన్ సహకారం శ్రీ వి రెడ్డిరాజ, మృదంగ సహకారం శ్రీ కేపీ శ్రీనివాసన్. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 భక్తి రంజనులు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వింటారు. సూక్తి రత్నవళిలో 6:30 శ్రీమతి జి సావిత్రి యాదవ్ గారు అందించే సూక్తులు వినవచ్చు. 7:00 ప్రసార విశేషాలు కాంతిరేఖల్లో రేపు ఉదయం. 7:15 చరిత్రలో ఈరోజు సమాచార వేదిక. అనంతరం జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా గురుదేవోభవ ప్రత్యేక కార్యక్రమం వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి జి నిఖిత, సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. ఆ తరువాత అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం సందర్భంగా శ్రీమతి శైలజకుమారి గారు అందించే వివరాలు వింటారు. చివరగా ఆరోగ్య సౌభాగ్యములు, పిల్లల్లో పోషకాహార ఆవశ్యకత గురించి డాక్టర్ డి శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇవి రేపటి కాంతిరేఖల్లోని అంశాలు. జిల్లా సమాచార లేఖ 8:30 వినవచ్చు. 8:35 చిత్రమంజరి, 9:00 హలో అభిరుచి ఉంటుంది. రేపు ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో వసుదైక కుటుంబం ప్రసారమవుతుంది. 10:15 వాట్సాప్ల ద్వారా శ్రోతలు కూరిన సినీ గీతల మనోరంజనం ఉంటుంది.

11 గంటలకు మరియు 12 గంటల 5 నిమిషాలకు, అలాగే 2 గంటల 15 నిమిషాలకు చిత్రసీమ. హిందీ చిత్రగీతల ఫిల్మీ గానీ 11 గంటల 30 నిమిషాలకు వినవచ్చు. రేపు మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు ఉత్తరాల ద్వారా శ్రోతలు కొనిన సినీ గీతల మనోరంజనం ఉంటుంది. మహిళా భారతిలో రేపు మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు గత వారం ప్రసారమైన మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు ప్రత్యక్షంగా మీ అభిప్రాయాలను మాతో పంచుకునే మహిళా ప్రతిస్పందన కార్యక్రమం ఉంటుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్లు 0856224119, మరో నెంబర్ 2441197. రేపు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు హిందుస్థానీ సంగీతం కార్యక్రమంలో శ్రీ ఇర్షద్ ఖాన్ గారిచే సితార్ వాద్యం ప్రసారమవుతుంది. రేపు సాయంత్రం ప్రసారం 5 గంటలకు సినీ గీతాలతో ప్రారంభమవుతుంది. 5 గంటల 15 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో లూయిస్ పాచర్ రూపకం వింటారు. రేపు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు పల్లె ప్రాంతాల్లో బాలనగమ్మ రంగస్థల పద్య నాటకం నుండి కార్యవర్ధి రాజు పాత్రలో శ్రీ డి సుబ్బారావు పాడిన రంగస్థల పద్యాలు వినవచ్చు. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి 7 గంటల 15 నిమిషాలకు రేపు సాయంత్రం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఈ పూట రేపు ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6 గంటల 5 నిమిషాలు, ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడని

0: ఈ రోజు విడుదల చేసింది. వార్తల వివరాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి అవతార విశిష్టత, ఆయన బోధనల గొప్పతనాన్ని గుర్తు చేశారు. ప్రపంచ మానవాళికి మార్గదర్శకంగా నిలిచే భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడని కొనియాడారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసిన బోధనలు నేటికీ సమాజానికి, ప్రతి వ్యక్తి జీవితానికి ఎంతో విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీకృష్ణుడి అవతారం మానవాళికి ధర్మం, కర్తవ్యం, సత్యం, న్యాయం, భక్తి, జ్ఞానం వంటి విలువలను బోధించిందని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ బి అశోక్తో కలిసి కేంద్ర మంత్రి ఈ రోజు పర్యటించారు. కంచిలి మండలంలో 1,31,00,000 రూపాయలతో నిర్మించిన 2 రహదారులను ప్రారంభించి, ఇచ్చాపురంలో 2,29,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు, ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 6,00,000 రూపాయలతో నిర్మించనున్న రోడ్ అండర్ బ్రిడ్జ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా పూర్తి స్థాయి అభివృద్దికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
1: మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకి రోడ్లు వేశాం. ఇచ్చాపురంలో ఒక బ్రహ్మాండమైన 3 కోర్ట్స్ తో ఉన్నటువంటి బ్యాడ్మింటన్ కోర్టు, ఒక జిమ్ ఫెసిలిటీ, ఒక అథ్లెటిక్ ట్రాక్, అలాగే చుట్టూ మనం ఒక వాకింగ్ ట్రాక్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే పద్ధతిలో దానికి కూడా ఈ రోజు శంకుస్థాపన చేశాం. యువత ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం అనుకున్నటువంటి అభివృద్ధి మనం సాధించగలం. అందుకనే స్పోర్ట్స్ మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వాలు చేయాలి, సమాజం చేయాలి, తల్లిదండ్రులు చేయాలి, స్కూల్లో చేయాలి, కేంద్ర సంస్థలు అనేకవి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో నిధులు కూడా మనం తీసుకొని వస్తున్నాం. అయితే ప్రధానమైన ఎజెండా మన శ్రీకాకుళం జిల్లాకి ఉద్యోగాలు, కంపెనీలు, పెట్టుబడులు మనం తీసుకొని రావాలి.
0: ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. రాష్ట వ్యాప్తంగా 173 మందిని రాష్ట స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ గుర్తించింది. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరికి అవార్డులు ప్రదానం చేయనుంది. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరిని సత్కరిస్తారు. పాఠశాల విద్యలో 79 మంది, ఇంటర్ విద్యలో 24 మంది, సాంకేతిక విద్యలో 14 మంది, ఉన్నత విద్యలో 56 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి ప్రశంసాపత్రంతో పాటు 20,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. యువత వినూత్న ఆలోచనలు, ప్రతిభకు వేదిక కల్పించే ఉద్దేశంతో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 కార్యక్రమం ఉద్దేశమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మై భారత్ ఆంధ్రప్రదేశ్ సంచాలకులు కె వెంకట్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని పీఐబి కార్యాలయంలో ఈ రోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రూపొందించిన ఈ కార్యక్రమంలో 15 నుంచి 29 సంవత్సరాలలోపు యువతీ యువకులను భాగస్వామ్యం చేస్తున్నామని స్పష్టం చేశారు. జానపద గీతం, నృత్యం, ఉపన్యాసం, పెయింటింగ్, కవిత్వం వంటి అంశాల్లో జిల్లా, రాష్ట స్థాయిలో పోటీలను నిర్వహించి జాతీయ స్థాయి పోటీలకు పంపుతామన్నారు. ఈ విజేత బృందాలు వారి ఆవిష్కరణల ప్రతిపాదిత నివేదికలను నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేసే అద్భుత అవకాశం కల్పించనున్నామని ఆయన వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ రోజే ప్రతిపాదనలను పంపాల్సిందిగా కార్పొరేషన్లను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి 11వ తేదీ వరకు 7 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఈ నెల 12వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి వచ్చే తుది ప్రతిపాదనలను పురపాలక శాఖ డైరెక్టరేట్కు సమర్పించనున్నారు. 13వ తేదీన డీలిమిటేషన్ వార్డులను ప్రకటిస్తారు. 14వ తేదీన ఏపీ గెజిట్లో వార్డుల డీలిమిటేషన్ ప్రకటన రానుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వార్డుల నిర్ణయం జరగనుంది. ఈ మేరకు జీవీఎంసీ విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపూర్, ఒంగోలు, చిత్తూరు, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆరోగ్యవంతమైన తరానికి బలమైన పునాది కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం.

0: పోషణ్ 2.0 పోషణ్ అభియాన్ విశేష ఫలితాలనిస్తోంది. పిల్లలు, గర్భిణీలు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పోషణ్ అభియాన్ పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లబ్దిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1484 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలతో పాటు 62,909 మంది లబ్ది పొందుతున్నారు. ఈ పథకం ద్వారా అందుతున్న నాణ్యమైన ఆహారం కారణంగా ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిచ్చానని అమలాపురం మున్సిపల్ కాలనీకి చెందిన బి దివ్య తెలియజేస్తూ,
1: అంగన్వాడీలో ప్రతి ఒక్క సరుకులు తీసుకుంటాను. 3 కేజీల రైస్, 1 కేజీ కందిపప్పు, 1/2 కిలో చిక్కి, రాగి పిండి, గుడ్లు, 5 లీటర్లు పాలు ఇస్తారు. ఇవి నేను ఇంటికాడ ఉపయోగించుకుంటాను. మా బాబు కూడా పెడతాను. ఇవన్నీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కానివ్వండి, బాలింద్రాలకు ఉన్న వరకు ప్రతి ఒక్క సరుకులు కరెక్ట్గా ఇస్తారు, కరెక్ట్గా తీసుకుంటాను. పిల్లలకి బాగా ఫుడ్ పెడతారు, బాగా ఆడిపిస్తారు, బాగా యాక్టివిటీస్ చేపించడంలో బాగా చెప్తారు. ఇవన్నీ కరెక్ట్గా చేస్తారు. తీసుకోవడం వల్ల నాకు హెల్త్ బాగుంది. నార్మల్ డెలివరీ అయినాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియానామలో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్త ఆంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం 4 శుక్రవారం సందర్భంగా శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో చంద్రవతి కళ్యాణ మండపంలో ఉచితంగా ఈ వ్రతాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 1,700 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు చెందిన 1,233 మంది చెంచు గిరిజన భక్తులకు ప్రత్యేక అవకాశం కల్పించారు. వ్రతం అనంతరం భక్తులకు శ్రీశైల స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. పూలు, గాజులు, కంకణాలు, తులసి మొక్క, శ్రీశైల ప్రభ మాసపత్రిక, ప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలను అందజేశారు. విశాఖపట్నం జిల్లా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను రేపు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించనున్నామని డీఈఓ ఎన్ ప్రేమకుమార్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో 80 మంది ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందజేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా విద్యా బోధనలో విశిష్ట సేవలందించిన 100 మంది ఉపాధ్యాయులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ఎంపిక చేసినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక, సామాజిక పరంగా ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన నిలిపేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. అమరావతిలోని ఆయన ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాజెక్టుల పనులను అత్యంత వేగవంతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట ఉత్తమ ఉపాధ్యాయులు 2026 జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. देशेन लब्धः प्रथमः उपभूसमकालिक भू अवलोकन उपग्रहः. सफल प्रक्षेपणं भारतस्य अन्तरिक्षक्षेत्रस्य संवर्धमान सामर्थ्यस्य प्रतीकभूतमस्तीति प्रधानमंत्री नरेन्द्र मोदी प्रख्यापितवान्. न्यायप्रदान प्रक्रियां विवाद समाधानं चाधिकृत्य समसामयिक विषयेषु विचार विमर्शार्थं नवदिल्ल्यां वीक्ष मुख्य न्यायाधीश मञ्चः समारब्धः. नेपाल जलौघे विलुप्तानां परिजनेभ्यः केन्द्रसर्वकारेण डीएनए परीक्षण सौविध्यं प्रकल्पितम्. विनाशकारी जलाप्लावेन मृतानां संख्या 2012

శతం సముపగత. కృత్ స్నేహి దేశే అపార శ్రద్ధయా జన్మాష్టమీ పర్వ సమనుష్ఠీయతే. అపి చ శ్వహయావత్ మధ్యప్రదేశే అతివృష్టేహే భారత ఋతు విభాగేన పూర్వానుమానం ప్రకటితం. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూసమకాలిక కక్ష్యాయాః భారతస్య సర్వప్రథమేన చిత్రణ ఉపగ్రహేణ EOS-05 ఇత్యనేన సాకం GSLV-F17 ప్రక్షేపణయానస్య సఫల ప్రక్షేపణం భూరిశః అభినందితవాన్. సామాజిక సంచారపటలె ఏకస్మిన్ సందేశె శ్రీమోదీ న్యవేదయత్ యత్ సఫలమిదం ప్రక్షేపణం భారతస్య అంతరిక్షక్షేత్రస్య ఉత్కృష్టతాయాః నూతనోన్మేషస్య ప్రవర్ధమాన సామర్థ్యస్య చ సాక్షాత్ ప్రతిబింబః వర్తతే. సహ ఏతాం ఇస్రో సంస్థాయాః కాచిత్ విశిష్టా ఉపలబ్ధిః అథ చ రాష్ట్రస్య కృతే గౌరవాస్పదం క్షణం ఉదఘోషయత్. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనేన అద్య ప్రాతఃకాలే ఆంధ్రప్రదేశస్య శ్రీహరికోటాస్థితాత్ సతీశ ధవన్ అంతరిక్ష కేంద్రాత్ GSLV-F17 అంతరిక్షయానేన EOS-05 ఇతి భూ అవలోకన ఉపగ్రహ గగనే సాఫల్యేన ప్రక్షిప్తః. ఇస్రో సంఘటనస్య అధ్యక్షః వి నారాయణన్ ఇత్యషః ప్రత్యపాదయత్ యత్ అభియానమిదం భారతస్య భూ అవలోకన సామర్థ్యం సుదృఢీకరిష్యతి అథ చ ఏతత్ సంబద్ధానాం సేవానాం ప్రధాన ప్రక్రియాం సమేధిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటలీ దేశస్య ప్రధానమంత్రిణే జార్జియా మెలోని ఇత్యస్యై యుద్ధాత్ పరం ఇటలీ దేశస్య ఇతిహాసే నైరంతర్యేణ దీర్ఘతమకాలం యావత్ ప్రధానమంత్రి పదమలంకరణాయ శుభాశంసాః సమర్పితవాన్. సామాజిక సంచారపటలీయ సందేశే శ్రీమోదీ ప్రతిపాదితవాన్ యదియం ఐతిహాసికీ ఉపలబ్ధిః తస్యాః కుశల నేతృత్వే ఇటలీ జనగణస్య అగాధ విశ్వాసస్య ప్రత్యయస్య చ సాక్షాత్ ప్రతిఫలనం వర్తతే. ప్రధానమంత్రిణా విశేషతయా ప్రతిపాదితం యత్ మెలోని వర్యాయాః ప్రగాఢ మైత్రీ భారత ఇటలీ విశేష సామరిక సహభాగితాయాః సంవర్ధనే సుదృఢీకరణే చ ప్రముఖా హేతుభూతా సిద్ధా. శ్రీమోదీ అగ్రేపి న్యవేదయత్ యత్ ఉభయోః దేశయోః ప్రజానాం సమృద్ధాభ్యుదయాయ ఘనిష్ట సహయోగం సాతత్యేన అగ్రే నేతుం సహ సోత్కంఠం ప్రతీక్షతే. సహ ఆగామి వర్షేషు జార్జియా మెలోని మహోదయాయాః నిరంతర సాఫల్యాయ యశసే చ మంగళ కామనాః ప్రాస్తౌత్. నవదిల్ల్యామద్యారభ్య బ్రీక్స్ ముఖ్య న్యాయాధీశ మంచః ఆరబ్ధః యత్ర బ్రీక్స్ సదస్య రాష్ట్రేభ్యః సహయోగి దేశేభ్యశ్చ ముఖ్యాః న్యాయాధీశాః సర్వోచ్చ న్యాయాలయేభ్యః అధ్యక్షాః వరిష్ఠ న్యాయిక ప్రతినిధయశ్చ ఏకత్ర సమాగతాః. భారతస్య సర్వోచ్చ న్యాయాలయః అస్య మంచస్య ఆతిథ్యం నిర్వహతి. ఉద్ఘాటనావసరె భారతస్య ప్రధాన న్యాయాధీశః న్యాయమూర్తిః సూర్యకాంతః రూస్ చీన్ మిస్ర ఇండోనేషియా సంయుక్త అరబ్ అమీరాత్ బెలారూస్ కజాకిస్తాన్ దక్షిణ ఆఫ్రికా ఇరాన్ ఉజ్బెకిస్తాన్ దేశానాం న్యాయిక శిష్టమండలానాం ప్రముఖైః సహ ద్విపక్షీయ మంత్రణామాచరిష్యతి. ఏతాసు మంత్రణాసు పరస్పర న్యాయిక హిత విషయేషు ప్రత్యక్ష సంవాదః భవిష్యతి. ఏన సంబద్ధ న్యాయపాలికానాం మధ్యే సహభాగితా సహయోగశ్చ భృశం సమేధిష్యతే. అయం త్రిదివసీయః మంచః ప్రతిభాగి న్యాయపాలికాభ్యః న్యాయప్రదాన ప్రక్రియాం అంతారాష్ట్రియ వివాద సమాధానం ప్రౌద్యోగికీం సతతోన్ముఖ వికాసం చాధీకృత్య సమసామయిక విషయేషు విచార విమర్శార్థం అథ చ న్యాయిక నేతృణాం మధ్యే దృష్టికోణ వినిమయార్థమేకాం దృఢాం పీఠికాం ఉపస్థాపయతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. నేపాలదేశ సంజాతేన ఆకస్మిక జలాప్లావేన భారతాత్ ఏ నాగరికాః విలుప్తాః తేషాం సాక్షాత్ జైవిక సంబంధినాం డిఎన్ఏ రూపరేఖా నిర్ధారణాయ గృహమంత్రాలయేన కేంద్రీయ న్యాయాలయ

0: న్యాయాలయిక విజ్ఞాన ప్రయోగశాలానాం, రాజ్య న్యాయాలయిక విజ్ఞాన ప్రయోగశాలానాం అథ చ రాష్ట్రీయ న్యాయాలయిక విజ్ఞాన విశ్వవిద్యాలయస్య ప్రయోగశాలానాం సేవాః ప్రాపయిష్యంతే. విదేశమంత్రాలయేన విజ్ఞాపితం యత్ భారతే నివసంతః సాక్షాత్ రక్తసంబంధినః పరిజనాః నిర్దిష్టేషు కేంద్రేషు స్వకీయాన్ జైవిక ప్రారూపాన్ సమర్ప్య డిఎన్ఎ ప్రొఫైల్ నిర్మాణం కారయితుం శక్నువంతి. నేపాల ఆరక్షిదళస్య పరామర్శానుసారం నిరుద్దిష్ట జనానాం ప్రత్యభిజ్ఞానార్థం నేపాల ప్రశాసన నిర్దిష్ట తాంత్రిక మాపదండాననుసృత్య ఆటోసోమల్ ఎస్టీఆర్ డిఎన్ఎ పరీక్షణం విధాస్యతే. అస్మిన్ సందర్భే సహాయతాయై నేపాల పక్షతః 9841161095 ఇతి సహాయతా దూరవాణి సంఖ్యా అపి ప్రసారితా వర్తతే. నేపాల తిబ్బత సీమవర్తి క్షేత్రేషు సంజాతేన ప్రళయంకరేణ ఆకస్మిక జలాప్లావేన మృతానాం సంఖ్యా సంప్రతి 82% యావత్ సముపగతా. నేపాల ఆరక్షిదళేన ప్రదత్తానుసారం సర్వాధిక ప్రాణహానిః చితవన్ మండలే పంజీకృతా, యత్ర 61300 జనాః మృతాః. తదను పూర్వ నవలపరాసి మండలే 18200 జనాః మృతాః. కాఠమాండు స్థితేషు చికిత్సాలయేషు ఉపచార నిరతౌ ప్రాణత్యాగం కృతవంతౌ. అత్రాంతరే భారత సర్వకారేణ జలౌఘ ప్రభావితేషు క్షేత్రేషు ప్రచలత్సు రక్షణ కార్యేషు సహాయతాయై సహాయతా సామగ్రిమాదాయ అపరం విమానద్వయం నేపాలం ప్రతి ప్రేషితం. భగవతః శ్రీకృష్ణస్య జన్మోత్సవోపలక్ష్యే జన్మాష్టమీ పర్వ అద్య సంపూర్ణే దేశే ధార్మికోల్లాసేన ఆచర్యతే. అత్రావసరే భక్తాః ఉపవాసం కుర్వంతి, అనుష్ఠానం విదధతి, మందిరేషు చ గచ్చంతి. కృష్ణేన సంబద్ధాని మధురాణి అన్యాని ఖాద్యాని చ నిర్మీయ భగవతే కృష్ణాయ సమర్పయంతి. భక్తిగీతాని సంకీర్తనాని చ ఆదినాదారభ్య ప్రాయః రాత్రి పర్యంతం చ గాయంతి. అత్రావసరే రాష్ట్రపతి పదాసీన ద్రౌపది ముర్ముహు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చ జన్మాష్టమీ పర్వణః శుభాశయాః ప్రేషితవంతౌ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముహు, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వర్యః, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చ జన్మాష్టమీ పర్వణి శుభాశయాః ప్రేషితవంతః. సామాజికాంతర్జాలీయే పటలే రాష్ట్రపతి ముర్ముహు అవదత్ యత్ భగవతః శ్రీకృష్ణస్య జీవనకథాః సందేశాశ్చ భారతీయ సంస్కృతౌ దర్శనశాస్త్రే చ ప్రాణశక్తిం ప్రసారయంతి. సా సర్వేభ్యః భగవతః శ్రీకృష్ణస్య ఆదర్శాన్ స్వీకృత్య సర్వసమావేశకం వికసిత భారతం నిర్మాతుం నిరంతరం కార్యం కర్తుం ఆగ్రహం అకరోత్. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వర్యః అవదతి యత్ భగవతః శ్రీకృష్ణస్య సందేశాః సత్యస్య ధర్మస్య కర్తవ్యస్య సద్గుణస్య చ మార్గేణ గంతుం మానవతాయై ప్రేరయంతి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఉక్తం యత్ భగవతః శ్రీకృష్ణస్య దివ్య సందేశేషు నిస్వార్థ సేవా భావస్య గహన ప్రేరణా నిహితా అస్తి. ఐఎండీ ఇతి భారత ఋతు విభాగేన మధ్యప్రదేశే శ్వః యావత్ ప్రచండ వృష్ట్యై నారంగవర్ణీయా పూర్వ సంచేతనా ప్రదత్తా అస్తి. హర్యాణాయాం చండీగఢే, హిమాచల ప్రదేశే, ఉత్తరాఖండే, పశ్చిమి ఉత్తర ప్రదేశే, బిహారే, ఝార్ఖండే, దేశస్య పూర్వోత్తర భాగేషు చ అద్య ప్రచండ వృష్టిః భవితుమర్హతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈనాటి పల్లె ప్రాంతాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఎం లక్ష్మీదేవి గారు పడిన జానపద గీతాలు విందాం.

ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో.

యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. సాధారణంగా పత్తి విత్తన 50 నుండి 60 రోజుల వరకు రసం పీల్చే పురుగులైన పేనుబంక, పచ్చదోమ, తామర పురుగులు ఆశిస్తాయి. అలాగే పైరు గూడ, పూత, పిండ, కాయల మీద కూడా పొగాకు లద్ద పురుగులు ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తున్నాయి. రసం పీల్చే పురుగుల్లో పేనుబంక ఆశించిన మొక్కలు 10 నుండి 20%, పచ్చదోమలు ఆకుకు 2, తెల్లదోమ తల్లి పురుగులు ఆకుకు 6, పిల్ల పురుగులు 1/20, తామర పురుగు తల్లి పురుగులు ఆకుకు 10 ఉన్నట్లయితే గనక వీటి వల్ల పంటకి నష్టపరిమితి స్థాయిగా మనం గమనించి నివారణ చర్యల్ని చేపట్టాలి. పత్తిలో రసం పీల్చే పురుగుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే పచ్చదోమను తట్టుకునే రకాలను సాగు చేయాలి. కిలో విత్తనానికి 9 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600 FS లేదా తగినంత జిగురు కలిపిన 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ 600 FS లేదా 5 గ్రాముల థయోమిథాక్సామ్ 70 WS తో విత్తన శుద్ది చేసి విత్తినట్టయితే 30 రోజుల వరకు రసం పీల్చే పురుగుల్ని నివారించవచ్చు. కిలో విత్తనానికి 40 నుండి 50 గ్రాముల కార్బోసల్ఫాన్ 25 DS తో శుద్ది చేసి విత్తితే 30 రోజుల వరకు రసం పీల్చే పురుగుల నుండి రక్షణ ఉంటుంది. మోనోక్రోటోఫాస్ మరియు నీరు 1:4 నిష్పత్తిలో లేదా ఇమిడాక్లోప్రిడ్ 200 SL నీరు 1:20 నిష్పత్తిలో మొక్క లేత కాండానికి బ్రష్ తో పూసినట్టయితే రసం పీల్చే పురుగుల్ని అదుపులో ఉంచవచ్చు. ఈ పద్ధతి వల్ల పురుగుమందు ఖర్చు తగ్గడమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని కూడా మనం నివారించవచ్చు. చివరిగా అవసరాన్ని బట్టి లీటర్ నీటికి ఇమిడాక్లోప్రిడ్ 200 SL 0.4 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా ఎస్ఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా 5% వేపగింజల కషాయం లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైపెన్థిరాన్ 1.25 గ్రాములు లేదా ఫ్లోనికామిడ్ 0.3 గ్రాములు ఈ మోతాదులో మనం 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ది చేసిన విత్తనాలను విత్తడానికి ముందు నీళ్లలో నానబెట్టకూడదు. రసం పీల్చే పురుగుల నివారణకి తొలి దశలో ఎక్కువసార్లు పురుగు మందుల్ని పిచికారీ చేయకూడదు. తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే పసుపు రంగు డబ్బాలకు జిగురు పూసి ఉంచితే తెల్లదోమలు ఆకర్షించబడి జిగురుకు అతుక్కుంటాయి. తెల్లదోమ ఆశించినప్పుడు పైరిథ్రాయిడ్ మందుల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలి. తెల్లదోమను అదుపులో ఉంచడానికి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ట్రైజోఫాస్ లేదా ప్రొఫెనోఫాస్ మరియు 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి ఆకుల అడుగుభాగం కూడా బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. డైపెన్థురాన్ పచ్చదోమ మరియు తెల్లదోమల్ని అదుపులో ఉంచుతుంది. ఎర్రనల్లిని అదుపులో ఉంచడానికి లీటర్ నీటికి 3 గ్రాముల నీళ్లలో కరిగే గంధకం లేదా 5 మిల్లీలీటర్ల డైకోఫాల్ కలిపి పిచికారీ చేయాలి. మొదటి 60 రోజుల వరకు నికోటినాయిడ్ తరగతికి చెందిన మందులైనటువంటి ఇమిడాక్లోప్రిడ్ ఎసిటామిప్రిడ్ లేదా థయోమిథాక్సామ్ మందుల్ని పంట మీద పిచికారీ చేయకూడదు. ఈ పురుగు మందుల్ని వాడేటప్పుడు మందుల్ని మార్చి మార్చి వాడుకోవాలి. ఇక పత్తిలో పిండి నల్లి ఎక్కువగా ఆశించి ఈ మధ్యకాలంలో నష్టాన్ని కలగజేస్తుంది. పత్తి పంట నాశించే తల్లి పిల్ల పురుగులు కొమ్మలు, కాండం, మొగ్గలు, పువ్వులు అలాగే కాయల నుండి కూడా రసాన్ని పిలుస్తాయి. ఈ పురుగు ఆశించిన మొక్కలు ఎదగక గిడిసబారిపోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గిపోయి ఆకులు గుబురుగా కనిపిస్తాయి. పురుగు ఆశించిన మొక్కలు చిన్న చిన్న కాయల్ని తక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తాయి. కాయలు కూడా పక్వానికి రాకుండా పగిలిపోయి దిగుబడులు తగ్గిపోతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉంది. పిండినల్లి ముఖ్యంగా కాలువగట్లు, పనికిరాని భూముల్లో ఉండే కలుపు మొక్కల ద్వారా వ్యాపిస్తుంది. ఈ పురుగు పత్తి కట్టలను తీసిన తర్వాత పంట లేనప్పుడు ఇతర మొక్కలకి వ్యాపిస్తుంది. అంతేకాకుండా పురుగు సహజంగా గాలి, పక్షులు, పశువుల ద్వారా కూడా వ్యాపిస్తుంది. మనుషులు ఈ పురుగు ఆశించిన ప్రాంతం నుండి ఆశించని ప్రాంతానికి సంచరించడం ద్వారా కూడా ఈ పురుగు ఇతర ప్రాంతాలకి వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇక పిండినల్లి నివారణకి కలుపు మొక్కల్ని మనం ముఖ్యంగా వయ్యారిభామ, తుత్తూరుబెండ, పాయలాకు వంటి వాటిని పెరికి నాశనం చేయాలి. పత్తి తీసిన తర్వాత మోడుల్ని తీసేసి తగలబెట్టాలి. పత్తిని కార్చి పంటగా సాగు చేయకూడదు. తొలి దశలో ఆశించే పిండి నల్లిని మోనోక్రోటోఫాస్ మరియు నీరు 1:4 నిష్పత్తిలో కలిపిన ద్రావణాన్ని మొక్క లేత కాండానికి బ్రష్ ద్వారా పూయడం వల్ల పిండి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పురుగు ఉధృతిని బట్టి ప్రొఫెనోఫాస్ 50 EC 3 మిల్లీలీటర్లు లేదా ఎస్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఎక్కువగా ఆశించి ఎండిపోయిన మొక్కల్ని పీకి తగలబెట్టాలి.
మందుల్ని పిచికారీ చేసేటప్పుడు ఒక ట్యాంక్ కి 10 గ్రాముల డిటర్జెంట్ సర్ఫ్ని కలిపి వాడుకోవాలి. ఇక పత్తిలో కాయ తొలిచే పురుగుల వల్ల నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. 10% పూతకి నష్టం వాటిల్లినప్పుడు, మొక్కకి ఒక పచ్చ పురుగు గుడ్డు లేదా లార్వా ఉన్నప్పుడు, 10 మొక్కలకి ఒక లద్దె పురుగు గుడ్ల సముదాయాన్ని గమనించినప్పుడు, 10% గులాబీ రంగు పురుగు ఆశించిన గుడ్డి పూలని మనం గుర్తించినప్పుడు కాయ తొలిచే పురుగుల వల్ల పంటకి నష్టంగా భావించి దానికి నివారణ చర్యల్ని చేపట్టాలి. కాయ తొలిచే పురుగులకి సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్ని గనక మనం చూసినట్టయితే, పంట మార్పిడి పద్ధతిని పాటించాలి, వేసవి దుక్కులు లోతుగా దున్నాలి, 25% సేంద్రీయ ఎరువులు, 75% రసాయన ఎరువులు వాడుకోవాలి, బొబ్బర, కొర్ర, సోయా చిక్కుడు, పెసర, మినుము, గోరుచిక్కుడు ఇటువంటి పంటల్ని

0: 2:2 నిష్పత్తిలో అంతర పంటలుగా వేసుకోవాలి. చేను చుట్టూ 4 వరుసల జొన్న లేదా మొక్కజొన్న పంటని కంచె పంటగా వేయాలి. లద్దె పురుగుల్ని ఆకర్షించడానికి ఎకరానికి 50 ఆముదపు మొక్కల్ని చేనంతా అక్కడక్కడ నాటుకుని ఆముదపు మొక్కలపై పెట్టిన లద్దె పురుగు గుడ్లని జల్లెడ ఆకుల్ని ఏరి నాశనం చేయాలి. లద్దె పురుగుల వలసలని నియంత్రించడానికి చేను చుట్టూ అడుగు లోతున చాలు తీసి ఫాలిడాల్ లేదా లిండెన్ పొడిమందుని చల్లుకోవాలి. శనగపచ్చ పురుగు లద్దె పురుగుల ఉనికిని ఉధృతిని అంచనా వేయడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టల్ని పెట్టాలి. ప్రతి బుట్టలో 3 రోజులు వరుసగా రోజుకు గులాబీ రంగు పురుగులు 1/8, శనగపచ్చ పురుగులు 1/10, పొగాకు లద్దె పురుగులు 20, మచ్చల పురుగులు 15 పడినట్లయితే గనక వెంటనే సస్యరక్షణ చర్యల్ని చేపట్టాలి. విత్తిన 80 నుండి 100 రోజుల మధ్యకాలంలో శనగపచ్చ పురుగు సోకిన మొక్కల తలలు తుంచాలి. పురుగుల గుడ్లని, మొదటి దశ పిల్ల పురుగుల్ని నివారించడానికి 5% వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పురుగుల్ని తినే పక్షులు వాలడానికి వీలుగా టీ ఆకారపు కర్రల్ని లేదా పంగల కర్రల్ని ఎకరానికి సుమారుగా 1/10 నుండి 15 పెట్టుకోవాలి. పురుగుల నష్ట పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని లీటర్ నెట్టికి క్వినాల్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ 3 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడికర్బ్ 1.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. పచ్చపురుగు గుడ్లు ఎక్కువగా ఉంటే ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడికర్బ్ 1.5 గ్రాములు లేదా ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేయాలి. ఒకే మందుని ఎక్కువసార్లు పిచికారీ చేయకుండా మందుల్ని మార్చి వాడుకోవాలి. పచ్చపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 3వ దశ దాటిన పచ్చపురుగుల్ని చేతితో ఏరివేసి లీటర్ నీటికి ఇండాక్సాకార్బ్ 1 మిల్లీలీటర్ లేదా స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజియోట్ 0.5 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 0.3 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగుల్ని నియంత్రించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యల్ని పాటిస్తూ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ నవల్యూరాన్ లేదా లుఫెన్యూరాన్ 1.5 గ్రాములు థయోడికార్బ్ని పిచికారీ చేయాలి. 3వ దశలో మనం లద్దె పురుగులను అదుపు చేయడానికి విషపేరని ఉపయోగించాలి. ఇక పత్తిలో గులాబీ రంగు కాయతొలిచే పురుగుల వల్ల కూడా ఈ మధ్యకాలంలో నష్టం అనేది విపరీతంగా జరుగుతోంది. పొలంలో అక్కడక్కడ 50 పువ్వుల్ని గమనించినప్పుడు వాటిలో 5 గుడ్డిపూలు ఉన్నట్టయితే లేదా పొలంలో అక్కడక్కడ 1 మొక్కకి 1 కాయ చప్పున 20 కాయల్ని సేకరించి కోసి చూసినప్పుడు 20 కాయలకు 2 గొంగళి పురుగుల్ని గనక మనం గమనించినట్లయితే నష్ట పరిమితి స్థాయిగా నిర్ధారించుకుని సస్యరక్షణ చర్యల్ని చేపట్టాలి. పురుగు ఉనికిని నిర్ధారించే లక్షణాలని మనం పరిశీలించినట్లయితే గుడ్డిపూలు ఉన్నప్పుడు అలాగే కాయ పైభాగంలో పురుగు బయటికి వచ్చే గుండ్రటి చిన్న రంధ్రం అలాగే కాయ తొనల మధ్య గోడల మీద గుండ్రటి రంధ్రం ఉన్నప్పుడు అలాగే గుడ్డి పత్తి అలాగే రంగు మారిన పత్తి మనకు కనబడినప్పుడు కూడా ఈ గులాబీ రంగు పురుగు ఉనికిని మనం గమనించవచ్చు. దీనికి సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి. ప్రధాన పత్తి పంట పూర్తయిన తర్వాత పంట విరామాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. నీటి వసతి ఉన్నప్పటికీ పత్తిని 6 నెలలకు మించి పొడిగించకుండా తీసేయాలి. పంటకాలం పొడిగించడం వల్ల రాబోయే పంటలో పురుగు ఉధృతి పంట తొలిదశలో ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. పత్తి తీతల తర్వాత చేనులో గొర్రెల్ని, మేకల్ని అలాగే పశువుల్ని మేపాలి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
5: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ఈ ప్రసారంలో 7:15 ప్రసారమయ్యే పంటసీమల్లో ఖరీఫ్ కాలంలో నూనె గింజల సాగు సమగ్ర ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి అనంతపురం జిల్లా రెడ్డిపల్లి శాస్త్రవేత్త డాక్టర్ వి. శివజ్యోతి గారి ప్రసంగం, అనంతరం రైతులకు సూచనలు ప్రసారమవుతాయి.

7:45 వికసిత భారత్. ఇందులో భీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ 2047 జాతీయ లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్. ఈ అంశం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త హారిక.

0: అక్షర రూపం ఇచ్చి విజ్ఞానాన్ని అందించి సమాజంలో గౌరవంగా బతికేలా చేసే ఏకైక శిల్పి ఉపాధ్యాయుడు.
1: మనలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసాన్ని నింపి గమ్యం వైపు నడిపించే నిజమైన దిక్సూచి గురువు.
0: ఈ నెల 5వ తేదీ శనివారం ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీమతి జి నిఖిత, సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. తప్పక వినండి గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం.

0: ఖరగ్పూర్లో కంప్లీట్ అయ్యేసప్పటికీ కోవిడ్ వచ్చేసింది. అప్పుడు
1: ఓకే.
0: లే ఆఫ్స్ చూశాను, చాలామంది నా సీనియర్స్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారికి అంటే కొత్తగా రిక్రూట్మెంట్స్ అప్పుడు లేవు. అప్పుడు నేను నాకేమనిపించింది అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అంత భద్రత ఉండదు అనిపించింది. సో దట్ ఈస్ ది మెయిన్ రీజన్ నేను నా గోల్ని ఇలా సెట్ చేసుకున్నాను.
1: ఇంతవరకు మీరు విన్న మాటలు 14 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన లోమడ నాగేంద్ర సాయి గారి పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ ఆదివారం సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతీ యువకుల కార్యక్రమంలో.

ఈ రాత్రి 10 గంటలకు సిహెచ్ కృష్ణమాధవి గారిచే శ్రీకృష్ణ జననం హరికథ వింటారు. వయలిన్ సహకారం శ్రీ వి రెడ్డిరాజా, మృదంగ సహకారం శ్రీ కెపి శ్రీనివాసన్. ఈ రాత్రి 10 గంటలకు

ఈ రాత్రి 8 గంటలకు చిత్రసీమలో అలనాటి గీతాలు వినవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సీబీఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్రోను ప్రశంసించారు. జియో

0: ఇరనస్ కక్ష నుంచి మన దేశంలో మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమైన ఈఓఎస్ 05 మోసుకెళ్లిన ఈ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ విజయవంతమైన ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే ప్రతిభను, ఆవిష్కరణలను, పెరుగుతున్న సామర్థ్యాలను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనిని ఇస్రో సాధించిన అద్భుతమైన విజయంగా, దేశానికి గర్వకారణమైన క్షణంగా కూడా మోదీ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F17 రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున EOS-O5 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ భారత్ భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూ పరిశీలన సేవలందించే విధానాన్ని మెరుగుపరుస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెప్పారు.
1: GSLV-F17 వెహికల్ సక్సెస్ఫుల్లీ అండ్ ప్రిసైస్లీ ఇంజెక్టెడ్ ద అడ్వాన్స్ ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ 05 ద జియో ఇమేజింగ్ సాటిలైట్ ఇన్ ద ఇంటెండెడ్ అండ్ రిక్వైర్డ్ ఆర్బిట్ అండ్ టుడే వి హావ్ ఇంజెక్టెడ్ ద హెవీయెస్ట్ సాటిలైట్ 2367 కేజీ సాటిలైట్ యూసింగ్ దిస్ లాంచ్ వెహికల్ వన్స్ ద ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ 05 ఈస్ ఆపరేషనలైజ్ ఇట్ విల్ బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ ఇమేజింగ్ సాటిలైట్.
0: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు అభినందనలు తెలియజేస్తూ భారత అంతరిక్ష ప్రస్థానంలో ఇదొక అద్భుతమైన మైలురాయని కొనియాడారు. బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రముఖులు 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ వంటి వివిధ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ఈరోజు వరుస ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేయడం, వివిధ దేశాల ఉత్తమ చట్టపరమైన పద్దతులపై ఈ సమాపేశాల్లో చర్చలు జరుగుతాయి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించిన ఈ కళాశాల శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజునే జరుగుతున్నాయి. ఇటలీ చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం కొనసాగుతున్న ప్రభుత్వంగా రికార్డు సృష్టించిన ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని తనకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా మెలోని ఒక సందేశం ఇస్తూ, భారత, ఇటలీ దేశాలు రెండు ఆసియా, యూరప్ ఖండాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ భారత్ మధ్యప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ అభివృద్దికి కలిసికట్టుగా కృషి చేస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం పదవిలో కొనసాగుతున్న ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు బెల్జియం దేశ ప్రధాన మంత్రి బార్ట్ డీవేవర్తో సమావేశమయ్యారు. పౌర విమానయాన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ, అత్యంత విలువైన ఫార్మాసిటికల్ రంగానికి అవసరమైన ఎయిర్ కార్గో, అధునాతన ఎయిర్ మొబిలిటీ రంగాల్లో సహకారంపై ఇద్దరు నాయకులు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. ఆపరేషన్ చక్ర 6 కింద చేపట్టిన విస్తృత తనిఖీల్లో భాగంగా 3 ప్రధాన కేసుల్లో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ నేరాలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న సీబీఐ 20 రాష్ట్రాల్లో మొత్తం 89 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ను అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు సిబిఐ తెలియజేసింది. 3 వేర్వేరు కేసుల్లో మోసాలకు పాల్పడిన 3 ముగ్గురిని అరెస్ట్ చేశామని, రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాడు 7 కోట్ల

0: నిరూపించాలని సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట, సిక్కిం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ సర్వీస్ నిబంధనలను సవరించి పదవీ విరమణ వయస్సును అధికారికంగా 62 సంవత్సరాలకు పెంచాలని ఆదేశించింది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1282కు చేరుకుంది. నేపాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 359 మంది మరణించగా నవల్ పరాసీ ఈస్ట్ జిల్లాలో 218 మంది ప్రాణాలు కోల్పోయారు. కాఠ్మండులోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలకు అండగా నిలిచేందుకు మన దేశం మరో 2 విమానాల్లో సహాయ సామగ్రిని నేపాల్కు పంపింది. పర్యావరణ హితమైన సాడు మట్టితో 5348 మంది ఏకకాలంలో గణేష్ విగ్రహాలను తయారు చేసి మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో ప్రపంచ రికార్డు సృష్టించారు. జాల్నాలోని జేఈఎస్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. 2020 ఆగస్టులో బెంగళూరులో 3308 మందితో నమోదైన మునుపటి రికార్డును ఈ బృహత్ ప్రయత్నం అధిగమించింది. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, వేడుకలతో భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన మిఠాయిలు, వెన్న, ఇతర ప్రత్యేక వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు భక్తి గీతాలతో నామస్మరణతో పూజలు కొనసాగుతాయి. రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈరోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గెలుపొంది సెమీఫైనల్స్కి చేరుకున్నారు. డెన్మార్క్కు చెందిన ప్రత్యర్థులపై 21-13, 16-21, 21-18 స్కోర్ తేడాతో ఓడించి వరుసగా 4వ సారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకుని వెళ్లారు. విశేషాలు మరొకసారి. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్షంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60-62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఆకాశవాణి కడప కేంద్రం.

0: పంటసీములు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ కాలంలో నూనె గింజల సాగు, సమగ్ర ఎరువుల యాజమాన్యం, ఈ అంశం గురించి అనంతపురం జిల్లా రెడ్డిపల్లి శాస్త్రవేత్త డాక్టర్ వి శివజ్యోతి గారి ప్రసంగం విందాం.
1: నా పేరు డాక్టర్ శివజ్యోతి. వ్యవసాయ పరిశోధన స్థానం రెడ్డిపల్లి అనంతపురం నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో నూనె గింజల పంటల్లో ఎక్కువగా సమగ్ర ఎరువుల యాజమాన్యం చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు ఎలా సాధించుకోవచ్చు అనే దాని గురించి చర్చించుకున్నప్పుడు, ఈ ఖరీఫ్ సీజన్లో నూనె గింజల పంటల్లో ముఖ్యంగా వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు మరియు ఆముదం ఎక్కువగా సాగవుతున్నాయి. ఇదే పంట యొక్క దిగుబడిలో మరియు ఉత్పాదకత సాధించడంలో

ఎరువుల యాజమాన్యం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. రైతాంగం కొన్నిసార్లు అందుబాటులో ఉన్న ఎరువులను పైరుకు వేస్తున్న తరుణంలో ఏ ఎరువులు ఎంత మోతాదులో వేయాలో తెలియక ఒక పోషకాన్ని ఎక్కువగాను ఇంకో పోషకాన్ని తక్కువగాను వేయడం ద్వారా పోషక లోపాలతో పంటకు ఎక్కువగా నష్టం వాటిల్లుతుంటుంది. కాబట్టి సకాలంలో సమగ్ర పోషక యాజమాన్యం చేయడం ద్వారా పోషక విలువలు సమతుల్యత కలిగి అధిక దిగుబడిని సాధించవచ్చు. రైతులు ఖరీఫ్ సీజన్లో నూనె గింజలు వేయడానికి సమాయత్తం అవుతున్నారు. కాబట్టి ఈ పంటలకు ఏ సమయంలో ఏ ఎరువులు ఎంత మోతాదులో వేయాలి మరియు వాటికి అయ్యే ఖర్చు గురించి ఇప్పుడు అవగాహన చేసుకోవడం చాలా అవసరం అన్నమాట. ఏ పొలంలో అయినా సరే పంటకు వేసుకోవలసిన ఎరువులను ఆయా పొలాల భూసారం పైన ఆధారపడి ఉంటుంది. కావున భూసార పరీక్షలు ఆధారంగా అవసరమైన పాలల్లో ఈ పోషక పదార్థాలు అందే విధంగా చూసుకోవాలి. అంటే భూసార పరీక్షలు చేయించుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట. ఇప్పుడు ప్రధానంగా వేరుశనగ ఎక్కువగా మనకు హెక్టార్లలో గ్రో చేస్తున్నాము, ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఈ వేరుశనగ పంటకు నత్రజని, భాస్వరం, పొటాషియంలతో పాటు కాల్షియం మరియు సల్ఫర్ ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. కాల్షియం అయితేనేమి కాయను ఊరడానికి అట్లాగే కాయ దిగుబడిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సల్ఫర్ అయితే ఈ నూనె శాతాన్ని పెంచడానికి చాలా అవసరం అన్నమాట. స్థూల పోషకాల ఎరువులను మాత్రమే అధికంగా వేయడం ద్వారా మరియు సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం వల్ల ఉప పోషకాలైనటువంటి సెకండరీ పోషకాలు కాల్షియము, మెగ్నీషియం, సల్ఫర్, అట్లాగే సూక్ష్మధాతు పోషకాలు ఈ ఐరన్, జింక్, మ్యాంగనీస్, మాలిబ్డినం ఇలాంటి లోపాలనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. వేరుశనగ పంటకు ఎకరానికి 4 నుంచి 5 టన్నుల సేంద్రియ ఎరువు ఆఖరి దుక్కిలో వేసి బాగా కలిగదున్నాలి. వర్షాధారం కింద ఎకరానికి 18 కిలోల యూరియా, అట్లాగే 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అందించే ఎరువులను వేసుకోవాలి. ఈ విధంగా సూటి ఎరువులను వేయడం ద్వారా రైతుకి దాదాపుగా 2,200 వరకు ఖర్చు అవుతుంది. ఒకవేళ రైతుకి అందుబాటులో గనక డై అమోనియం ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంది, డిఏపి రూపంలో వెయ్యాలి అని అనుకున్నప్పుడు 4 కిలోల యూరియా, 35 కిలోల డిఏపి మరియు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియంని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా 2,100 వరకు రైతుకి ఖర్చు అవుతుంది. అట్లాగే ఈ మధ్యకాలంలో 10/26/26 ఫర్టిలైజర్ ఎక్కువగా అందుబాటులో ఉంది, రైతులు దాన్ని గనక వేసుకోవాలి అని అనుకున్నప్పుడు 77 కిలోల 10/26/26 వేసుకొని ఇంకా 2 కిలోల యూరియా అవసరం అవుతుంది ఆఖరి దుక్కిలో. ఈ విధంగా చేయడం ద్వారా రైతుకి 2,300 వరకు మనకు ఖర్చు అవుతుంది. ఒకవేళ నీటిపారుదల కింద రైతు వేరుశనగ సాగు చేయాలి అని అనుకున్నప్పుడు 1 ఎకరానికి 4 నుంచి 5 టన్నుల సేంద్రియ ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పైపాటుగా 9 కేజీల యూరియాను 30 రోజుల లోపు మనము వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అట్లాగే కొన్నిసార్లు పొలంలో మనకు తేలికపాటి నేలలు కానీ సున్నం అధికంగా ఉండే నేలలు తర్వాత ముంపునకి ఎక్కువగా గురి అవుతున్నాయనుకోండి, ఇంకా సాగునీటిలో బైకార్బోనేట్ ఎక్కువగా ఉన్నప్పుడు జింకు లోపం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ జింకు ధాతు లోపాన్ని ఎట్లా మనం గమనించాలి అని అనుకున్నప్పుడు ఈ వేరుశనగ ఆకులు అనేటివి చిన్నవి చిన్నవిగా మారిపోతాయి అన్నమాట. అంటే చిన్నవిగా మారి గుబురుగా మనకు కనిపిస్తుంటాయి. ఇంకొకటి 2 ఆకుల మధ్య దూరం కూడా బాగా తగ్గిపోతుంది, అంటే మొక్క అంతా కూడా పొట్టిగా అయిపోతుంది అన్నమాట. ఈ లోపాన్ని సవరించడానికి మనం జింక్ సల్ఫేట్ని ఎకరానికి 20 కేజీల చొప్పున 3 పంటలకు ఒకసారి మనము వేసుకోవాలి. ఒకవేళ పైరులో గనక మనకు జింకు ధాతు లోపం గమనించినట్లయితే 1 లీటర్ నీటికి 2 గ్రాముల సల్ఫేట్ని కలిపి 1 వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఐరన్ లోపం కూడా మనము ఎక్కువగా గమనిస్తుంటాం. ఈ ఐరన్ లోపము ముఖ్యంగా సున్నం అధికంగా ఉండే నీళ్ళల్లో, నల్లరేగడి తేలికపాటి నీళ్ళల్లోనూ, అట్లాగే ముంపు నీళ్ళల్లోనూ మరియు సాగునీటిలో ఒకవేళ బైకార్బోనేట్ అధికంగా ఉన్నప్పుడు ఇనుపధాతు లోపంని మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఇనుపధాతు లోపం గనక మనము గమనించినట్లయితే ఈ ఆకుల ఈనెల మధ్య భాగాలు పసుపు వర్ణంలోనికి మారిపోతుంది, తరువాత ఈనెలు కూడా పసుపు వర్ణంలోనికి మారిపోతాయి. ఇంకా ఇనుపధాతు లోపం గనక తీవ్రంగా ఉంది అనుకుంటే గనక
పైన చిట్ట చివరి ఆకులు అంటే లేత చిగురు ఆకులు తెల్లగా మారిపోతాయి అన్నమాట. ఇది ఇనుపధాతు లోపం ఉన్నట్లు మనం గమనించుకోవాలి. ఇనుము లోపాన్ని సవరించుకోవడానికి ప్రతి లీటరు నీటికి 5 గ్రాముల అన్నబేది అంటే ఫెర్రస్ సల్ఫేట్ని మరియు 1 గ్రాము సిట్రిక్ ఆమ్లము లేదా నిమ్మరసం కూడా మనం వేసుకోవచ్చు. ఈ విధంగా వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. రైతులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఇనుపధాతు లోపం ఉంది, మనకు ఐరన్ సల్ఫేట్ మనం వాడుతున్నాము అంటే నిమ్మరసం కానీ కంపల్సరిగా నిమ్మ ఉప్పు కానీ వాడుకోవాలి. లేదంటే మనం వేసిన ఐరన్ అనేది, మనం పిచికారీ చేసే ఐరన్ అనేది పంట తీసుకోదు, పంటకు ఉపయోగపడదు. కొన్ని మనకు మార్కెట్లో లభించే ఎరువులు ఉంటాయి, వాటిలో ఐరన్ జింక్ 2 కాంబినేషన్లో మనకు ఉంటాయి. ఈ 2 కలిగిన పోషకాలను కూడా మనము, ఎరువులను కూడా మనము వేసుకుంటే ఒకటేసారి 2 యొక్క లోపాలని మనము సవరించుకోవచ్చును. ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ మైక్రోన్యూట్రియన్స్ అన్ని, సూక్ష్మ పోషకాల లోపాలన్నీ కూడా మనకు మొక్క యొక్క పైభాగంలోనే, పై ఆకుల్లోనే మనకు గమనిస్తారు. ఈ నత్రజని, ఫాస్ఫరము, పొటాషియం ఇవన్నీ కూడా ఆకు లోవర్ పార్ట్స్ అంటే మొక్క యొక్క కింది భాగాల యొక్క ఆకుల్లో మనము గమనిస్తూ ఉంటాము. బోరాన్ కూడా కొన్నిసార్లు మనకు లోపం గమనిస్తూ ఉంటాము. ఈ బోరాన్ ఎక్కువగా పూత రావడానికి, కాయలు ఏర్పడడానికి చాలా అవసరము. బోరాన్ అనేది పాలినేషన్ ఎక్కువగా ఇంప్రూవ్ చేసి మనకు కాయ దిగుబడి అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. బోరాన్ లభ్యత లేనప్పుడు కూడా ఈ పూత అనేది తగ్గిపోతూ ఉంటుంది, గింజ అభివృద్ధి కూడా జరగదు. కాబట్టి కొన్నిసార్లు మనము ఎట్లా గమనించుకోవచ్చు ఈ లోపం ఉంది అని అంటే కూడా, మనము కాయల్లోని గింజలు మనం తీసినప్పుడు, రెండింటిని విభజించినప్పుడు ఈ గింజ మధ్య భాగంలో కూడా నల్లగా మారిపోతూ ఉంటుంది అన్నమాట. దీని నివారణ కోసం ముఖ్యంగా నీటిపారుదల కింద సాగు చేసే రైతులకి వాటి పంటల్లో 1 కిలోల బోరాక్స్ని విత్తేటప్పుడు వేయాలి. లేదా బోరాక్స్ని 1 నుంచి 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చును. ఈ నూనె గింజల్లో భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వాడినప్పుడు అదనంగా కాల్షియము, గంధకం లభించడం ద్వారా దిగుబడులు పెరుగుతాయన్నమాట. ఈ కాంప్లెక్స్ ఎరువులను DAP కానీ 10:26:26 వాడడం వల్ల కన్నా కూడా సూటి ఎరువులను వాడడం ద్వారా సల్ఫర్ అందుతుంది, కాబట్టి దిగుబడిని ఎక్కువగా సాధించవచ్చును. వేరుశనగ తరువాత ముఖ్యంగా రైతులు ఆముదం వైపు మనకు మొగ్గు చూపుతున్నారు. ఆముదం పంట ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఈ ఆముదంలో మనం గమనిస్తే కనుక సమగ్ర ఎరువులను ఎలా, యాజమాన్యం ఎలా చేసుకోవాలి అని మనం చూసుకున్నప్పుడు 1 ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువును దుక్కిలో వేసి కలియదున్నాలి. ఈ ఆముదం పంట నత్రజని ఎరువులకి ఎక్కువగా రెస్పాన్స్ ఇస్తుంది, కాబట్టి మనము నత్రజని ఎరువులను స్ప్లిట్ రూపంలో అంటే పైపాటుగా 120 రోజులు వచ్చేంత వరకు మనం వేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చును. ఇప్పుడు ఎరువుల యాజమాన్యానికి వస్తే 27 కేజీల యూరియాను, అట్లాగే 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను మరియు 21 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషి చేరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా పైపాటుగా 13 కేజీల యూరియాను విత్తిన 30 నుంచి 35 రోజులకు ఒకసారి, 60 నుంచి 65 రోజులకు ఒకసారి, అట్లాగే 90 నుంచి 95 రోజులకు ఒకసారి వేసుకోవాలన్నమాట. కొన్నిసార్లు హైబ్రిడ్స్ మనము వేస్తుంటాం కదా, సంకర జాతి రకాలకైతే 120 రోజులకు వరకు కూడా మనము వేసుకోవచ్చును. ఒకవేళ డై అమోనియం సల్ఫేట్ అంటే DAP రూపంలో వేయాలని అనుకున్నప్పుడు ఆఖరి దుక్కిలో 35 కేజీల DAP, 12 కిలోల పొటాష్ ఎరువులను ఇచ్చే ఎరువులు అంటే 21 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాలి. అట్లాగే 20 కేజీల యూరియా ఇచ్చే ఎరువులని మనం విత్తేటప్పుడు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. తర్వాత 13 కేజీల యూరియాని విత్తిన 30 నుంచి 35 రోజులకు ఒకసారి, 60 నుంచి 65 రోజులకు ఒకసారి, 90 నుంచి 95 రోజులకు ఒకసారి మనము వేసుకోవాలి అన్నమాట. ఈ విధంగా చేయడం ద్వారా రైతుకు దాదాపుగా 1900 వరకు ఖర్చు అవుతుంది. తర్వాత రైతుకు అందుబాటులో కనుక 10:26:26 ఉంది అని అనుకుంటే అతను 46 కేజీల వరకు 10:26:26 వేసుకుని, అట్లాగే 25 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకోవాలి. తర్వాత 22 కిలోల యూరియాను విత్తేటప్పుడు ఆఖరి దుక్కిలో వేసుకోవడం మంచిది. ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఆముదం పంట నత్రజని ఎరువులకు రెస్పాన్స్ ఇస్తుంది, కాబట్టి స్ప్లిట్ డోస్లో పైపాటుగా ప్రతి 30 రోజులకు ఒకసారి వేసుకుంటే మనకు ఎక్కువ దిగుబడులు మనం సాధించవచ్చును. ఈ ఆముదం తర్వాత పొద్దుతిరుగుడు మనకు ఎక్కువగా సాగవుతుంది.
ప్రొద్దుతిరుగుడులో మనము ఎలా యాజమాన్యం చేసుకోవాలని గమనించినప్పుడు ఒక ఎకరానికి 3 టన్నులు బాగా

చివికిన పశువుల ఎరువును వేసుకోవాలి. అట్లాగే వర్షాధారం కింద ఎకరానికి నత్రజని ఎరువులు మొదటి దఫా విత్తేటప్పుడు 50% అంటే 26 కేజీల యూరియాను రెండో దఫాగా మనం చూసినట్లయితే ఇంకా 30 రోజుల తర్వాత అంటే మొగ్గ తొడిగే దశలో 25% అంటే 13 కేజీల యూరియాను వేసుకోవాలి. తర్వాత మూడో దఫాగా మనం ఎప్పుడు వేసుకోవాలి అని అనుకుంటే 50 రోజుల తర్వాత పువ్వు వచ్చే దశలో, అంటే విత్తేటప్పుడు ఒకసారి, తర్వాత మొగ్గ దశలో ఉన్నప్పుడు, తర్వాత పువ్వు వచ్చే దశలో, ఇట్లా 3 సార్లు మనము యూరియాను వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మొత్తం భాస్వరాన్ని అంటే 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మరియు 20 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దుక్కిలోనే వేసుకోవాల్సి ఉంటుంది. పైపాటుగా ఎరువులు వేసేటప్పుడు నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. ఒకవేళ రైతు డిఏపి రూపంలో గనక ప్రొద్దుతిరుగుడికి మనము ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, ఎరువులను ఇవ్వాలి అని అనుకున్నప్పుడు 52 కేజీల డిఏపి, అట్లాగే 6 కిలోల యూరియాను, తర్వాత 20 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. తరువాత 13 కేజీల యూరియాను విత్తిన 30 రోజులకు ఒకసారి మరియు మూడవసారి 50 రోజుల తర్వాత అంటే పువ్వు వచ్చే దశలో అప్పుడు కూడా 13 కేజీల యూరియా అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 10:26:26 రూపంలో మనము రైతు గనక ఫర్టిలైజర్ వేయాలి అని అనుకున్నప్పుడు 75 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను మరియు 16 కిలోల యూరియాను ఆఖరి దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో 1 ఎకరానికి 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో అంటే 55 కేజీల జిప్సాన్ని మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా చేయడం ద్వారా గంధకం నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చును. కొన్నిసార్లు బోరాన్ రూపం లోపం కూడా మనము ప్రొద్దుతిరుగులో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఇట్లా గమనించినప్పుడు 2 గ్రాముల బోరాక్స్ని లీటర్ నీటికి కలిపి పూత దశలో అంటే పువ్వు పూత 50% ఫ్లవరింగ్ ఉన్నప్పుడు మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కూడా గింజ బాగా వృద్ధి అవుతుంది. మొదట బోరాక్స్ని వేడి నీటిలో కరిగించి తగినంత ద్రావణం తయారు చేసుకున్న తర్వాత దాన్ని మామూలు నీటిలో కలిపి పిచికారి చేసుకుంటే మంచిది. ఆఖరి దుక్కిలో 8 కేజీల బోరాక్స్ని కూడా మనం వేసుకుంటే అధిక దిగుబడిని సాధించవచ్చును. పైపాటుగా మనం ఎరువులను ఎప్పుడైతే వేస్తుంటామో అప్పుడు మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే తేమ సమపాలలో ఉండాలి. అంటే తగినంత తేమ అనేది ఉండాలి. అతి ఎక్కువగా బురద బురదగాను ఉండకూడదు, లేదంటే డ్రైగా ఎండిపోయి కూడా ఉన్నప్పుడు మనం వేసే ఎరువులని పంటకి పట్టదు. అట్లాగే నేలలోనే కొన్నిసార్లు ఉండిపోయి అవి పంటకు అందని విధంగా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. తర్వాత భూసార పరీక్ష ఆధారంగా కూడా సిఫార్సు చేసిన ఎరువులను మోతాదులోనే వేసుకోవాలి. ఒకవేళ రైతు యొక్క పొలంలో భాస్వరం గనక మధ్యస్థంగా ఉంది అనుకుంటే, మధ్యస్థంగా నుంచి అధికంగా ఉన్న నేలల్లో అయితే గనక భాస్వరం వేయకపోయినా కూడా ప్రొద్దుతిరుగుళ్ళ దిగుబడులు ఏమాత్రం తగ్గవు. తర్వాత ఈ ప్రొద్దుతిరుగుడు తర్వాత నువ్వుల్ని కూడా రైతులు ఎక్కువగా ఎర్లీ ఖరీఫ్లోను రబీ సీజన్లో వేసవిలోనూ ఎక్కువగా వేస్తూ ఉన్నారు. నువ్వుల్లో గనక మనము సమగ్ర ఎరువుల యాజమాన్యం గమనించినట్లయితే ఆఖరి దుక్కిలో 1 ఎకరానికి 4 టన్నుల సేంద్రియ ఎరువును బాగా వేసుకోవాలి. నువ్వులు కూడా నత్రజని ఎరువులకి బాగా రెస్పాన్స్ ఇస్తుంది కాబట్టి స్ప్లిట్లోనే అంటే పైపాటుగా వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఆఖరి దుక్కిలో మనం ఏ పోషకాలను వేసుకోవాలి అని నేను గమనించినప్పుడు 17.5 కేజీల యూరియాను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. తర్వాత పంట విత్తిన 30 రోజులకి ఇంకొక 17.5 కేజీలు వేసుకోవాలి. తర్వాత 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను 14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించే ఎరువులను మనం వేసుకోవాలి అన్నమాట. ఇట్లా సూటి ఎరువులను వేసుకోవడం ద్వారా సల్ఫర్ అందుతుంది పంటకి, తర్వాత ఆయిల్ శాతం ఎక్కువగా పెరిగి దిగుబడులు కూడా మనకు పెరుగుతాయి. ఒకవేళ రైతుకి అందుబాటులో గనక డిఏపి ఎక్కువగా ఉంది, డిఏపి రూపంలో నువ్వులకి పోషకాలను అందించాలి అని అనుకున్నప్పుడు 18 కేజీల డిఏపి, 11 కిలోల యూరియాని, తర్వాత 14 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. తర్వాత రైతు పంట విత్తిన 30 రోజులకి మరి ఒక 17.5 కేజీల యూరియాను మనము అందించాలి. మనం ఏ రూపంలో ఇచ్చినా, డిఏపి రూపంలో ఇచ్చినా, 10:26:26 రూపంలో ఇచ్చినా, పైపాటుగా వేసే ఎరువులను మాత్రం యూరియా రూపంలోనే వేయాలి. ఎందుకంటే కనుక పైపాటుగా యూరియా నత్రజని ఎరువులను మాత్రమే మొక్క తీసుకుంటుంది.
తర్వాత ఈ ఫాస్ఫరస్ వేసినా సరే, పొటాషియం వేసినా సరే మొక్కకు అందుబాటులోకి రాదు కాబట్టి మ్యాక్సిమం

0: ఎన్నిసార్లు పైపాటుగా వేసినా సరే యూరియానే రైతు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ వేరే డిఏపి ఎరువుల కాంప్లెక్స్ ఎరువులను వేస్తే రైతుకు అవి పంట అందక నేలలో అలాగే ఉండిపోతుంది, రైతుకు అదనంగా బర్డెన్ అవుతుంది, కాబట్టి అది వేసుకోకూడదు అని మనం చెప్తూ ఉంటాము. తర్వాత 10-26-26 గనక మనం రైతుకు అందుబాటులో ఉండి తను వెయ్యాలి అని అనుకున్నప్పుడు నువ్వుల పంటకి 14 కేజీల యూరియాని ఆఖరి దుక్కిలో వేసుకొని 31 కిలోల 10-26-26 వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా చేయడం ద్వారా డిఏపి ఎరువుల కన్నా కూడా, తర్వాత అట్లాగే సూటి ఎరువులను వేసిన దానికన్నా కూడా ఖర్చు కొంచెం తక్కువగా ఉంటుంది. 1000 రూపాయలు మాత్రమే రైతుకి ఈ విధంగా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనము వేరుశెనగలో, తర్వాత ఆముదము, ప్రొద్దుతిరుగుడు, నువ్వుల్లో కూడా ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యము మనము ఇట్లా ఈ విధంగా చేసుకోవాలనేసి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము. తర్వాత మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎరువులని ముఖ్యంగా సూటి ఎరువులను వేసుకోవడం ద్వారా గంధకం అందుతుంది అనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఏ ఎరువులను వేసినా కూడా సేంద్రియ ఎరువుతో ఎరువులను కలిపి వేసినప్పుడు వాటి యొక్క లభ్యత ఎక్కువ రోజులు ఉంటుంది, అట్లాగే లభ్యత కూడా మొక్కకి ఈజీగా అందుతుంది. కాబట్టి మనం వేసుకునేటప్పుడు ఆఖరి దుక్కిలో కంపల్సరీగా సేంద్రియ ఎరువులను, ఏవైనా పశువుల ఎరువులు అయితేనేమి, పేడ అయితేనేమి, తర్వాత షీప్ మెన్యూర్ అయితేనేమి, వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా కానీ సేంద్రియ ఎరువులు వేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు అనేటివి మనము సాధించవచ్చును. ఈ అవకాశం ఇచ్చిన ఎయిర్ కడప వారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ.
1: మీరు ఇంతవరకు ఖరీఫ్ కాలంలో నూనె గింజల సాగు, సమగ్ర ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి అనంతపురం జిల్లా రెడ్డిపల్లి శాస్త్రవేత్త డాక్టర్ వి శివజ్యోతి గారి ప్రసంగం విన్నారు.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: పంటసీమలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. ఇప్పుడు విందాం రైతులకు సూచనలు.
4: ఈరోజు కార్యక్రమంలో మనం సుస్థిర వ్యవసాయం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. గత 60 సంవత్సరాలలో వ్యవసాయంలో చాలా మార్పులు సంభవించాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పంటల ఉత్పత్తులు పెరిగాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పన చేయటంలో, రసాయనిక ఎరువులు తయారు చేయటంలో, సస్యరక్షణ మందుల వినియోగంలో, సాగునీటి వినియోగంలో, యాంత్రీకరణ, ఏక పంటల విధానంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు, విధి విధానాలు ఇందుకు చాలా దోహదపడ్డాయి. ఉత్పత్తులు పెరుగుతున్నప్పటికీ సారవంతమైన నేలకోత, భూగర్భ జలాలు కలుషితమవ్వటం, అడుగంటటం, వ్యవసాయ కూలీలు వలసపోవటం, పెరుగుతున్నటువంటి ఉత్పత్తి ఖర్చులు మొదలైన గ్రామీణ ప్రాంతాల ఆర్థిక సామాజిక పరిస్థితులను కలవరపరుస్తున్నాయి. ఇంతేకాకుండా గత కొద్ది సంవత్సరాలుగా పంటల దిగుబడిలో స్తబ్దత గమనించవచ్చు. రాబోయే తరాల అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుత అవసరాలను తీర్చడమే సుస్థిరత యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సహజ వనరులను, మానవ వనరులను కాపాడుకోవటం చాలా అవసరం. గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటం చాలా అవసరం. అదేవిధంగా భూమి, సహజ వనరులను కాపాడుకోవటం, వాటి ఉత్పాదకతను నిలుపుకోవటం అనేది కూడా చాలా ముఖ్యం. పర్యావరణ పరిరక్షణ, సామాజిక భద్రతతో పాటు ఉత్పత్తిదారులు, కూలీలు, వినియోగదారులకు, సిద్ధాంత రూపకర్తలకు ఆర్థికంగా నిలదొక్కునే వినూత్న అవకాశాలను కల్పించటమే ఈ సుస్థిర వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. వ్యవసాయంలో సుస్థిరతను సాధించటమనేది ఒక దీర్ఘకాల ప్రయాణం. పర్యావరణ సమతుల్యం, ఆర్థిక ప్రగతి, సామాజిక ఆర్థిక సమానత అందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. ఇందులో వ్యవసాయదారులతో పాటుగా కూలీలు, పరిశోధకులు ప్రణాళికలను రచించేవారు, వినియోగదారులు, వ్యాపారస్తులు అందరూ బాధ్యతాయుతంగా తమ వంతు పాత్రను నిర్వహిస్తేనే వ్యవసాయం సుస్థిరత వైపు పయనిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో ముఖ్యమైనది సహజ వనరులైన నీరు, నేల, గాలి, ఇంధనం, వన్యప్రాణులు మొదలైన వాటిని సంరక్షించటం. కాల్వల కింద వ్యవసాయం

లో నీరు పూర్తిగా సద్వినియోగం కావటం లేదు. కాల్వ మొదట్లో రైతులు కావలసిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుతున్నారు. కాల్వ చివరి రైతులకు నీరు అందటం లేదు. కావలసిన దానికన్నా ఎక్కువ నీటిని వాడటం వల్ల నేల చౌడుబారుతుంది. మిగతా ప్రాంతాల్లో బావులు, బోర్ల ద్వారా నీటి వాడకం పెరిగి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీనివలన భూమిలోని నీటి పొరలు దెబ్బతినటం, ఉప్పునీరు బావులలోకి చేరటం జరుగుతోంది. భూగర్భ జలాలు తగ్గకుండా నీటిని పొదుపుగా వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వర్షపు నీరు వృధాగా సముద్రం పాలు కాకుండా నిల్వ చేసి పొదుపుగా వాడుకోవాలి. నీటి వాడకంలో సమస్యలు తగ్గించటానికి తగిన చర్యలు చేపట్టాలి. కాల్వల కింద ఒక పంటకాలంలో వరికి బదులుగా ఆరుతడి పంటలు పండించే విధానం రావాలి. భూగర్భ జలాలను వాడుతున్నప్పుడు సూక్ష్మ సేద్య పద్ధతులను పాటించాలి. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలి. ఎక్కడైతే మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందో అక్కడ దొరువు విధానాలను పాటించి మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచుకోవాలి. మురుగునీటిలో లవణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ తీసేసిన మురుగునీరంతా కొంత విస్తీర్ణంలో చేరేలా ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రాంతాన్ని మామూలు పంటలు కాకుండా పశుగ్రాసాలు, అటవీ వ్యవసాయం, వన్యప్రాణుల నివాసంగా అభివృద్ధి చేయాలి. పంటల సాగులో నత్రజని ఎరువులను ఎక్కువగా ఉపయోగించినట్లయితే నీటిలో నైట్రేట్ శాతం పెరుగుతుంది. అలాగే భాస్వరం కూడా నీళ్లలోకి చేరుతుంది. సస్యరక్షణ రసాయనాలు కూడా నీటిలోనికి చేరతాయి. బావులు, కుంటలు, చెరువులోని నీరు కలుషితమై సమస్యాత్మకంగా మారుతుంది. కాబట్టి వాటి వినియోగంలో మెలకువలను పాటించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి ఈ సమస్యను తగ్గించుకోవాలి. అడవులను విచక్షణారహితంగా నరికి తీసేసి పంటల సాగు చేయటం జరుగుతోంది. దీనివలన వన్యప్రాణుల స్థావరాలు తగ్గిపోయి వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అంతేకాకుండా దీనివలన నేలకోత కూడా పెరిగి అక్కడ భూసారం తగ్గుతుంది. ఆ మట్టి వర్షం నీటితో పాటు కొట్టుకుని పోయి ఒండ్రుగా చేరుట వలన ప్రాజెక్టుల సామర్థ్యం తగ్గిపోతుంది. నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్యం కాపాడుకోవాలంటే అడవులను మనం కాపాడుకోవాలి. ఇప్పుడు వ్యవసాయంలో పెట్రోలియం ఉత్పత్తులను ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. గతంలో చాలా పనులను పశువుల సహాయంతోనే చేసేవారు. దుక్కి దున్నటం, విత్తనం వేయటం, అంతర కృషి, నీరు తోడటం, రవాణా మొదలైన చాలా పనులకు పశువులు ఉపయోగపడేవి. ఇప్పుడు ఈ పనులన్నీ యంత్రాల ద్వారా జరుగుతున్నాయి. ఒకేసారి పెట్రోలు వినియోగం తగ్గించటం వీలు కాదు కాబట్టి ఇతర ఇంధనాలు అంటే బయోడీజల్ లాంటివి వృద్ధి చేసుకుని క్రమంగా పెట్రోల్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. గతంలోలాగా పశు సంపదను పెంచుకుని వాటిని కూడా వ్యవసాయ పనులకు ఉపయోగించాలి. వ్యవసాయం వలన పరోక్షంగా గాలి కూడా కలుషితమవుతుంది. నేలను అధికంగా దున్నటం వలన దుమ్ము రూపంలో గాలిలో కలుస్తుంది. ఏదైనా కాల్చివేసినప్పుడు పొగ రూపంలో గాలిలో చేరుతుంది. పురుగు మందుల పిచికారీ సమయంలో, రసాయనిక ఎరువులు వేస్తున్నప్పుడు కొన్ని చర్యల ద్వారా అవి కూడా గాలిలో కలుస్తాయి. వేగంగా గాలులు వీస్తున్నప్పుడు కూడా దుమ్ము రూపంలో ఈ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించటం కోసం పంటల అవశేషాలను భూమిలోకి చేర్చటం, అధికంగా భూమిని దున్నకుండా ఉండటం, గాలి వేగ నిరోధకాలుగా చెట్లను పెంచటం, నేలను కప్పి ఉంచేలా పంటల అవశేషాలను పరచటం, రసాయనాల వాడకంలో మెలకువలను పాటించటం, ఎడారి ప్రాంతాల్లో జొన్న, సజ్జ లాంటి పంటలను పెంచి వాటి కంకులను మాత్రమే వేసి చొప్పను అలాగే వదిలివేయటం ద్వారా గాలి సమస్యను తగ్గించవచ్చు. వరి తర్వాత దుక్కి చేయకుండానే మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు లాంటి పంటలను లాభసాటిగా సాగు చేయటం జరుగుతోంది. ఈ రకంగా దుక్కి చేయటాన్ని తగ్గించే అవకాశాలను కూడా అన్వేషించాలి, ఆచరించాలి. పంటల సాగు విషయంలో పంటల మరియు వాటి రకాల ఎంపిక చాలా ముఖ్యమైనది. అందుబాటులోని వనరులను సక్రమంగా ఉపయోగించుకుని వినియోగించుకుని సహజ వనరుల మీద అధిక భారం పడకుండా చేతికందే పంటలనే సాగు చేయాలి. రకాల ఎంపికలో కూడా జాగ్రత్త వహించాలి. చీడపీడలను, నీటి ఎద్దడిని తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకాలను ఎన్నుకోవాలి. జన్యు మార్పిడి ద్వారా రూపొందించిన రకాల గురించి చర్చించటం ఇప్పుడు జరుగుతోంది. పర్యావరణానికి హాని జరగనంత వరకు జన్యు మార్పిడి రకాలను సాగు చేయటంలో తప్పులేదు. కానీ పంటల వైవిధ్యాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడూ ఒకే పంటను పండించటం కాకుండా పంట మార్పిడి పాటించాలి.
అనువైన చోట అంతర పంటల విధానాన్ని అనుసరించాలి. వైవిధ్యం గల పంటలను సాగు చేయటం వలన

0: భూమి యొక్క ఉత్పాదకతను రక్షించుకోవచ్చు. రైతుల అవసరాలు తీర్చడంతో పాటు సహజ వనరుల మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది. కలుపు నివారణ, చీడపీడల నివారణ సులభతరం అవుతుంది. భూమిలో తేమను, పోషకాలను కూడా మనం కాపాడుకోవచ్చు. రసాయనాల వాడకాన్ని మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. పంటల పెంపకంతో పాటుగా పశువుల పెంపకాన్ని కూడా జాగ్రత్తగా వహించాలి. పశువులను, పంటలను కలిపి పెంచటం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా భూసారాన్ని వృద్ధి చేయటం, భూమి యొక్క ఉత్పాదకత శక్తిని సంరక్షించటం జరుగుతుంది. ప్రస్తుతం అవలంబిస్తున్నటువంటి సాగు విధానాల వల్ల అన్నింటికన్నా భూమికే ఎక్కువ నష్టం కలుగుతోంది. భూమిని కేవలం పోషకాలు అందించే మాధ్యమంగానే చూస్తున్నారు. భూమి యొక్క రసాయనిక ధర్మాలతో పాటుగా భూమి యొక్క భౌతిక ధర్మాలు, జీవగుణాల గురించి మనం ఆలోచన చేయాలి. విచక్షణ రహితంగా రసాయనాల వాడకం వల్ల భూమిలోని జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అలాగని రసాయనాల వాడకాన్ని పూర్తిగా మనం నిరోధించలేం. ప్రస్తుతం కొందరు సేంద్రీయ వ్యవసాయం గురించి ప్రస్తావిస్తున్నారు. అందులో కూడా ఎన్నో సాధక బాధలున్నాయి. సేంద్రీయ ఎరువులు వాడటం, సేంద్రీయ విధానాలు అవలంబించటం మొదలైన పద్ధతులు ఇందుకు దోహదపడతాయి. కొన్ని సందర్భాలలో రసాయనాల వినియోగం వల్ల ఇంధనం పొదుపు, ఖర్చు తగ్గింపు సాధ్యమవుతుంది. పర్యావరణ సమస్యలు కూడా ఉత్పన్నం కావు. జీరో టిల్లేజ్ విధానంలో కలుపు మందుల వాడకం, పండ్ల తోటల్లో దుక్కిని నివారించి కలుపు మందులను వాడటం, పంటలు పెరుగుతున్న దశలో పాటుగా రసాయనిక ఎరువుల వాడటం, తప్పనిసరి పరిస్థితులలో పురుగు మందుల వాడటం మొదలైనవి పాటించకుంటే ఖర్చులు బాగా పెరుగుతాయి మరియు ఉత్పత్తి తగ్గిపోతుంది. కాబట్టి రసాయనాలను పూర్తిగా నివారించకుండా జాగ్రత్తగా తగిన మేరకు ఉపయోగించాలి. పర్యావరణాన్ని గురించి ఆలోచిస్తూనే జాతీయ ఆహార భద్రత, రైతుల ఆర్థిక సామాజిక స్థితిగతులను మనం పరిగణలోనికి తీసుకోవాలి. ప్రస్తుతం పశువుల పెంపకంలో చాలా మార్పులు వచ్చాయి. గతంలోలాగా పశువులను బయట మేపటం తగ్గిపోతోంది. పాడి పశువులను ఒకేచోట కట్టివేసి వాటి అవసరాలు తీరుస్తూ మన అవసరాలను కూడా తీర్చుకుంటున్నాం. ఈ విధానంలో ముఖ్యంగా కొన్ని జాతుల పశువులను మాత్రమే పెంచటం జరుగుతోంది. దీనివలన దేశవాళీ జాతులు నశించిపోయే ప్రమాదం వాటిల్లుతోంది. పశువుల ఎంపిక, వాటి పోషణ, పునరుత్పత్తి, ఆరోగ్య విషయాలలో కూడా వచ్చినటువంటి మార్పులను జాగ్రత్తగా మనం గమనించాలి. వీటి వలన పర్యావరణ సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి. ఒకే చోట అధిక సంఖ్యలో పశువులను పెంచుతున్నప్పుడు వాటి ఎరువును సేకరించి దూరంగా తరలించటం జరుగుతోంది. దీనివలన కొంత ఖర్చు పెరుగుతోంది. కానీ వ్యవసాయం, గ్రామీణ సమాజం ఈ రెండింటి మధ్య ఉన్న అనుబంధాన్ని, అందులో సంభవిస్తున్న మార్పులను గుర్తించి తదనుగుణంగా చేపట్టవలసిన చర్యలు కూడా సుస్థిర వ్యవసాయంలో.
1: రైతులకు సూచనలు విన్నారు. ఈనాటి పంట సీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:45, ప్రకటించిన వికసిత్ భారత్. మరికొద్ది క్షణాల్లో

0: భారత్. ఈనాటి కార్యక్రమంలో ఐఆర్డిఏఐ 2047 జాతీయ లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్, ఈ విషయం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
1: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
2: ఐఆర్డిఏఐ తెచ్చిన 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యం వికసిత్ భారత్ కు ఎలా సహాయపడుతుందంటారు సార్? ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ బీమా సంస్థ ఏం చేస్తుంది?
3: నిజంగా చెప్పారండి మీరు, 2047 నాటికి అందరికీ బీమా అనేది ఐఆర్డిఏ సంస్థ ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నామండి. అదే టార్గెట్ మాకు కూడా ఉంది. ఈ 2 లక్ష్యాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఏదైతే మేము బీమా సంస్థలు టార్గెట్స్ పెట్టుకున్నాము, ఇట్స్ ఆల్ ఇవన్నీ కూడా ఆ టార్గెట్ చేరటానికి కూడా లింక్ గా ఉన్నాయన్నమాట.
2: ఆ పాలసీలు ఏవైతే కొత్తగా వస్తున్నాయో అవి కూడా మీన్స్ టు అచీవ్ దిస్ టార్గెట్ అన్నట్టుగా ఉన్నాయి.
3: అవునండి, ప్రతి ఒక్కరికి ఒక ఆర్థిక రక్షణ అందాలి. వికసిత్ భారత్ అంటే ప్రజలు సంపద మాత్రమే కాదు కదా, ఆపదలు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే శక్తి కూడా ఇస్తుంది. ఈ శక్తిని ఇచ్చేది బీమా అన్నమాట. దీనికోసం ముఖ్యంగా మేము 3 సూత్రాలు పాటిస్తామండి. ఒకటి ఏంటంటే అవగాహన, ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో బీమా పాలసీలు ఉండటం. రెండోది అందుబాటులో ఉండటం, గ్రామ సేవా కేంద్రాలు, డిజిటల్ మార్గాలు, మహిళా సంఘాల ద్వారా చివరికి ప్రతి ఒక్కరికి కూడా బీమా చేరేలాగా మేము చూస్తున్నామండి. మూడోది సరసమైన ధర, పేదవారి కోసం తక్కువ ప్రీమియంతో వివిధ రకాల మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము అందజేస్తున్నాం.

0: పాలసీ చేయమంటమే ఒక లక్ష్యంగా కాకుండా గ్రామీణ ప్రజలు, రైతులు, చిరు వ్యాపారాలు, సీనియర్ సిటిజన్లు, ఈ అందరికీ బీమా ప్రయోజనాలు తెలియాలి. ఏదన్నా ఆపద వస్తే వాటికి ఫలితం కూడా వాళ్ళకి దక్కాలనే దిశగా మేము కూడా పనిచేస్తున్నాం.
1: సార్, ఇప్పుడు మొన్నటి బడ్జెట్లో ఇన్సూరెన్స్ ప్రీమియం పై జీఎస్టీ తొలగించారు కదా సార్, ఇది కూడా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే టార్గెట్ ని రీచ్ అవ్వడానికి చేసిన ప్రయత్నం అంటారా?
0: అవునండి, ఎందుకంటే ఇప్పుడు జీఎస్టీ అనేది, ఇప్పుడు ప్రస్తుతం మీరు గమనించాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద జీఎస్టీ తీసేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అభిప్రాయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని, ఒక ఏదన్నా పెద్ద హాస్పిటలైజేషన్ అయినా, ఏదన్నా ఒక రోగం వచ్చినా, ఈ మధ్య వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందరికీ గనక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక ఉంటే వారికి ఒక రక్షణగా ఉంటుందని, దానివల్ల ఈ జీఎస్టీ అనేది అదనపు భారం తొలగించాలని ఒక ఉద్దేశంతో జీఎస్టీని తొలగించడం జరిగింది. ఈ జీఎస్టీ అనేది ఇండివిజువల్ పాలసీల మీదనే ఇది తీయటం జరిగిందండి. ఎవరైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనదలుచుకుంటే దానికి జీఎస్టీ వర్తించదు అనమాట.
1: అంటే సార్, చాలా కీలకమైన రంగాల్లో ఖచ్చితంగా ఆ భీమా, ఆ భరోసా ఉండాలి ప్రజలకి అని అనుకున్న ఏరియాస్ లో జీఎస్టీని తొలగించారు.
0: అవునండి, జీఎస్టీ ఇక ముందు ముందు వేరే రంగాల్లో కూడా తొలగిస్తారని తెలియదు, కానీ ప్రస్తుతం ఆర్థిక ఒక రక్షణ కవచంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటానికి ఇది ఒక పెద్ద సహాయకారిగా అవుతుందని మా నమ్మకం అండి.
1: సార్, మరి మన దేశంలో ప్రాముఖ్యంగా వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి వికసిత్ భారత్ లో గ్రామీణ ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి అని తెలుస్తుంది. రైతులు అలాగే గ్రామాల్లో నివసించే ప్రజల కోసం ఎలాంటి పథకాలు ఉన్నాయి సార్?
0: మీరు చెప్పింది అక్షరాలు నిజమండి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ప్రధాన సమస్య ఏంటంటే బీమాపై అవగాహన లేకపోవడం. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలతో కూడా తగిన పాలసీలు రూపొందించి సుదీర్ఘ అనుభవం మాకు మా సంస్థకు ఉన్నది. దీనికి ఉదాహరణ కొన్ని చెప్తాను. ఒకటి ఏంటంటే పశు సంపద బీమా ఉంది మా దగ్గర. దాంట్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కూడా మేము బీమా పాలసీలు ఇస్తుంటాం. రెండోది ఏంటంటే వ్యవసాయ ఆస్తుల బీమా. దీంట్లో మీరు ట్రాక్టర్లు కానీ, బోర్ మోటార్లు కానీ, గిడ్డంగులు కానీ, వీటికి మేము రక్షణ కల్పిస్తుంటాం. మూడోది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది ప్రభుత్వ పథకం. ఇది దీని ద్వారా రైతులకై బీమా భరోసా ఇస్తుంటాం అన్నమాట. నాలుగోది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది కేవలం 20 రూపాయల్లోనే ఒక 2 లక్షలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంటాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది కూడా సో ఇలా ఇట్లాంటి 4-5 పథకాల ద్వారా మేము గ్రామీణ ప్రజలకి బీమా రంగంలో సేవలు కూడా అందిస్తూ ఉన్నామండి. ఇందాక చెప్పినట్టుగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా మేము కూడా, మా లక్ష్యం కూడా గ్రామాలకి ఇట్లాంటి పాలసీలు చేర్చాలని మా ఉద్దేశం అండి.
1: సార్, మరి మీరు అన్నట్టుగా ఇలాంటి పథకాలు అంటే చాలా అతి తక్కువ ప్రీమియం అమౌంట్ పెట్టడం వల్ల ఏమర్థం అవుతుందంటే ప్రతి ఒక్కళ్ళని ఇంక్లూడ్ చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టినట్టుగా అనిపిస్తుంది సార్. ఈ పథకాలు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో ఆ తర్వాత బీమా తీసుకున్న వాళ్ల సంఖ్య పెరిగిందని మీకు అనిపించిందా సార్?
0: ఖచ్చితంగా పెరిగిందండి. ఇప్పుడు అవగాహన మెల్లిమెల్లిగా పెరుగుతున్నది. ఇక మన పట్టణాల్లో లేకపోతే సిటీస్ లో అయితే అవగాహన చాలా ఎక్కువగా ఉంది. కానీ మనం చూడాల్సింది ఏంటంటే గ్రామీణ సంస్థల్లో, గ్రామీణ ప్రదేశాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఈ అవగాహన ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, దీని ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అంటారండి, ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అప్పుడే పెరుగుతుంది. ఎందుకంటే మనం దేశంలో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితేనే బీమా పెనట్రేషన్ పెరుగుతుంది, అందరికీ కూడా బీమా లభ్యంగా అవుతుంది, సులభంగా అవ్వటానికి, తక్కువ ధరలు అవ్వటానికి దొరకాలని మా ఉద్దేశం. అందరికీ కూడా ఈ దిశగా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ ఇట్లా మేము ప్రవేశపెట్టాము. ముఖ్యంగా ఈ 2047 నాటికి గ్రామీణ ప్రదేశాల్లో బీమాకి అవగాహన ఎక్కువ కనుక అవ్వగలిగితేనే మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని మా నమ్మకం అండి.
1: సార్, మీరు ఇందాక అన్నారు సులభంగా బీమాకి అప్లై చేయడానికి కూడా మీరు కృషి చేస్తున్నారు అని. సాధారణంగా ఒక లోన్ తీసుకోవాలన్నా, ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా 4 పేపర్లు చదవకుండా సంతకాలు పెట్టేస్తూ ఉంటారు. అంటే దానిపైన పూర్తి నమ్మకంతో పెడతారు, బట్ తెలుసుకోవాలి అని కూడా కొంతమందికి కోరికగా ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఏజెంట్స్ సహాయంతో ఈ బీమాలు తీసుకునే అవకాశం గ్రామీణ ప్రజలకు ఉంటుందంటారా?
0: ఖచ్చితంగా ఉందండి. బీమా సంస్థలు ఏజెంట్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కానీ, ఏజెంట్స్ POSP లో ఉన్నారు మాకు ఇప్పుడు, పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ అని, వాళ్ళు కూడా ఈ బీమాని అందరికీ లభ్యం చేసేటట్టు పనిచేస్తారు. వాళ్ళకు కూడా పూర్తి అవగాహన ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ముఖ్య సమాచారం కావాలన్నా గ్రామీణ ప్రజలు కూడా వీళ్ళు ఆ సమాచారాన్ని అందిస్తారు. పాలసీల గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు.
1: సార్, అలాగే మనం ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, మరి మీరు అన్నట్టుగా ఆరోగ్య బీమా చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి, అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యం. మరి ప్రజల కోసం మీ దగ్గర ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి సార్?
0: ఇందాక చెప్పినట్టుగా ప్రజల కోసం ప్రతి కుటుంబానికి ఒక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది అని అందరికి తెలుసు. మా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మన దేశం ఆరోగ్యంగా, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశంకి బలం అని నా నమ్మకం. అనారోగ్యం పాలైనప్పుడు వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్చులు మధ్య తరగతి వాళ్ళు ఒక్కొక్కసారి తట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వాళ్ళ జీవితకాలం పొదుపు చేసుకున్న మొత్తాన్ని కూడా ఈ అనారోగ్యం పాలైనప్పుడు ఆ ఖర్చులకి వ్యయం చేయాల్సి వస్తుంది. అలాంటి దృష్టిలో మేము ఒక 4-5 పాలసీలు ఉన్నాయి మా దగ్గర. హైలైట్ పాలసీలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని ఇంపార్టెంట్ పాలసీలు చెప్తాను. ఒకటి హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఉంటుందండి మా దగ్గర. అదే పాలసీలో, ఒకే పాలసీలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరికీ కలిపి ఒక రక్షణ కల్పిస్తుంది ఆ పాలసీ. ఇంకొకటి వ్యక్తిగత పాలసీ ఉంది, దాన్ని ఎవరైనా విడిగా తీసుకోవచ్చు, ఎంత సంబంధించుడికైనా వాడు విడివిడిగా తీసుకోవచ్చు. ఇది కాకుండా సూపర్ టాపప్ పాలసీ అని ఒకటి ఉంది. బేసిక్ పాలసీకి కాకుండా అదనపు ఏదన్నా ఖర్చు, ఏదైనా అడిషనల్ కవరేజ్ అంటారు దాన్ని, ఆ అడిషనల్ కవరేజ్ని, అదనపు కవరేజ్ని తక్కువ ఖర్చుతో ఇచ్చే పాలసీ ఇది, దీన్ని సూపర్ టాపప్ అంటారు. అలా కాకుండా ఈ మధ్యనే మేము ప్రవేశపెట్టాము ఒక పాలసీ, సంపూర్ణ స్వాస్థ్య బీమా యోజన అని. దీనిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 4 తరాల వారిని ఈ పాలసీలో కవర్ చేయొచ్చండి. ఒకే పాలసీలో తల్లిదండ్రులు, పిల్లలు, అత్తమామలు, తాతమ్మలు, నానమ్మలు కలిపి అందరూ 4 తరాల వారు కూడా ఈ పాలసీని దీంట్లో తీసుకోవచ్చు.
1: అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ప్రీమియం కడితే వీళ్ళందరూ కవర్
0: కవర్ చేయొచ్చండి. అవును. సో ఇలాంటి పాలసీలు మాకు ఆరోగ్య బీమా క్షేత్రంలో ఉన్నాయి. అవి ఎంత అందరికీ సులువుగా వాళ్ళకి తగ్గిన ధరలో, ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ సమ్మించుడు కావాలనుకుంటారు, వారికి ఉచిత, వారికి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. ఇంకొంతమంది మాకు తక్కువ రక్షణ ఉంటే చాలు, మేము తగ్గితే ప్రీమియం కట్టగలం అని అనుకుంటారు, వాళ్ళకి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. కానీ మేము చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, పాలసీ తీసుకునే ముందు పాలసీ గురించి నిబంధనలు, మినహాయింపులు, ఎక్స్క్లూజన్స్ ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు పాలసీ తీసుకోగానే అన్ని మేము హాస్పిటలేషన్ అయితే అన్ని కూడా మాకు క్లెయిమ్స్ వస్తాయని అపోహలు చాలా మంది ఉంటారు. అలా కాకుండా ముందస్తుగానే మేము ఎప్పుడు కూడా ఏం చెప్తుంటే, వయసు తక్కువగా ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే సుదీర్ఘంగా దాన్ని మనం, మనకి మీకు ప్రయోజనాలు ఇస్తుంది ఆ పాలసీ అని మేము ఎప్పుడు చెప్తుంటాము.
1: ప్రీమియం కూడా కొంచెం,
0: ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. అందుకని తక్కువ వయసులోనే ఇట్లాంటి ఆరోగ్య రక్షణ కవచాలు, పే పాలసీలు కనుక తీసుకుంటే లాంగ్ టర్మ్ లో వాళ్ళకి బాగా దాన్ని ఫలితాలు దక్కుతాయని మా అభిప్రాయం.
1: సార్, నాకు ఒక సందేహం సార్ ఇక్కడ. ఒకవేళ ఒక కుటుంబానికి ఒక్కళ్లే బ్రెడ్ అర్నర్ ఉన్నారు, ఒకళ్లే సంపాదిస్తున్నారు, వారికి ఒక ఆరోగ్య సమస్య ఉంది అని అనుకుందాం. ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి హెల్త్ చెకప్స్ అన్ని చేసి సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా, మరి అలాంటప్పుడు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఫెసిలిటీ కోల్పోతారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి?
0: వాళ్ళకి ఇచ్చే సలహా ఒకటేనండి. ఫస్ట్ ఏం చేయాలి, మొదటగా నేను చెప్తున్న అందరికి విషయం ఏంటంటే, ఆరోగ్య బీమా ఏదైతే ఉందో మీరు చిన్నప్పుడే మీరు తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరతారో అప్పుడే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, మనం బ్యాంకులో డిపాజిట్ కానీ ఇప్పుడు వీటి మీద ఎక్కువ ఆలోచిస్తాం, ఇల్లు కొనాలి నేను, లేకపోతే ఒక FD కొనాలి, లేకపోతే ఒక నేను కారు కొనుక్కోవాలి, నా ఫస్ట్ జీతంతో కారు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ ధ్యేయాలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, అందరికీ చిన్నప్పుడే ఫస్ట్ మీరు జీతంతో ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ బీమా కొనుక్కోండి.
1: ఆస్తుల మీద ఎలా అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటామో ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టమంటారు.
0: ఆరోగ్యం మీద కూడా పెట్టుబడి పెట్టాల్సిన చాలా అవసరం ఉందండి. ఎందుకంటే రాను రాను ఈ వైద్య ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి హాస్పిటలేషన్ అయితే, నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు అమ్ముకోవటే పరిస్థితులు కూడా కొంతమందికి వచ్చిన విషయాలు మేము చూసాము. అంచేత మీరు ఈ ఆరోగ్య బీమా ఎప్పుడైతే మీరు ఫస్ట్ శాలరీ వస్తుందో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు మీ కుటుంబానికి ఆరోగ్య రక్షణ బీమా కవచం పాలసీ అనేది ఒకటి తీసుకోవాలి.
1: సార్, మీరు చెప్పినట్టుగా ఇల్లు ఆస్తులు అన్ని అమ్ముకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని కాపాడుకోలేని పరిస్థితి ఉంటుంది, అప్పుడు నిజంగా ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది.
0: అవునండి.
1: సో మీరు అన్నట్టుగా సార్, ఆస్తుల కంటే ముందు ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టాలేమో అని అనిపిస్తుంది.
0: అవును, ఆస్తుల కంటే ఆరోగ్యం మీద పెట్టుబడాల్సిన చాలా అవసరం ఉంది. రాను రాను మీరు చూస్తున్నట్టు కదా, గత పదేళ్లలో. దీన్ని మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటామండి. మెడికల్
1: ఆ
0: ఇన్ఫ్లేషన్ అంటే హాస్పిటలైజేషన్ అయితే ఖర్చు, ఇప్పుడు ఇదివరకు ఒకసారి ఒక రోజుకి 10,000 అయ్యేది, ఇప్పుడు కనీసం 20,000 30,000 గాంధీ మనకు ఒక రోజు ఖర్చు హాస్పిటలైజేషన్ అవుతుంది.
1: ఐసీయూ అయితే మరీను ఇంకా ఎక్కువ.
0: అందుకని ఇప్పుడు ఎట్లా అయితే

0: మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నదో, ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 12-15% లాగా ఉందండి. సంవత్సరానికి కాస్ట్ అనేది, మెడికల్ కాస్ట్ అనేది 12-15% పెరుగుతున్నది. ఇలాంటి దృష్టిలో ఇప్పుడు మనకి ఈ రోజు మనం ఒక ఏదైనా హాస్పిటల్ అయితే నాకు ఇంత ఖర్చు అవుతుంది అనుమానం కనుక ఒక లంచనా వేస్తే, ఈ రోజు కనుక 100,000 రూపాయలు అయితే నెక్స్ట్ ఇయర్ కి అది 125,000 అవుతుంది, 120,000 అవుతుంది.
1: అంటే 12%
0: ఖచ్చితంగా పెరుగుతున్నది. అంచేత ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఆరోగ్య బీమా మీద ఇన్వెస్ట్ చేయడం, ఈ దీని మీద దృష్టి పెట్టడం, అందరికీ ఆరోగ్య రక్షణ కలిగించడం. ఇప్పుడు మా దగ్గర చెప్పినట్టుగా వాళ్ళు ఎవరైతే అర్నింగ్ మెంబర్ ఉన్నారో వాళ్లతో పాటు ఫ్యామిలీ, వాళ్ళ చిల్డ్రన్ కానీ, ఒక పిల్లలు కానీ, అత్త వారు కానీ, వాళ్ళ 4 తరాలు కూడా మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడంలో వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా ఒక దేశానికి అభివృద్ధికి కూడా కారణం చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం నిదానం చెప్పాను కదా, ఆరోగ్య ఏదైనా క్లెయిమ్ వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే ఇల్లు వాకిల్లు అమ్ముకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి రక్షణ కవచం కనుకుంటే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది, వాళ్ళు మళ్లీ ముందడుగు వేయడానికి తోడ్పడుతుంది ఇలాంటి ఒక ఆరోగ్య రక్షణ కవచం. సో ఇండైరెక్ట్ గా ఎవ్రీబడి అందరూ కూడా మనం పాలసీ తీసుకుంటే మనం దేశానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని నా నమ్మకం
1: సార్. అలాగే మోటార్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే సార్, వెహికల్స్ అన్నిటికీ కూడా మోటార్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. మరి వాహనాల కోసం ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి సార్? అండ్ మోటార్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్?
0: మోటార్ ఇన్సూరెన్స్ అనేది అందరూ కంపల్సరీగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి. అది లేకుండా వాహనాన్ని మీరు రోడ్డు మీద నడపడానికి వీల్లేదు. అలా అని మేము ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాకుండా దానికి కాంప్రిహెన్సివ్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్ అని, మొత్తం ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి క్లెయిమ్ రావటం కానీ, ఇది థర్డ్ పార్టీ ప్లస్ కాంప్రిహెన్సివ్ కవర్ అని ప్యాకేజ్ పాలసీ అంటామండి. ఇది మొత్తం కవరేజ్ ఇస్తుంది. దాంట్లో కొన్ని యాడ్ఆన్స్ ఉంటాయి. దీంట్లో 0 డిప్రిసియేషన్ అని, ఇంజిన్ ప్రొటెక్షన్ అని, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఇలాంటి ప్రత్యేక ఫీచర్లతో ఉన్న పాలసీలు మా దగ్గర ఉన్నాయి. మోటార్ వాహనానికి సంబంధించిన ఏ రకమైన అపఘాతం జరిగినా కూడా రక్షణ కవచాన్ని ఇచ్చే మోటార్ కాంప్రిహెన్సివ్ పాలసీలు అందరూ కూడా తీసుకోవాలని నా ఉద్దేశం అండి.
1: సార్ అలాగే ఆన్లైన్ లో మోసాలు బాగా పెరుగుతున్న తరుణంలో కొత్తగా వినపడుతున్నది ఏంటంటే సార్, సైబర్ ఇన్సూరెన్స్. చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన ఉంది సార్. అసలు ఈ సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
0: ఆన్లైన్ లో ఇప్పుడు లావాదేవీలు పెరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్ చేస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారాలు కూడా అందరు కూడా ఆన్లైన్ డబ్బులు పంపించడం గానీ జరుగుతున్నాయి. ఈ ఎట్లాగైతే ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయో ఈ మోసాలు కూడా పెరుగుతున్నాయి. హ్యాకింగ్ గానీ, కంపెనీలు డేటాబేస్ చోరీ గానీ, ఇట్లాంటి వాటిని ఫిషింగ్ అని, ఇట్లాంటి చాలా పదాలు ఉన్నాయి ఈ మోసాలకు. ఎవరికైతే మోసం జరుగుతుందో వారికి రక్షణ కల్పించడానికి సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అని మా దగ్గర ఉందండి. దీనివల్ల ఆర్థిక నష్టం, డేటా రికవరీ ఖర్చులు అన్ని కూడా ఈ పాలసీ ద్వారా లభిస్తుంది వాళ్ళకి.
1: దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సంస్థలు, ఆర్గనైజేషన్స్, కంపెనీలు, ఇలాంటి ఆర్గనైజేషన్స్ వాటికి ఈ ప్రోడక్ట్ మేము ఇస్తున్నాం, సైబర్ లయబిలిటీ.
2: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కడప కేంద్రం.

జీవిత సత్యాలను బోధించిన సత్యకృషివలుడు ఆ పరంధాముడు. మనలోని అజ్ఞాన తిమిరాన్ని తొలగించువాడు ఆ దేవదేవుడు. కర్మసిద్ధాంతాన్ని విడమర్చి చెప్పిన పతిత పావనుడు ఆ బాలగోపాలుడు. శాంతి మార్గాన్ని చూపిన సర్వగుణనిధి సంపన్నుడు ఆ లోకనాయకుడైన శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణాష్టమి సందర్భంగా ఇప్పుడు విందాం తెలుగు సినీ గీతాల చిత్రసీమ.

ముందుగా మీరు విన్న ఆ పాట పెండియాల స్వరాలు కూర్చగా ఘంటసాల మాస్టర్ పాడిన ఆ రుద్ర సాహిత్యం చిత్రం కృష్ణ ప్రేమ. తర్వాత ఉండండి ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో పాడిన సీనియర్ సముద్రాల సాహిత్యాన్ని చిత్రం దీపావళి.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. తర్వాత పెండ్యాల నాగేశ్వరరావు స్వరాలు కూర్చగా ఘంటసాల మాస్టారు పాడిన పింగళి సాహిత్యాన్ని విందాం. చిత్రం శ్రీకృష్ణార్జున యుద్ధం.

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆ దేవదేవుని నామస్మరణతో సాగే సినీ గీతాల చిత్రసీమ వింటున్నారు. తరువాత మాస్టర్ వేణుస్వరాలు కూర్చగా పి సుశీల జానకి జిక్కిపడిన దాశరథ సాహిత్యాన్ని విందాం. చిత్రం సిరి సంపదలు

చిత్రసీమల తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుండి ఘంటసాల పీసుసుల పడిన శ్రీశ్రీ సాహిత్యాన్ని విందాం. సంగీతం పెండియాల.

చిత్రసీమలో చివరగా శ్రీకృష్ణ విజయం చిత్రం నుండి ఘంటసాల పడిన దాశరథ సాహిత్యాన్ని విందాం. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

మదిలోని కృష్ణస్మరణ ఒక మధురమైన గీతం. కష్టాలను దూరం చేసే ఒక మహత్తెర దివ్యనామమది. ప్రతి అడుగులోనూ ఆ పరంధాముడు మనకొక మార్గదర్శనం. ఆ దేవదేవుని కృపతో జీవిత పయనమవుతుంది అమృతమయం. కృష్ణాష్టమి సందర్భంగా తెలుగు సినీ గీతాల చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈరోజు ఢిల్లీలో ప్రారంభమైంది. భూస్థిర కక్ష్యలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది. భారత్ ఫ్రాన్స్తో అంతరిక్ష భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటోందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వార్తల వివరాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణుడి జీవిత గాథ, ఆయన బోధనలు భారతీయ సంస్కృతి తత్వశాస్త్రాలకు నూతన స్ఫూర్తిని అందిస్తున్నాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శ్రీకృష్ణుడి ఆదర్శాలను జీవితంలో ఆచరిస్తూ సమ్మిళితమైన వికసిత భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్టపతి పిలుపునిచ్చారు. శ్రీకృష్ణుడి జీవితం, సందేశం మానవాళిని సత్యం, ధర్మం, కర్తవ్య నిష్ట, సత్ప్రవర్తన మార్గంలో నడిపిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుడి దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించిన గొప్ప స్ఫూర్తి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పవిత్ర జన్మాష్టమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల శక్తి, ఆత్మవిశ్వాసాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. భూస్థిర కక్ష్యలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం

0: నుంచి ఈ రోజు తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగింది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్ 05 ను ప్రయోగించిన సుమారు 18 నిమిషాల తర్వాత ఉప భూస్థిర కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 27 గంటల పాటు కొనసాగిన కౌంట్ డౌన్ విజయవంతంగా పూర్తయిన అనంతరం 2367 కిలోల పేలోడ్తో కూడిన జీఎస్ఎల్వి F-17 రాకెట్ సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి తెల్లవారుజామున 2 గంటల 55 నిమిషాలకు నిర్ణీత సమయానికి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం రియల్ టైం చిత్రాలను అందించడంతో పాటు వ్యవసాయం, విపత్తుల నిర్వహణ సహా పలు రంగాల్లో దేశానికి ఉపయోగపడనుంది. ఈఓఎస్ 05 ప్రయోగం భారత భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఈ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు దోహదపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేస్తూ,
1: GSLV F-17 vehicle has successfully and precisely injected the advanced earth observation satellite 05, the geo imaging satellite, in the intended and required orbit. And today we have injected the heaviest satellite, 2367 kg satellite, using this launch vehicle. Once the earth observation satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for
0: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 05 ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వి F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ రోజు చేపట్టిన జీఎస్ఎల్వి F-17 ప్రయోగం విజయవంతమైంది. ఈ సందర్బంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈ విజయం భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న అత్యుత్తమ ప్రతిభ, సాంకేతిక ఆవిష్కరణలు, పెరుగుతున్న సామర్థ్యాలకు నిదర్శనమన్నారు. ఇస్రో భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం, విస్తృతిని అందిస్తోందని పేర్కొన్నారు. ఈ విజయాన్ని ఇస్రోకు అత్యుత్తమ ఘనతగా, దేశానికి గర్వకారణమైన సందర్భంగా నరేంద్ర మోదీ అభివర్ణించారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, ఈ విజయం భారత భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఇది దేశ అంతరిక్ష కార్యక్రమం సాధిస్తున్న సాంకేతిక పురోగతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, ఉన్నత స్థాయి న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సులో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ సహా పలు దేశాల న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో దేశాల మధ్య న్యాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించడం, సత్వర న్యాయ ప్రక్రియల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం, వివిధ దేశాల్లో అమలులో ఉన్న అత్యుత్తమ న్యాయ విధానాలను పరస్పరం పంచుకోవడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీ ప్రాంగణంలో కేంద్ర పరికరాల ప్రయోగశాలలో ఏర్పాటు చేసిన అధునాతన విశ్లేషణాత్మక పరికరాల సౌకర్య కేంద్రం అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ సౌకర్యాల ద్వారా జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్తో పాటు ఇతర అనుబంధ రంగాల్లో విశ్వవిద్యాలయ విశ్లేషణ, పరిశోధన సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయి. అదేవిధంగా పంజాబ్ యూనివర్సిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ ను కూడా ఉపరాష్టపతి ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రసంగించిన సిపి రాధాకృష్ణన్ పంజాబ్ యూనివర్సిటీ 143 సంవత్సరాల ఘన చరిత్రను కొనియాడారు. విశ్వవిద్యాలయానికి 80% నిధులను సమకూరుస్తోందని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి పిలుపునిస్తూ,
2: Dear students, I have request for you. Your health, your future and your dreams are precious. So always say no to drugs. Wherever I am going, I am insisting on this. The thoughts, the actions of one single personality should be controlled by one single fact, that is his own mind. As we move towards the goal of developed Bharat and Atmanirbhar Bharat, our research must increasingly focus on national priorities, further strengthen our university's contribution in research, innovation and entrepreneurship.
0: భారత్ ఫ్రాన్స్తో అంతరిక్ష భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఫ్రాన్స్ ఉన్నత విద్య పరిశోధన అంతరిక్ష శాఖ మంత్రి ప్రొఫెసర్ ఫిలిప్ బాప్టిస్ట్తో జితేంద్ర సింగ్ ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ద్వైపాక్షిక సమాపేశం నిర్వహించారు. అంతరిక్ష రంగంలో భారత్ ఫ్రాన్స్ మధ్య సహకారాన్ని మరింత విస్తరించడంపై చర్చలు జరిపారు. ప్యారిస్లో జరగనున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో భారత్ పాల్గొనడం, బెంగళూరు స్పేస్ ఎక్స్పోలో ఫ్రాన్స్ భాగస్వామ్యం వంటి అంశాలపై ఇరువురూ చర్చించారు. భారత్ అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోందని జితేంద్ర సింగ్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న అంతరిక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేసి వేగవంతం చేయాలన్నది ఫ్రాన్స్ ఆకాంక్ష అని ఫ్రాన్స్ మంత్రి ప్రొఫెసర్ బాప్టిస్ట్ పేర్కొన్నారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగుతున్న జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి స్పందిస్తూ, ఈ ఘనత జార్జియా మెలోనీ నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న విశ్వాసానికి నమ్మకానికి నిదర్శనమన్నారు. భారత్ ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో జార్జియా మెలోనీతో ఉన్న స్నేహం కూడా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ఇటలీ కలిసి రెండు ఖండాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్తో పాటు ఈశాన్య ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మూడు రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భూస్థిర కక్షలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈ రాత్రి 10 గంటలకు సిహెచ్ కృష్ణమాధవి గారిచే శ్రీకృష్ణ జననం హరికత వింటారు. వయలిన్ సహకారం శ్రీ వి రెడ్డిరాజ, మృదంగ సహకారం శ్రీ కెపి శ్రీనివాసన్. ఈ రాత్రి 10 గంటలకు.

0: నేను తయారయ్యి నేను స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇచ్చాను. మొదటి రోజు ప్రోగ్రామే నాకు అద్భుతంగా, అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, తర్వాత కాలేజీ లెక్చరర్స్ అయితేనేమి, ప్రిన్సిపాల్ గారు బాగా నన్ను మెచ్చుకొని రెండో రోజు నాకు ఒక మెడల్ ఇచ్చినాడు. నన్ను సాకినటువంటి మా మేనమామ గారు, మా యొక్క నాకు తెలియకుండా ప్రదర్శించడం ఇచ్చిన వాళ్ళు పుట్టపర్తి నారాయణచార్యులు, జిల్లా పరిషత్ హై స్కూల్లో అంటే నేను 6వ తరగతి చదివేటప్పుడు వచ్చినారు ఆయన. సో ఆయన మొదటిసారి చూడడం ఆయనే. అంటే నేను చెప్పేది అక్షరాస్యత అంటే అలాంటి వాళ్ళ గొప్ప గ్రంథాలు అవన్నీ కూడా అంటే వచ్చేటి తరానికి అవి బాండాగారాలు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 8వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అక్షరాస్యత ప్రోగ్రాం డైరెక్టర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.

0: మనలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసాన్ని నింపి గమ్యం వైపు నడిపించే నిజమైన దిక్సూచి గురువు.
1: ఈ నెల 5వ తేదీ శనివారం ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీమతి జి నిఖిత, సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. తప్పక వినండి గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం.

రేపు రాత్రి 7:45 భారత్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఈ ప్రత్యక్ష ప్రసారం 7:45 నుండి 8:30 వరకు మరియు 9:15 నుండి 11:00 వరకు, అలాగే 11:10 నుండి మ్యాచ్ ముగిసే వరకు కొనసాగుతుంది.

0: ఖరగ్పూర్లో కంప్లీట్ అయ్యేటప్పటికి కోవిడ్ వచ్చేసింది. అప్పుడు లే ఆఫ్స్ చూశాను, చాలామంది నా సీనియర్స్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారికి అండ్ కొత్తగా రిక్రూట్మెంట్స్ అప్పుడు లేవు. అప్పుడు నేను నాకేమనిపించిందంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అంత భద్రత ఉండదు అనిపించింది. సో దట్ ఈస్ ది మెయిన్ రీజన్ నేను నా గోల్ని ఇలా సెట్ చేసుకున్నాను.
1: ఇంతవరకు మీరు విన్న మాటలు 14 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన లోమడ నాగేంద్ర సాయి గారి పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ ఆదివారం సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతి యువకుల కార్యక్రమంలో.
2: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:40 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య. ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది.

శ్రీ హరికథా శ్రవణంబునకై ఆశించు రసజ్ఞులైన భక్తి తత్పరులకు ఆకాశవాణి శ్రోతలకు నమస్కమాంజనులు. మాన్యులారా, మానవ జన్మ పరమలక్ష్యం మోక్షం పొందుటయే కదా. మోక్షమనగా జనన మరణముల బెడదను పొందక పరమాత్మనిలో మమేకమై కలిసిపోయి శాశ్వతానందమును పొందగలుగుట. ఇట్టి మోక్షప్రాప్తి కలుగుటకు జీవునకు భగవంతుడి సత్కృప కలుగవలెను. జీవాత్ములమైన మనపై పరమాత్ముని కరుణ కలుగవలె. పరమాత్ముని దయను పొందుటకు పరంధాముని నిరంతర సేవా తత్పరతతో ప్రగాఢ భక్తి ప్రపత్తులతో ధ్యానించవలె. నవవిధములైన శ్రవణ కీర్తన స్మరణ పాదసేవన అర్చన వందన దాస్య సఖ్య ఆత్మనివేదనములతో భగవంతుని ఆరాధించవలె. నవవిధ భక్తులలో ప్రధానము ప్రథమమునైన శ్రవణ భక్తిని ప్రచారం చేస్తున్న ఆకాశవాణి చాలా అభినందనీయమైనది. మానవ జన్మ సాఫల్యతకు పరమార్థ సిద్ధికి పట్టుగొమ్మమైనది భాగవత పురాణం. భగవంతుని లీలా విలాసములను మాహాత్మ్యములను ప్రకటించున్నటి గ్రంథము భాగవతం. భక్త్యా భాగవతం జ్ఞేయం అన్న సూక్తిని అనుసరించి భక్తి మార్గము చేతనే భగవత్ తత్వము తెలుసుకున్నట్టు వీలు కలుగుతుంది. భక్త రక్షణాత్మ భక్తుల భావనాబలమును అనుసరించి

బహువిధ రూపధారి అయి శిష్టజన సంరక్షణము దుష్టజన శిక్షణము కావించుచుందునని ఆ పరమాత్మ పలుకులు ప్రమాణములు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మ.

కావున పరమపురుషుడైన శ్రీమన్ నారాయణుడు యుగ యుగములలోనూ ధర్మమును సంరక్షించుటకును సజ్జనులను సంరక్షించి కాపాడుటకును అవతారమును దాల్చును. ఆ విధముగానే కృత త్రేతాయుగములందరి దుర్మార్గులను అణచి సన్మార్గమును సంరక్షించిన పిదప ద్వాపర యుగమునందు కంస జరాసంధాది క్రూరులను కూల్చుటకు సన్మార్గులను కాపాడుటకు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడై అవతరించినాడు. ఆ మహాదివ్య పురుషుని అవతార ఘట్టమే శ్రీకృష్ణ జననము. ఈ కథను శాంతము సభక్తికముగా ఆలకించి నన్ను ఆశీర్వదించి కృతార్థునిగా వింపవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

శూరసేన మాధుర దేశములను మధురాపురమును రాజధానిగా చేసుకుని శూరసేనుడను రాజు పాలిస్తున్నాడు. ఈయన కుమారుడు వసుదేవుడు. దేవకుని కుమార్తెలకు దేవకి, శాంతిదేవ, ధృతదేవ మొదలగు ఏడుగురు తోబుట్టువులను వివాహమాడాడు. వసుదేవుల భావమర్ది కంసుడు. ఆ కంసుడు తన సోదరైనటువంటి దేవకిని, బాబాయినటువంటి వసుదేవుణ్ణి రథములను దక్కించుకుని అత్తవారింటికి తన చెల్లెని తీసుకుని పోతున్నాడు. మార్గ మధ్యమున ఆకాశవాణి నవ్వింది. నవ్వి ముందు వెనుకలు ఎరుగని మందభాగ్యుడైనటువంటి ఓ కంస, నీకు నీ చెల్లెని వివాహ శుభ సమయమున ఎంత ఆనందము కలుగుతున్నదో, ఈమె గర్భమునందు జన్మించినటువంటి అస్తమ తనయుడు నీ ప్రాణములకు ముప్పును కలిగించగలడు అని భయంకరమైన వార్తను వినిపించింది. ఆ వార్త విన్నంతనే విని కంసుడు కాలానలము వలె, ప్రళయకాల గంధారతము వలె మహాభయంకరమైనటువంటి వాడై మండిపడుతూ కత్తిని స్వీకరించి రథమునందున్నటువంటి ఆ దేవతని చిత్తికిలాగి ఒక్కసారిగా ఆమె తలను ఉత్తరించడానికి కోసమే ప్రయత్నం చేశాడు. అది గమనించినటువంటి వసుదేవుడు మహాభయంకరమైనటువంటి ఆవేదన

0: తిల తంబుక గలేదు. పెళ్లి పీతం బట్టబెట్టిన వలనైన మధుపర్కముల చెల్లు మాయలేదు.
1: బంగారు నెమ్మేన పసుపు రాసిన మేలి.

బావా, నీ ప్రియమైనటువంటి చెల్లెలి పెళ్లి సంబరములు ఇంకా తీరనైనా తీరలేదు. మరి ఈ విధమైనటువంటి ఆకాశవాణి కలిగినటువంటి పలుకులకు నీవు చిత్తలు సత్తరపడిపోయినటువంటి వాడవై ఈ మాదిరిగా నీ చెల్లెలినే సంహరించడాని కోసమై ఉద్యుక్తుడవుతావా అన్నా. అంకిత వస్తువాహనములాభరణములు సరతీరలు సంకిత రత్న సంగ

కథించి కోయతనమే పడ పుట్టక పుట్టుకలు తరింతురే. ఈ ఆకాశవాణి పలికిన పలుకులకు భయపడేటువంటి వాడవై నీ విధముగా నీ చెల్లెల యొక్క కుత్తుకును కోయడాని కోసమని ప్రయత్నం చేస్తావా? ఇది న్యాయమైనటువంటి విషయమా అని మందలిస్తున్నాడు. అని పలుకు వసుదేవుని పలుకులు కంసుడు చెవినడక నిప్పులను వేడి చూపులు కుప్పలమున కృపారహితుండై సాహసించి సహోదరిని తెగ నరుక యత్నిస్తున్నాడు ఆ కంసుడు. అప్పుడు వసుదేవులను చేదు లేక ధైర్యము చిక్కపట్టి ఇట్లంటున్నాడు.

0: విచారింపద వస్తు పిమ్మట భరింపుమెటో దిగా ద్రావి కోపము ఆలింపుము నానుడు తొలగు లెమ్మిక మృత్యు భయము నీకు మన్నింపుము చెల్లించలున నింపుము దీన శుభము నీకగు.
1: కావున ఓ కంసరాజా, నేను చెప్పిన ప్రకారముగా నీ చెల్లెలి గర్భమునందు జన్మించినటువంటి పుత్రులందరినీ కూడా నీకు పుట్టిన వెంటనే సమర్పిస్తాను. వారిని నీవు కోరిన ప్రకారముగా చంపివేయుచుండుము. నీ యొక్క మరణ బాధ అనేటువంటిది నీకు తొలగిస్తుంది అని అన్నాడు. అని అన్నటువంటి ఆ వచనములకు సంబంధించినటువంటి ఆ కంసావనీషుడు, కంసరాజు దేవకిని వసుదేవుని ఇద్దరిని ప్రశాంతముగా ఉంచడానికి నియమించినాడు. అంతలో నారద మహర్షి ఈశ్వరుడు శ్రీ నారాయణుని నామస్మరణ చేసుకుంటూ బయలుదేరు వస్తూ

0: నారద మహర్షి నారాయణ నామస్మరణ చేసుకుంటూ కంసావనీసుని రాజ్యానికి వచ్చినాడు. కంసుడు ఆ నారదుని సగౌరవముగా సభక్తికంగా అర్చించి పూజించినాడు. అంత ఆ నారదుడు ఈ మారిగా అంటున్నాడు.
1: దేవరహస్యము కండు.

నందనుడై జనించును. మరి ఈ గొల్లలందరూ ఎవరనుకుంటున్నావు? దేవతలే. మరి దేవతలకు రాక్షసులకు యుగ యుగాల నుంచి వైరం ఉన్న విషయం తెలుసు కదా. నీ ఒక రాక్షసుడివి, అందువలన నిన్ను సంహరించడానికి కోసమై ఆ గోవిందుడే ఇప్పుడు దేవకీదేవి గర్భమునందు జన్మించనున్నాడు. యుగ ధర్మముల నిల్ప

కాబట్టి దుర్మార్గులు శిక్షించి సన్మార్గులు రక్షించే దానికోసం అది శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడు నీ దేవకి దేవి గర్భమును జన్మింపనున్నాడు. ఈ విషయము నీవు గమనించు. సామాన్యుండవుగావు ఎరుంగుదును నీ సామర్థ్యము.

0: గోరి వచించిటిన్ మెలగు మెంతే జాగరుకుండవై నీ మేనల్లుడే నీ కుమారకుడగు నికంబు రాజాగ్ని.
1: ఈ రాజశ్రేష్ట, నీకు పుట్టబోయేటువంటి నీ చెల్లెలి కుమారుడు ఈ కృష్ణుడు నీ మేనల్లుడు. కృష్ణనామముతో జన్మించినటువంటి నీ చెల్లెలి పుత్రుడు నీ కుమారకుడై శత్రువైనటువంటి వాడై నిన్ను సంహరించినటువంటి వాడై నీకు రాగలుగుతున్నాడు అని పలికిన నారదుడు కంసుండు మింటి పడికిన తోడై మునినాథుని పలుకులు నమ్మనమ్మను కారకముడు కొలుపుగా వికలుడు వికలాత్ముడైనటువంటి వాడు ఈ మారుగా అంటున్నాడు. ఒకమారు దేవకిని ఉత్కడించినటంతో ఒకసారిగా దేవకి దేవిని చంపి పారేస్తాను ఇప్పుడే అంటున్నటువంటి వాడై వరనున్న కరవాలం తీసేస్తున్నాడు, ఓడగడుతున్నాడు. కరవాలము తీసి ఆ దేవకీ దేవుని కంఠం ఇప్పుడే ఉత్తరిస్తానంటాడు. ఒకసారి ముని పలుకులు జ్ఞాపకానికి వచ్చి కుందుతో నిలువునని కూలబడిపోతున్నాడు. అయ్యయ్యో, నా మేనల్లుడే నన్ను సంహరించగలడా, నన్ను సంహరిస్తాడా అని ఒక్కసారిగా నేల పడిపోతున్నాడు. ఆ చంపువాడున్నాడే నన్ను, నా భుజస్ఫారణం ముందు ఎదురు నిలువగలిగినటువంటి ఒక బాలుడు, ఒక శక్తి విహీనుడైనటువంటి వాడు నన్ను నా చెల్లెలి గర్భమునందు పుట్టినటువంటి వాడు అయినప్పటికీ కానీ నన్ను ఎదిరించి చంపగల సామర్థ్యం కలిగినటువంటి వాడా అని ఒకసారి అనుకుంటున్నాడు. ఒకసారి ఊరకపోవునే ఆకాశవాణి పలుకులు అనుచు ధైర్యము చెడిపోయి పాపము బెదిరిపోతున్నాడు. ఇట్లాంటి ధృతి ధైర్యము పొందుతున్నాడు, భీతిని పొందుతున్నాడు, ముందు మార్గమును వెతుకుతున్నాడు. ఇట్లాంటి ఆ కంసుని యొక్క భయమును చూచి కనుగొని కంసుండపుడు దేవకి

ఇది వరకు తన చెల్లెలను బావను ఇద్దరిని కూడా అంతఃపురములలో సుఖశాంతులతో ఆనందంగా హాయిగా వైభవములతో ఆనందముగా కలక్షము చేయడానికి వినియోగించినటువంటి ఆ కంసుడు ఇప్పుడు ఒక్కసారిగా రాజశాసనము గావించేసి వారిద్దరిని కారాగారమునందు నిర్బంధించినాడు.

మహాభక్తులైనటువంటి దేవకీ వసుదేవులు నిరువురిని కూడా రక్షించడానికి అవసరమై అప్పుడు మాయాదేవి అనేటువంటి ఆమెను పిలిపించి ఆ శ్రీ మహావిష్ణువు ఆయన ఉద్దేశమే అది శిష్టజన సంరక్షణము దుష్టజన శిక్షణము అనేటువంటిది ఆయన కర్తవ్యం, శ్రీమన్నారాయణ యొక్క కర్తవ్యం. కాబట్టి అటువంటి ఆయన మాయాదేవిని రప్పించి ఈ మాదిరిగా చెప్తున్నాడు. నీ

అని హరి అనగా, యోగమాయ అల్లన దేవకి గర్భమెట్టులో అనుగుణ పుచ్చి నేరుపున అయ్యది రోహిణి గర్భమందు ఉంచగా, మరి దేవకీ సతికి గర్భపాతమయ్యనని పౌరులు అందరూ అనుకున్నారు. ఈశ్వరమాయ ఎరిగేదానికి ఎవరికి సాధ్యమవుతుంది? ఈ విధంబుగా జరిగిన తరువాత దేవకి నెలదప్పినది. నెలదప్ప

వసుదేవుని ఇల్లాలు దేవకీదేవి నిలదప్పినది, కంసుని కళ తప్పిపోయింది. కంసునికి ముఖము కళ తప్పిపోయినది. ఆ అమ్మ మెల్లమెల్లగా గర్భవతి అయి మన్ను తినేదానికి మనసు అవుతూ ఉంది. గర్భవతులు చింతకాయలు తినడం, బొగ్గులు తినడం, మన్ను తినడము వంటి కార్యాలు చేస్తూ ఉంటారని, ఆ మాదిరిగా ఈమెకు మన్ను తినగా మనసైతే ఆ కంసభూపతికి మంటిలోకి పోవడానికి కాలమవుతూ ఉంది, సమీపిస్తుంది. ఈ విధముగా చెలువంది ఇంటింట వెలసె మంగళగౌరి గమికట్టి కమ్మని విల్కాని వారి. ఈ విధంబుగా జరుగుతున్నటువంటి ఆ సమయంలో సర్వేశ్వరుండగు రమావల్లభుండు దేవకీ గర్భంబులను పెరుగుచూ వర్ధి కలుచు అవతరింపనున్నంత ఆడిన మాట నిల్పుకొన అచ్యుతుడు ఆ హరి దేవదేవుడే.

పాపుల నెల్లర రూపుమాపి బొంకాడము మేము వేలుపులమమ్మ శుభం మగు నీకు దేవకి. దేవతలందరూ కూడా అమ్మకు ఒకసారిగా ప్రత్యక్షమైనటువంటి వాళ్ళే, కళ్ళలో కనిపించినటువంటి వాళ్ళే, దేవకి దేవత ఈ మాదిరిగా అంటున్నారు. అమ్మ దేవకి ఆడిన మాట నిలుపుకునే దానికోసమయ్యా పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు నీ గర్భములు జన్మిస్తున్నాడు, నీకు శుభము కలుగుతుంది అని పలికి శతానందాదులందరూ కూడా ఆ చోటు నుంచి అంతర్హితులైపోయినారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతారము జరుగుతూ ఉన్నది. ఎలాగా నవమాసములు మోసి ఆ గర్భమునందు, ఆ కారాగారమునందే ఆ దేవకీ దేవి పరమ పురుషుడైనటువంటి దివ్య పురుషుడైనటువంటి ఆ

0: అవతరించి శ్రీకృష్ణ భగవానుడు.
1: ఆ సమయంలో ఏం లోకంలో ఎలాగా ఏం జరిగిందంటే,
0: జలధులు పొంగే నిర్జర దుందుబులు బ్రోగే వలనైన పూల వాన గురిసే రికలం పిక్కటిల్లి నభంబు వెల్గొందే దిక్కులన్నీయు కడుంతే జరిల్లే కొలకులం కులుకు చెంగలు వలెంతయు విచ్చే కమ్మనై చల్లని గాలి వీచే శశిముఖ గ్రహములు ఉచ్చస్థానముల నొప్పే అభినయించు చూపాడే నత్తరగమి నిఖిల జయ జయ శబ్దములు నింగి పుట్టే భువ సముద్యత్ కళా పరిపూర్ణమయ్యే దేవకీ వసుదేవులు తెలివి గనిరి వేద వేద్యుడు కృష్ణుడు ఆవిర్భవ్యం.

శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన వెంటనే సముద్రాలన్నీ కూడా పొంగి పొరిగినాయి. దేవదందుబులు మ్రోగినాయి, పువ్వుల వానలు కురిసినాయి, నక్షత్రములన్నీ కూడా ఆకాశంలో వెలుగొందినాయి. ఈ విధముగా శుభములన్నీ కూడా దొరికినాయి. భవబంధంబులెరుంగక భవబంధములెడపజాలు పరమాత్మ తనూభవుడౌట జ్ఞాన సముద్భవమందిరి దేవకీయుడు వసుదేవుడు. ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడైనటువంటి వాడు తమ కుమారుడుగా పుట్టినాడో, ఆ పుట్టిన వెంటనే ఆ దేవకీ వసుదేవులకు ఇరువురికి, తల్లిదండ్రులకు ఇరువురికి కూడా జ్ఞానం, మహాద్భుతమైనటువంటి జ్ఞానం. నాకు ఒక సామాన్యమైనటువంటి బాలుడు కాదు జన్మించినది, పరమాత్ముడైనటువంటి శ్రీమన్ నారాయణుడు జన్మించినటువంటి జ్ఞానము కలిగినది. నలిన భవాండ భాండములన ఆరతనెవ్వని గర్భగోళమందలరు మునీంద్రులెవ్వని మహత్తర రూపము చూడనేరరు ఆ అలఘు పురాణ పురుషుని అనంతురమాభవు కాగనల్ తెలియదు పూర్వజన్మమున దేవకి నోచిన నోము.

ಬಗ್ಗೆನೋ ಚಿನ್ನನೋ ಮೂಲೆಟ್ಟಿವೋ ತಿಳಿಯದು. ఆ పూర్వ జన్మములో ఆ దేవకీ దేవి ఈ పరమేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని ఈ జన్మములో మరి బిడ్డగా పొందడానికి ఎన్ని ఎన్ని తపములు పుణ్యములు చేసిందో కదా అని అనుకుంటున్నారు మనందరూ. అర్భకుని శౌరియును శౌరి అని తలంచి ఆ విధముగా ఆ బిడ్డను సన్నుతిస్తున్నారు. శౌరి అంటే శ్రీమన్నారాయణుడని, శ్రీమన్నారాయణుడని తలంచినటువంటి వాళ్ళై ఆ తల్లిదండ్రులు ఇరువురు కూడా ఈ మాదిరిగా అతన్ని శ్యామరాగములో కీర్తిస్తున్నారన్నమాట.

వాయుపర్ణాంబు భక్షకులై నిలిచి తపంబునర్చి భవదాకారంబు వీక్షింపనేరక సాలించిరి మౌనులు. ఆ నియమమౌరా చూడగా గంటి మీ

సర్వలోకేశ్వర మహానుభావ, మరి ఎంతో నియమ నిబంధనలు తపోనిష్టాలు గరిష్ఠులైనటువంటి మునీశ్వరులు కూడా నీ యొక్క వాళ్ళ నియమ నియమములు పాటించి నేను దర్శించలేక చాలించినటువంటి వాళ్ళు కాదా? మీ మామ ఏమాత్రము తపజపములు చేయకుండానే నీ దర్శన భాగ్యములు పొందుకుంటూ వాళ్ళమైన మా జన్మలు ఫలించినవి తండ్రి అని ఆ మారిగా వాళ్ళిద్దరూ కూడా ఆ దంపతులు తల్లిదండ్రులు ఇరువురు కూడా పుట్టినటువంటి బిడ్డను ఆ మారిగా ప్రస్తుతిస్తున్నారు. ఈ లోకాన్ని మరిచి మేము కన్నటువంటి బిడ్డ ఈ శ్రీకృష్ణుడు అన్నటువంటి విషయాన్ని మరచినటువంటి వాళ్ళై ఆ మారిగా అన్నాడు. అంత ఆ పరమేశ్వరుడు వారికి వసుదేవునికి చెప్పవలసిన రీతిగా ఈ నన్ను ఈ విధంగా పుట్టినటువంటి నన్ను రేపల్లో ఉన్నటువంటి కాన్పు ఇప్పుడే కాన్పు అయినటువంటి ఆ యశోదేవి ప్రక్కన నన్ను పరుండుబెట్టి ఆమె కన్నటువంటి మాయా దేవి అన్నటువంటి ఆ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని చెప్పడం జరిగింది. శ్రీమన్నారాయణుడు ఎమారిగా ఎప్పుడైతే చెప్పినాడో ఆ చెప్పినటువంటి ఆ విషయం ప్రకారముగా ఆ విధానముగా వసుదేవుడు ఆ బిడ్డను తీసుకుపోయి అక్కడ యశోదాదేవి ప్రక్కన పెట్టినాడు. తెచ్చినటువంటి ఆ సమయంలో భళ్ళున అంతా కూడా లోకమంతా కూడా ఇదివరకు మునిగినటువంటి మాయ తొలగిపోయి బిడ్డ బేర బేర ఏడ్చింది. ఆ ఏడ్చినటువంటి ఏడుపుకు కాపలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మైకం తొలగిపోయి కన్నులు తెరిచి అందరూ కూడా అప్పుడు ఈ మారిగా దేవకీదేవి ప్రసవించింది, దేవకీదేవి ప్రసవించింది అన్న వార్తలు వినపడ్డాయి. వెంటనే వచ్చినాడు.

కంసుడు ఆ వచ్చినటువంటి వాడు ఆ బిడ్డను చూచినాడు. బిడ్డ అస్తమ గర్భమునందు జన్మించినటువంటి వాడు శ్రీకృష్ణుడు. పుత్రుడు పుట్టి తనకు మారకుడు అవుతాడు అనేటువంటి విషయం జ్ఞాపకం వస్తే, ఇప్పుడు పుట్టిండేది ఆడబిడ్డ పుట్టింది. ఆ ఆడబిడ్డను చూచి ఏ బిడ్డ అయినా కానీ తాను ఆ బిడ్డను చంపి తీరతానని ప్రతిజ్ఞ పడినటువంటి వాడై అంటున్నాడు. ఆ బిడ్డను పొత్తులలో పొదిగి పట్టుకున్నది తల్లి. అన్నా, ఈ పుట్టినటువంటి బిడ్డ నీకు మారకుడు కాడు, నీకు మేనకోడలు పుట్టినది. మరి ఆడబిడ్డ నిన్నేమి చేయగలదు, కాబట్టి నాకు ఈ పుత్రికను ప్రసాదించు అన్నా అని ఏడుస్తూ ఉంది.

అన్నా నన్ను మన్నించు అన్నయ్య, శిశుహత్యకు పాల్పడవద్దు. ఆరుగురు కుమారులను చంపితే నేనేమాత్రము అడ్డం చెప్పలేదు. ఇప్పుడు నాకు పుట్టినది ఆడబిడ్డ పుట్టినది, నీకు మేనకోడలు. అయితే ఆకాశవాణి చెప్పినది పుత్రుడు నీకు అంతకుడు అవుతాడని. కానీ ఇక్కడ పుత్రుడు పుట్టలేదు, పుత్రిక పుట్టినది. కాబట్టి నా మనవి ఆలించి ఈ పుత్రికను నాకు ఎట్లాగూ ఇంకా బిడ్డను పుడతారన్నటువంటి నమ్మకము లేదు. ఏ అష్టమ గర్భమునందు జన్మించినటువంటి పుత్రుడు అన్నటువంటి ఆ మాట తప్పి ఇప్పుడు పుత్రిక జన్మించింది కాబట్టి ఇక నాకు పుత్రిక ఈ పుత్రికనైనా కానీ నాకు ప్రసాదించు అన్నయ్య అని ధీరముగా పాపం ప్రార్థిస్తూ ఉంది దేవకి. కానీ ఆమె ప్రార్థనను ఏమాత్రమూ కూడా మన్నించలేదు. ఒక్కసారిగా ఆమె పుత్రులలో దాగి ఉన్నటువంటి ఆ బిడ్డను లాగుకుంటున్నాడు. అక్కున చేర్చుకున్నటువంటి ఆ బిడ్డను దక్కున లాక్కున్నటువంటి వాడయి ఆమెను ఒక్కసారిగా ఆకాశమునందు విసిరినాడు. విసిరి మరి ఆ బిడ్డకు వచ్చినటువంటి కింద పడుతున్నటువంటి బిడ్డకు కత్తిని ఎరగా చేసి చంపడానికి కోసమై ఉద్యుక్తుడైనాడు. మాయాదేవి ఒక్కసారిగా అతనిని ఆ పుట్టినటువంటి ఆ బిడ్డగా ఉన్నటువంటిది ఆకాశంలోకి పోయి మహాశక్తి స్వరూపిణిగా తయారైనది. అష్టబాహువులతోనూ అట్టహాసము కావచ్చుతుంది. అష్టబాహువులు 8 చేతులతో పుట్టినటువంటి ఆ అమ్మ మహా

ఈ దురాత్ముడా, నీ కాలం ఆసన్నమైనది కాబట్టే నీ విధుంబుగా చెల్లెలు కుమార్తెలు కొడుకులు అన్నటువంటి ఏమాత్రము ప్రేమ అన్నటువంటిది లేక నీ ప్రాణభీతి చేత అందరినీ సంహరించుతున్నావు. ఇప్పుడు ఈ అష్టమ గర్భమందు జన్మించినటువంటి నేను కుమారుడు కాకపోయినా నాతో పాటుగా జన్మించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు రేపెలలో పెరుగుతూ ఉన్నాడు. నీకు ప్రాణములకు ముప్పు తెచ్చి పెట్టగలిగినటువంటి మహానుభావుడు అతడు. తులువా

ని పవిత్ర దంపతుల గారాగార మందు కలుషం వెన్ని భవంబుల తరుగు లోకద్రోహి వై భూమికి బరువై నీవిటులెంత కాలము చెరింపంజూతువో పాతకి. ఓ ఈ పాతకి, నీ చెల్లెలని ఇన్ని కష్టముల పాలు నలించినటువంటి నీవు ఎంతకాలము బతుకగలవు? నీవు నీవు పాతకుడవు. నిన్ను పరిమార్చుటకు తగినటువంటి శ్రీమన్నారాయణుడు జన్మించి ఉన్నాడు అని చేసిన పాపమూరక నశింపదు బంటుతనంబు సూపి రాకాశి విధాన మానుసుల దారియ వెట్టితివి ఇంకా సాగునే నా సరసంజనించి కలనం నిను చంపెడి వీరుడొక్కచో భాసురలీల వర్ధులును అవధ్యుడు నీ కతడోరి దుర్మతి. ఓ ఈ దుర్మతి, నాతో పాటు నేనెప్పుడు ఎలాగా జన్మించినానో అలాగానే జన్మించిన వాడై ఒకచోట అతడు పుట్టి పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు ఆ మహానుభావుడు. నీవు అతడిని ఏమి నీవు చేయలేవు అని పలికి ఆమె అంతలో అదృశ్యమైపోయింది. కంసుడు ఉలికి పడుచు వెరగు పొంది, అయ్యయ్యయ్యో, నా చెల్లెలికి కలిగినటువంటి ఈ కష్టములు ఎప్పటికీ నేను ఈ పాతకాన్ని నుండి విముక్తుడి కాగలను అని ఆలోచన భ్రాంతి కలిగినటువంటి వాడయి వసుదేవులను దేవకిని ఇద్దరిని ఆదరంబును పిలిచి వాళ్లను మురుక్కి నా తప్పులు క్షమించమని చెప్పి వేడుకున్నాడు. ఆ వేడుకున్నటువంటి అతని యొక్క ఆ మాటలను దయామయుడైనటువంటి వసుదేవుడు ఆలకించి అనునయమైనటువంటి రీతిలో బుజ్జగించి అతనిని ఏమాత్రమూ నీవు పొందవలసినటువంటి బాధపడవలసినటువంటి అవసరం లేదు అని

ఆ మహానుభావుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి వాడు, ఈ యుగంలో ఉండి, పోయిన యుగంలో ఉండి, రేపు ఈ యుగంలో లేకుండా పోయేటువంటి వాడు కదా, నిరంతరము ఉండేటువంటి మహానుభావుడు ఆది దేవుడు అయినటువంటి వాడు. అట్లాంటి గొప్పనైనటువంటి ఆ మహానుభావుడు మానవ జన్మ ఎత్తినటువంటి వాడై దుష్టులైనటువంటి వాళ్ళందరినీ సంహరించి సన్మార్గులందరినీ కూడా రక్షించడానికి కోసమై అవతారం దాల్చినటువంటి మహానుభావుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడు యశోదాదేవి యొక్క కౌగిటిలో పెరుగుతూ ఉన్నాడు. కౌగిటిలో కన్న బిడ్డలుగా ఏమారిగా గొల్లవాడే రాజగృహంలో జన్మించబడినటువంటి ఆ మహనీయుడు ఇప్పుడు యాదవ కులంబున అంతటికీ అలంకార ప్రాయుడైనటువంటి వాడయి, అతడు జగములను పాలించడానికోసమై మహానుభావుడైనటువంటి వాడయి, జగత్తులంతటి కూడా రక్షించేదానికోసమై జగత్తులో ఉన్నటువంటి పరమ దుర్మార్గులైన వారిని అందరినీ కూడా శిక్షించి సన్మార్గులైనటువంటి వాళ్ళని సంరక్షించడానికోసమై ఉన్నటువంటి మహానీయుడైనటువంటి ఆ దేవదేవునికి మంగళహారతి సమర్పించుకున్నాము.

0: సార్.
1: మీరింతవరకు సిహెచ్ కృష్ణమాధవి గారిచే శ్రీకృష్ణ జననం హరికథ విన్నారు. ఇందుకు వయలిన్ సహకారం శ్రీ వి రెడ్డిరాజ, మృదంగ సహకారం శ్రీ కెపి శ్రీనివాసన్.

0: నేను తయారయ్యి నేను స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇచ్చాను. మొదటి రోజు ప్రోగ్రామే నాకు అద్భుతంగా, అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, తర్వాత కాలేజీ లెక్చరర్స్ అయితేనేమి, ప్రిన్సిపాల్ గారు బాగా నన్ను మెచ్చుకొని రెండో రోజు నాకు ఒక మెడల్ ఇచ్చినాడు. నన్ను సాకినటువంటి మా మేనమామ గారు, మా అక్క నాకు తెలియకుండా ప్రదర్శించడం ఇచ్చిన వాళ్ళు, పుట్టపర్తి నారాయణచార్యులు జిల్లా పరిషత్ హై స్కూల్లో అంటే నేను 6వ తరగతి చదివేటప్పుడు వచ్చినారు ఆయన. ఆయన మొదటిసారి చూడడం ఆయనే అంటే నేను చెప్పేది అక్షరాస్యత అంటే అలాంటి వాళ్ళ గొప్ప గ్రంథాలు అవన్నీ కూడా అంటే వచ్చే తరానికి అవి బాండాగారాలు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 8వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అక్షరాస్యత ప్రోగ్రాం డైరెక్టర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.

0: అక్షర రూపం ఇచ్చి విజ్ఞానాన్ని అందించి సమాజంలో గౌరవంగా బతికేలా చేసే ఏకైక శిల్పి ఉపాధ్యాయుడు.
1: మనలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసాన్ని నింపి గమ్యం వైపు నడిపించే నిజమైన దిక్సూచి గురువు.
0: ఈ నెల 5వ తేదీ శనివారం ఉదయం 7:15 కాంతి రేఖలు కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీమతి జి నిఖిత, సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. తప్పక వినండి గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం.

0: activities, observe fast, perform ceremonies, and visit temples. Sweets and other foods associated with Krishna are prepared and offered to Lord Krishna. Devotional songs and chanting is performed through the day and often late into the night. President Draupadi Murmu and Prime Minister Narendra Modi have extended their greetings on the occasion of Janmashtami. The National Testing Agency, NTA, has released admit cards for candidates appearing for UGC NET June 2026 in English, Commerce and Sociology on the 9th and 10th of this month. Candidates can download their admit cards from ugcnet.ta.nic.in using their login credentials. In badminton, Indian men's doubles pair of Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty enter their fourth straight China Masters semi-final after beating Denmark's Kim Estrup and Anders Kvarup Rasmussen in Shenzhen this evening. And that is the end of this news bulletin.
1: Akasevani, Kadapa Kendram. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య వివరాలు. కాంతిరేఖల్లో రేపు ఉదయం 7:15 జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా గురుదేవోభవ ప్రత్యేక కార్యక్రమం వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి జీ నిఖిత, సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. ఆ తర్వాత అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం సందర్భంగా శ్రీమతి జి శైలజకుమారి గారు అందించే వివరాలు వింటారు. చివరగా ఆరోగ్య సౌభాగ్యంలో పిల్లల్లో పోషకాహార ఆవశ్యకత గురించి డాక్టర్ డి శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇవి రేపటి కాంతిరేఖల్లోని అంశాలు. రేపు ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలు వసుదైక కుటుంబం ప్రసారమవుతుంది. మహిళాభారతిలో రేపు 1:30 గతవారం ప్రసారమైన మహిళాభారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు ప్రత్యక్షంగా మీ అభిప్రాయాలను మాతో పంచుకునే మహిళా ప్రతిస్పందన కార్యక్రమం ఉంటుంది. రేపు 2:30 హిందుస్థానీ సంగీతం కార్యక్రమంలో శ్రీ ఇర్షద్ ఖాన్ గారిచే సితార్వాద్యం ప్రసారమవుతుంది. రేపు సాయంకాలం ప్రసారం 5:00 సినీ గీతాలతో ప్రారంభమవుతుంది. 5:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో లూయిస్ పార్చర్ రూపకం వింటారు. రేపు సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాల్లో బాలనాగమ్మ రంగస్థల పద్య నాటకం నుండి కార్యవర్తిరాజు పాత్రలో శ్రీ డి సుబ్బారాయుడు పాడిన శ్రీ డి సుబ్బారావు పాడిన రంగస్థల పద్యాలు వినవచ్చు. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి 7:15 రేపు సాయంత్రం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:45 భారత్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఈ ప్రత్యక్ష ప్రసారం 7:45 నుండి 8:30 మరియు 9:15 నుండి 11:00 అలాగే 11:10 నుండి మ్యాచ్ ముగిసే వరకు కొనసాగుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 11:12:30. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్జ్ మీడియం వేవ్ 103.6 మెగాహెర్జ్ FM ఉదయం ప్రసారం 5:53 ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.